శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెచ్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 4వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5 గంటల దాటి 58:41 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో 16,350 కోట్ల రూపాయల పెట్టుబడితో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న భూమి పూజ చేశారు. జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మల్తో కలిసి సిమెంట్ వేసి ప్లాంట్ పనులను ప్రారంభించారు. 2028 జూలై 3 నాటికి ఇక్కడ ఉక్కు ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్టంలో తోతాపురి మామిడి సాగు, మార్కెటింగ్, ప్రాసెసింగ్ వంటి అంశాలను పరిశీలించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ 10 రోజుల్లోగా రాష్టంలో తోతాపురి అధికంగా పండే ప్రాంతాల్లో పర్యటించి ఉత్పత్తి వ్యయం, ధరల తగ్గడానికి గల కారణాలు, ప్రాసెసింగ్ పరిశ్రమల సామర్థ్యం, డిమాండ్, సప్లై అంచనాల వంటి అంశాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. పొగాకు కొనుగోళ్ల కోసం వేలం నిర్వహించే అన్ని ఫ్లాట్

ప్లాట్ఫామ్లు వెంటనే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ప్రతి కంపెనీ తప్పనిసరిగా వేలంలో పాల్గొనాలని, రిజెక్షన్ రేటు ఖచ్చితంగా తగ్గించాలని, మంచి పొగాకు బేళ్లపై సీలింగ్ పెట్టి ధరలు తగ్గించినా అక్రమాలకు పాల్పడిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పొగాకు కొనుగోళ్లపై ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తూర్పు తీరంలో పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థ షిప్ బిల్డింగ్ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కేంద్రం పరిశ్రమలతో సమన్వయం చేసుకుంటున్నట్లు రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర పోర్టులు, షిప్పింగ్, అంతర్గత జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ను ఢిల్లీలో ఆయన కార్యాలయంలో మంత్రి కలిశారు. రాష్టంలో చేపడుతున్న మారిటైమ్ అభివృద్ది కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. మారిటైమ్ ఎకోసిస్టమ్ అభివృద్దికి సహకరించాలని మంత్రిని కోరారు. పౌర సరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకువచ్చేలా గుజరాత్ రాష్టంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పథకాన్ని రాష్టంలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబుతో కలిసి ఆయన గుజరాత్లోని గాంధీనగర్, అహ్మదాబాద్ నగరాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరును పరిశీలించారు. అనంతరం గుజరాత్ రాష్ట పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఏలూరు జిల్లాలో ప్రాజెక్టు మాతృ పథకం పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వేట్రసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టర్ నుంచి పథకం అమలు తీరుపై అధికారులతో సమీక్షించి మాట్లాడుతూ, గర్భిణీ బాలింతల ఆరోగ్య పరిరక్షణ ప్రాజెక్టు మాతృ పథకం ప్రధాన ఉద్దేశమని అన్నారు. జిల్లాలో ఎక్కడా ఏ గర్భిణీ బాలింత కూడా పౌష్టికాహార లోపం, రక్తహీనత వంటి వాటికి గురికాకుండా చూడాలని అన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపం లేకుండా వారికి అవసరమైన ఆహారం, తృణధాన్యాలు, పళ్లు, ఆరోగ్య పరిస్థితులకు అవసరమైన ఔషధాలను వారానికి ఒకసారి అందేలా ఏర్పాటు చేయాలని సూచించారు.

గద్రుమాదిషు మనోహర పాళికానాం ఆవాతి మందమనిలః సహ దివ్య గంధైః శేషాద్రి శేఖర విభో తవ

భాషా సమగ్రమ సహృత్కర చార రమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం బృందావళీ చ మకరందర సా

యోషా గణేన వరదధ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంథన తీవ్ర ఘోషా రోషా కలిం విదధతేక గుభశ్చ కుంభా శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం పద్మే శమిత్ర శతపత్ర గతాలి వర్గా హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాదృగభూ

శంభునాథ పవమాన ధనాధినాథ బద్ధాంజలి ప్రవిలసన్ నిజ శీర్ష దేశా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం భాటీషు దేవి హగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజా స్వస్వాధికార మహిమాధికమర్థయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం సూర్యేందు భౌమ బుధవాక్పరి కావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన

పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగా స్వర్గాపవర్గజనపేక్ష నిజాంతరంగా కల్పాగమాకల నయాకులతాం లభంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాత.

వత్స చిహ్న శరణాగత పారిజాత శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. కందర్ప దర్ప హర సుందర దివ్యమూర్తే కాంతా కుజా

భవన్నిమ్ స్వామీన్ పరశ్వత తపోధన రామచంద్ర శేషాం శరామయ దునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే.

వెంకటాచలపతే తవ సుప్రభాతం. లక్ష్మీనివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం. ఏ మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే. ఇత్థం వృషాచలపతేరిహ సుప్రభాతం. ఏ మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః తేషాం ప్రభాత సమయే స్మృతి.

ప్రతి సమాత్ ప్రతివల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వర

నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన భవత్తల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన భవత్తల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీ వెంకటే.

సమ్యక్షు సాహస పదేషు విలేఖయంతో శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకర శాత పద్రవజ్రాంబుశాంబురుధకల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. తామ్రోధర

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే తవ ప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సవదిక్రమమాదధానౌ కాంతావ వాంగ్మనస గోచర

ఆరుణ్యసం క్రమణత కిల సాంద్రరాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. నిధ్యానమద్భి శివాది కిరీట కోటి ప్రత్యుప్తీప్త నవరత్న మహప్రరో

బుద్ధ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌదర్శితౌ సచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిఘతౌ

దేశరణం శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యో మాతుస్తనావివ శిశోరమృతాయ మానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన సౌమ్యోపయంతృ మునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనలో భాగంగా పొగురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. పెట్టుబడి ఒప్పందాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటూ,

0: జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం ఉర్కొండపేట ఆంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. స్థానికులతో మాటామంతి నిర్వహిస్తారు. అక్కడి నుంచి మిచ్చిల్ మండలం వెల్జాల క్రాస్రోడ్డుకు చేరుకుని బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మిచ్చిల్ బహిరంగ సభా ప్రాంగణంలో పలు అభివృద్ది పనులకు భూమి పూజ శంకుస్థాపనలు చేయనున్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కడప జిల్లాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం శుభ పరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నిర్మితమవుతున్న తొలి ఉక్కు కర్మాగారం ఇదేనని తెలిపారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 160 గిగావాట్ల లక్ష్యంతో పనిచేస్తోందని అన్నారు. రాష్టంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని మంత్రి సూచించారు. ఈ మేరకు వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీలో ప్రజారోగ్య శాఖ సంచాలకులు, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్కు చెందిన సీనియర్ అధికారి, రాష్ట వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ డ్రగ్స్ విభాగం అధికారి, ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెంట్లు, ఫార్మాసిస్టులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని బీసీ గురుకుల వసతి గృహాన్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి నిన్న తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆహారం, వసతి సదుపాయాలు బాగున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని అన్నారు. పేద పిల్లలకిచ్చే ఆహారంపై ఫుడ్ కమిషన్ ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లు పేర్కొంటూ,
1: పేద పిల్లలకు ఇచ్చే ఒక ఫుడ్ కు సంబంధించిన విషయాలు, రేషన్ షాపులు అయితే పిఎం మాతృవందన యోజన ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, గర్ల్ బేబీ అయితే గనక 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచితాహారం మీద మాత్రం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కు ఒక సివిల్ కోర్టుకు ఉన్న అర్హతలు, విధి విధానాలు, దానికి సంబంధించిన యాక్ట్ అవన్నీ ఉంటాయండి. పేద పిల్లలకు పెట్టే ఆహారం, ఆహారంలో ఎటువంటి తప్పులు చేయొద్దు అధికారులు అని చెప్పి మేము ఎంతో మంది ఎంప్లాయీస్ మోటివేట్ చేస్తున్నాం. జాగ్రత్త పనిచేయడం మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో అభివృద్ది పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అమరావతి రాజధాని పేరుతో భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఒకే వైఖరిని అవలంబిస్తున్నారని వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మ నిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశీయ బొగ్గు ఉత్పత్తి పెంపు, సరఫరా వ్యవస్థ బలోపేతం, దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సానుకూల ఫలితాలిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. స్వతంత్ర

0: సమరయోధులు జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి ఈరోజు 1876 ఆగస్టు 2న ఆయన కృష్ణా జిల్లా బట్ల పెనుమరులో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 తేదీ వరకు విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009 తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4న తుదిశ్వాస విడిచారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వాసుపత్రులకు మందుల పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్టాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఈ ఉదయం జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. 480 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. జోధ్పూర్లో అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా మోదీ ప్రారంభిస్తారు. ఏవియేషన్ ఆధారిత అభివృద్ది వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. సమగ్రమైన, సుస్థిరమైన విమాన అనుసంధానం వంటి పలు వ్యూహాత్మక అంశాలపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బలోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బాలోత్రాలోని పంచ్ప్రద వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. 13,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టే జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. రాజస్థాన్ ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఎంపికైన సుమారు 54,000 మంది యువతకు ప్రధానమంత్రి

0: నియామక పత్రాలు అందజేస్తారు. అనంతరం ఈరోజు సాయంత్రం ప్రధానమంత్రి గుజరాత్ను సందర్శిస్తారు. అక్కడ సానంద్లోని సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఆర్గనైజర్ వీక్లీ పత్రిక 80వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ మంత్రి, విశ్వసనీయతను కాపాడుకుంటూనే పత్రికలు సమాచారాన్ని అందించి ప్రశ్నించి విజ్ఞానవంతమైన ప్రజా చర్చను ప్రోత్సహించినప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్యానికి కొన్ని వారాల ముందు 1947 జులై 3వ తేదీన తొలి సంచికతో ప్రారంభమైన ఆర్గనైజర్స్ వీక్లీ పత్రికా ప్రస్థానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ప్రయాణంలో ఆర్గనైజర్ వీక్లీ కూడా పాల్పంచుకుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఫుల్ కేత్కర్, గౌతమ్ చౌబే రచించిన హిందుత్వ డిస్కోర్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, రీడింగ్ విత్ ఆర్గనైజర్ పేజెస్, డాక్టర్ ఉజ్వల చక్రదేవ్ రచించిన టెంపుల్స్ బియాండ్ భారత్ అనే పుస్తకాలను కూడా ఉపరాష్టపతి విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రాబ్రన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్టేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జూలై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. కాగా గత 40 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ $1 ట్రిలియన్ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వస్తువుల ఎగుమతులు సుమారు $440 బిలియన్ నుండి $530 బిలియన్, అలాగే ఇతర ఎగుమతులు సుమారు $421 బిలియన్ నుండి $470 బిలియన్ పెరగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1: Our aim is to grow in the current year. We were $863 billion last year. We want to grow to $1 trillion export this year. And to reach $1 trillion, our goods export will have to increase from 440 to about 530. $90 billion increase. That is 17% growth in goods. Services will have to grow from 421 to about 470.
0: సుంకాల మార్పులు, రవాణా అంతరాయాలు ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ $863 బిలియన్ గరిష్ట స్థాయి ఎగుమతులను సాధించి 4.6% వృద్ధిని నమోదు చేసిందని కూడా గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న న్యూఢిల్లీలో ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను, వాటి ప్రభావాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ కార్యదర్శితో పాటు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, ఎల్నినో కారణంగా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కారణంగా తలెత్తే సమస్యలు, పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలియజేశారు. వ్యవసాయ శాఖ, సంబంధిత అన్ని మంత్రిత్వ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ఏ పంటలు వేయాలో రైతులకు తగిన సలహాలు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీటి అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా అమిత్ షా చెప్పారు. అలాగే దేశంలో బియ్యం, గోధుమలతో సహా అత్యవసర ఆహార ధాన్యాలు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయని హోంమంత్రి తెలియజేశారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్, సీసీఆర్ఏఎస్ 5వ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఆయుర్వేద విద్య, పరిశోధన, శాస్త్రీయ సమాచార ప్రసారం, డిజిటల్ పాలన ప్రోత్సహించే లక్ష్యంతో 3 ప్రధాన కార్యక్రమాలను ప్రారంభించడంతో దేశ ఆయుర్వేద పరిశోధన వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు వేసిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సమావేశంలో ఆయుర్వేద పరిశోధన, విద్య, ప్రజారోగ్యాన్ని

0: అభివృద్ది చేయడంలో సీసీఆర్ఎస్ చేసిన గణనీయమైన కృషిని కొటేచ అభినందించారు. జాతీయ పరిశోధన వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆవిష్కరణలు ఉత్తమ పద్దతులను రూపొందించాలని ప్రోత్సహించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి రొనాల్డ్ లెస్కూర్ నిన్న ఫ్రాన్స్లో ఎక్స్ ఎన్ ప్రొవిన్స్ లో భారత్ ఫ్రాన్స్ ఆర్థిక చర్చకు సహాధ్యక్షత వహించారు. భారత్లో ఆర్థికాభివృద్ది కోసం ఫ్రెంచ్ అభివృద్ది సంస్థల పురోగతిపై వారు చర్చించారు. ఈ సందర్భంగా భవిష్యత్తు ప్రాజెక్టుల అవకాశాలను కూడా వారు స్వాగతించారు. భారత్ ఫ్రాన్స్ మధ్య ఆర్థిక, ద్రవ్య, సాంకేతిక, పెట్టుబడి, వాణిజ్య అంశాలను పరిష్కరించడానికి ఈ ఆర్థిక చర్చా వేదిక దోహదపడుతుందని ఇరువురు మంత్రులు పేర్కొన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్టీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారతాన్ని ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్టాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 102,000కు పైగా ఎన్యూమరేషన్ ఫామ్లు డిజిటలైజ్ చేశారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా సుమారు 33,14,000 ఫామ్లను పంపిణీ చేసినట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. పాత్రికేయ రంగం సత్యం, సమగ్రత అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వార్షిక ఎగుమతుల వృద్దితో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: సమయం 7:15 కావస్తుంది. ఇప్పుడు భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 61వ శ్లోకం.

యంత్రారూఢాని. రంగుల రాట్నం వంటి యంత్రంలోకి ఎక్కిన సర్వభూతాన్ని, జీవులందరినీ మాయయ తన అధీనంలో ఉన్న యంత్రశక్తి చేత భ్రామయన్ త్రిప్పుతున్నట్టి, అంటే యాంత్రిక ఇవ యంత్రవిద్యా నిపుణుడి వలే ఈశ్వర, అందరిలోనూ అంతర్యామిగా ఉండే పరమాత్మ, సర్వభూతాన్ని దేహాభిమానం అనే యంత్రం

0: లో ఎక్కిన జీవులందరినీ మాయయా, తన అధీనంలో ఉన్న మాయ అనే శక్తి చేత భ్రామయన్ త్రిప్పుతున్నవాడై సర్వభూతానాం జీవులందరి యొక్క హృద్దేశే హృదయ ప్రదేశంలో తిష్ఠతి, కదలకుండా ఉంటున్నాడు.
1: ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి.

అర్జున, జనులు రంగుల రాట్నం వంటి యంత్రాన్ని ఎక్కినప్పుడు యాంత్రికుడు మధ్యలో కదలకుండా కూర్చుని తన దగ్గర ఉన్న యంత్రశక్తి ద్వారా యంత్రంలో ఉన్న జీవులను మాత్రం గిరగిరా త్రిప్పుతూ ఉంటాడు. అలాగే జీవులందరిలోనూ అంతర్యామిగా ఉండే పరమాత్మ తాను వారి హృదయాలలో నిశ్చలంగా కూర్చుని ఉండి దేహాభిమానమనే యంత్రాన్ని ఎక్కిన జీవులను మాత్రం తన అధీనంలో ఉండే మాయాశక్తి ద్వారా సంసార వ్యవహారాలలో గిరగిరా త్రిప్పుతూ ఉంటాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. స్టూడియోలో టైం చూస్తే 7:20:36 కావస్తుంది. మనం ఎంటర్ అయిపోయాం కాఫీ టైంలోకి. సో అందరికీ ముందుగా హ్యాపీ వీకెండ్ అండ్ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాటర్డే. సో ఈరోజు అయితే కాఫీ టైంలో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో అయితే నేను రెడీగా ఉన్నాను. అండ్ ఒక ఇంపార్టెంట్ డే స్పెషల్తో కూడా రెడీగా ఉన్నాను. ఇంతకీ ఆ డే స్పెషల్ ఏంటి అంటే, ఈరోజు అమెరికా స్వాతంత్ర దినోత్సవం అనమాట. సో దాని గురించి బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలైతే మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. సో డే స్పెషల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా, అమెరికా స్వాతంత్ర దినోత్సవం గురించి. సో ఈరోజు ప్రపంచ చరిత్రలో నిజంగా ఇది ఒక విశేషమైన రోజు అని చెప్పొచ్చు, ఎందుకంటే జూలై 4 అమెరికా సంయుక్త రాష్ట్రాలు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాయి అన్నమాట. స్వేచ్ఛ కోసం ప్రజలు ఏకమైతే చరిత్ర ఎలా మారుతుందో ప్రపంచానికి చూపించిన రోజుల్లో ఇది ఒకటి. అసలు అమెరికా స్వాతంత్ర పోరాటం ఎలా ప్రారంభమైంది, స్వాతంత్ర ప్రకటనలోని ముఖ్యాంశాలేంటి, నేటి అమెరికా ఈ రోజు ఎలా జరుపుకుంటుంది, భారతదేశం అమెరికా సంబంధాలు ఎలా అభివృద్ధి చెందాయి, స్వేచ్ఛ అంటే కేవలం రాజకీయ స్వాతంత్రమేనా లేక బాధ్యత కూడా ఉందా, సో ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజైతే మనం మాట్లాడుకుందాం డే స్పెషల్లో. అండ్ అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

మీరు ఉంటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు, అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. అండ్ ఇవాళ డే స్పెషల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా, అసలు అమెరికా స్వాతంత్ర దినోత్సవం గురించి. అసలు అమెరికా ఎలా ఏర్పడింది అంటే, 1700లలో ఉత్తర అమెరికాలో బ్రిటన్కు చెందిన 13 కాలనీలు ఉండవట. ఆ కాలనీల ప్రజలు కష్టపడి పనిచేస్తుండేవాళ్ళట, కానీ పాలన మాత్రం లండన్ నుండి సాగేదనమాట. సో అధిక పన్నులు, వ్యాపారంపై నియంత్రణ, ప్రజల అభిప్రాయాలకు విలువ లేకపోవడం, ఇవన్నీ కూడా అప్పుడు అక్కడున్న ప్రజల్లో చాలా అసంతృప్తిని పెంచాయి. అప్పుడు ఒక నినాదం బాగా ప్రాచుర్యం పొందిందంట, అదే రిప్రజెంటేషన్ లేకుండా టాక్సేషన్ వద్దు అని చెప్పేసి. అంటే మా తరపున ఎవరు పాలనలో లేకపోతే మాపై పన్నులు ఎందుకు విధిస్తారు అంటూ ఆ రోజు ప్రజలందరూ కూడా అడిగేవారు. అలాగే ఇదే మాట స్వాతంత్ర్య ఉద్యమానికి ఒక బీజం వేసింది అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇంకా ఇలాంటి విషయాల గురించి పోళ్ళు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరికి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు. అనుమానం ఉన్నాం కాఫీ టైంలో. సో ఈ రోజు అమెరికా స్వాతంత్ర దినోత్సవం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో 1773లో టీపై భారీ పన్నులు విధించారట. దీనికి నిరసనగా కొంతమంది అమెరికన్లు స్థానికుల వేషంలో ఓడల్లో ఉన్న టీ పెట్టెలను సముద్రంలో పడేశారు. ఈ సంఘటనను బోస్టన్ టీ పార్టీ అని పిలుస్తారనమాట. ఇది ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ నిరసన ఉద్యమాలలో ఒకటిగా నిలిచింది. ఇక్కడ నుంచే స్వాతంత్ర పోరాటం మరింత ఉధృతమయ్యింది. సో ఇంకా ఇలాంటి విషయాలైతే మాట్లాడుకుంటూ ఉందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. అండ్ ఇవాళ డే స్పెషల్లో భాగంగా అమెరికా స్వాతంత్ర దినోత్సవం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. అయితే 1776 జూలై 4 13 కాలనీల ప్రతినిధులు కూడా సమావేశమయ్యారు. అండ్ వారు ప్రపంచ చరిత్రను మార్చిన ఒక ప్రకటనపై సంతకం చేశారు. అదేంటి అంటే డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో ఈ ప్రకటనలోని భావన ఏంటి అంటే అందరూ సమానులే. సో ప్రతి మనిషికి జీవించే హక్కు, స్వేచ్ఛ, సంతోషంగా జీవించే అవకాశాన్ని పొందే హక్కు ఉంది. సో ఈ ప్రకటన తరువాతే అమెరికా స్వాతంత్ర దేశంగా ప్రపంచానికి ప్రకటించుకుంది అనమాట. సో ఇంకా బోల్డన్ విషయాలు అయితే మాట్లాడుకుందాం అమెరికా స్వాతంత్ర దినోత్సవం గురించి. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
3: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
4: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
3: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
4: सच?
3: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
4: समझ गया.

నేటి అమెరికాలో అసలు ఈ జూలై 4ని వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే కనుక, ప్రతి సంవత్సరం కూడా వారి దేశవ్యాప్తంగా భారీ పెరడులు జరుగుతాయి, అలాగే జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుంది, అలాగే దేశభక్తి సంగీత కార్యక్రమాలు, అలాగే కుటుంబ సమ్మేళనాలు ఉంటాయి, విందులు ఉంటాయి. అండ్ ఇక నైట్ అయితే ఆకాశాన్ని రంగులతో నింపే బాణాసంచ, ఇలా అమెరికా అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఉంటుందన్నమాట. అండ్ ఈరోజు అక్కడ ప్రజలకు ఎంతో భావోద్ ఉద్గమితమైనటువంటి ఒక రోజు, అంటే చాలా ఎమోషనల్ డే అని చెప్పవచ్చు అనమాట. అండ్ ఇంకా బోల్డ్ నిమిషాలు అయితే మాట్లాడుకుందాం ఈ అంశం మీద. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం కాఫీ టైంలో. అలాగే అమెరికా స్వాతంత్ర దినోత్సవం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇక భారతదేశం అమెరికాల మధ్య సంబంధాల విషయానికి వస్తే, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రపంచంలో అత్యంత పురాతన ఆధునిక ప్రజాస్వామ్యంలో ఒకటి అమెరికా. ఈ రెండు దేశాలు కూడా నేడు విద్య, సాంకేతికత, వ్యాపారం, అంతరిక్ష పరిశోధనలు, ఆరోగ్యం, రక్షణ ఇలా అనేక రంగాల్లో కలిసి పనిచేస్తున్నాయి. వేలాది భారతీయులు అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్నారు. అలాగే భారతీయ మూలాలు కలిగిన అనేక మంది అక్కడ విజ్ఞానం, వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో విశేష కృషి చేస్తున్నారన్నమాట. అండ్ ఫైనల్ గా అసలు ఈ స్వేచ్ఛ అంటే ఏంటి? సో స్వేచ్ఛ అంటే మనకు నచ్చినట్లు జీవించడం మాత్రమే కాదు, ఇతరుల హక్కులను గౌరవించడం కూడా, దేశ చట్టాలను పాటించడం కూడా, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగడం కూడా. మన భారత రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చినట్లే కొన్ని ప్రాథమిక విధులను కూడా గుర్తు చేస్తుంది. స్వేచ్ఛకు బాధ్యత తోడైతేనే దేశం బలపడుతుందన్నమాట. అయితే అమెరికా స్వాతంత్ర దినోత్సవం మాత్రం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అది ఏంటి అంటే, స్వేచ్ఛ అనేది సాధించాల్సిన హక్కు మాత్రమే కాదు, కాపాడుకోవాల్సిన బాధ్యత అనమాట. సో ఇది అందరికీ కూడా వర్తిస్తుందన్నమాట. సో నిజంగా ఏ దేశమైనా కూడా వాళ్ళు స్వాతంత్రం సాధించారు అంటే గనక అనేక త్యాగాలు ఫలితంగా మాత్రమే వారు ఆ స్వాతంత్రాన్ని సాధించారన్నమాట. అందుకే దేశాన్ని ప్రేమిద్దాం, చట్టాలని గౌరవిద్దాం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుందాం. సో మన పనిని నిజాయితీగా చేస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములవుదాం. సో ఇదండి ఈరోజు అయితే గనక డే స్పెషల్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఇంకా బోల్డన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అంతకంటే ముందు మీ అందరికీ ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. యువత ఉద్యోగాలు చేసే స్థితి నుంచి మరికొందరికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. కళాశాలలకు వెళ్లే దశలోనే వ్యాపారాల గురించి ఆలోచించాలని సూచించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో 3 రోజుల పర్యటనకు చంద్రబాబు నాయుడు వచ్చారు. నిన్న సాయంకాలం గుండుపల్లె మండలం పొగురుపల్లెలో 200 కోట్ల రూపాయలతో నెలకొల్పిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ కంపెనీకి చెందిన చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించి పరిశీలించారు. పలువురు యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఈగల్ విభాగం అధినేత సైబర్ క్రైమ్ ఐజీ ఆకే రవికృష్ణ నిన్న కలిశారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈగల్ విభాగానికి సంబంధించిన వార్షిక నివేదికను పవన్ కళ్యాణ్కు అందజేశారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ నివారణకు ఈగల్ విభాగం తీసుకుంటున్న చర్యలు, సాధించిన ఫలితాలను నివేదికలో పొందుపరిచారు. రాష్ట్రంలో క్రీడాభివృద్దికి వరల్డ్ క్లాస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ సంస్థ ముందుకు వచ్చిందని రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. కామన్వెల్త్ ఆసియా గేమ్స్ క్రీడల్లో పాల్గొనేందుకు ఎంపికైన ఎలైట్ ప్లేయర్స్తో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో నిన్న రాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర క్రీడల అభివృద్దికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి లోకేష్ క్రీడాకారుల నుంచి సలహాలు స్వీకరించారు. ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, రోగులకు వాటి లభ్యతలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ నేతృత్వంలో ప్రజారోగ్య శాఖ డైరెక్టర్, సెకండరీ హెల్త్ సీనియర్ అధికారి, ఇతర అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. స్వచ్ఛ భారత్ మిషన్ తాజా నిబంధనల ప్రకారం ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాల్లో వ్యర్థాల నుంచి తయారు చేసే ఇంధనం 6% సిమెంట్ కంపెనీల అవసరాలకు తప్పనిసరిగా వినియోగించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సూచించారు. ప్రతి సిమెంట్ కంపెనీ ఎస్బీఎం నిబంధనలు విధిగా పాటించాలని అన్నారు. సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో నిన్న నిర్వహించిన సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడారు.

పాపికొండల విహారయాత్రకు అధికారులు అనుమతినిచ్చారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోసమ్మ ఆలయం నుంచి బయలుదేరేందుకు బోట్లు సిద్దమయ్యాయి. గత నెల 14న పోసమ్మగుడి నుంచి గోదావరిలో విహారయాత్రకు బయలుదేరిన ఓ పర్యాటక బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేసి తాజాగా అనుమతులిచ్చారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ స్టూడియోలో టైం చూస్తే 8 గంటలు దాటి 4:55 కావస్తుంది. మనం ఎంజాయ్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలోకి. ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలతో అయితే నేను రెడీగా ఉన్నాను. అండ్ అంతకంటే ముందు ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఈరోజు గోల్డ్ రేట్స్ 24K వచ్చేసి 14,701 రూపాయగా ఉందన్నమాట. అలాగే 22K గోల్డ్ వచ్చేసి 13,470 రూపాయలుగా ఉంది. అండ్ అలాగే సిల్వర్ రేట్స్ చూసుకున్నట్లయితే గ్రాము 260 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ 260,100 రూపాయలుగా చూపిస్తుంది అనమాట. అయితే ఇవి కొంచెం సిటీస్ని బట్టి మీ నగరాలను బట్టి స్లైట్గా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఫిక్స్డ్గా ఇదే ప్రైస్ అయితే ఉండదు, కొంచెం లిటిల్ స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా బోల్డెన్ని ఇలాంటి అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో గుండెల్లో గోదావరి మీ ఊరి నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. సో ఈ సాంగ్ పాడిన వారు భవతరణి, అలాగే లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారు.

ఇంకా ఈ రోజు పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ అప్డేట్స్ చూసినట్లయితే కనుక పెట్రోల్ ప్రైస్ 117.72 రూపాయలుగా ఉంది. అలాగే డీజిల్ ప్రైస్ లీటర్ 105.40 రూపాయలుగా చూపిస్తుంది అనమాట. అండ్ సో ఈ వీటిలో కూడా చాలా స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది సిటీస్ని బట్టి, ఇదే ఫిక్స్డ్గా ఉండదనమాట. ఇంకా బోల్డ్ అని అప్డేట్స్ గురించి అలాగే బోల్డ్ అని విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుంటూ ఉందాం. అంతకంటే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది మీ అందరి కోసం, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజీ దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. సో ఈరోజు జూలై 4 ఆల్రెడీ మనం ప్రపంచవ్యాప్తంగా అమెరికా స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుకున్నాం. సో ఈ సందర్భంగా మన దేశం గురించి కూడా ఒకసారి ఆలోచిద్దాం. అంటే గత 12 సంవత్సరాల్లో భారతదేశం అనేక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేసింది. సో మౌలిక సదుపాయాలు, డిజిటల్ సేవలు, మహిళా సాధికారిత, యువతకు అవకాశాలు, రైతు సంక్షేమం, ఆరోగ్య రంగం, అంతరిక్ష విజ్ఞానం, ఇలా ప్రతి రంగంలో కూడా కొత్త మైలురాళ్లనైతే చేరుకుంది. సో ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. సో ఈ 12 సంవత్సరాల్లో భారతదేశం అనేక రంగాల్లో కూడా అభివృద్ధి నమోదు చేసుకుంది అని చెప్పుకున్నాం కదా. సో వాటిలో మొదటిగా మౌలిక సదుపాయాలు అన్నమాట. సో దేశవ్యాప్తంగా కూడా ఎక్స్ప్రెస్ వే

రైళ్లు, జాతీయ రహదారులు, రైల్వే ఆధునీకరణ, ఆధునిక విమానాశ్రయాల నిర్మాణం వేగంగా కొనసాగుతుంది. అండ్ అలాగే గ్రామీణ ప్రాంతాలకు కూడా మెరుగైన రవాణా సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయన్నమాట. సో ఇంకా ఇలాంటి సదుపాయాల గురించి మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM ప్యూర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ప్యూర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. సో నిజంగా ఈ 12 సంవత్సరాల్లో కూడా భారతదేశం అనేక రంగాల్లో వేగవంతమైన అభివృద్ధిని నమోదు చేసుకుంది అని చెప్పుకున్నాం కదా. సో ఇండియా ఇప్పుడు డిజిటల్ ఇండియా కూడా అభివృద్ధి చెందుతుందన్నమాట. అంటే ప్రభుత్వ సేవలు కానివ్వండి, ఏదైనా మన మొబైల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. అలాగే డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ సేవలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పారదర్శకత కూడా పెరిగింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో ఒకటిగా ఎదిగిందనమాట. ఇంకా ఇలాంటి బోల్డ్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ ఆర్జే దీపు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. మనం ఉన్నాము గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. సో అయితే భారతదేశ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మహిళా సాధికారత గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మహిళల విద్య, స్వయం ఉపాధి, ఆరోగ్యం, ఆర్థిక సాధికారత కోసం అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. సో ప్రతి రంగంలో కూడా మహిళలు తమ ప్రతిభను చాటుకుంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. అండ్ ఈ పథకాలన్నీ అండ్ ఈ కార్యక్రమాలన్నీ కూడా సో మహిళల కోసం చక్కగా ఇంప్లిమెంట్ అయితే అవుతున్నాయి మన భారతదేశంలో. సో మహిళా సాధికారత కూడా చాలా అభివృద్ధి చెందుతుందన్నమాట. సో ఇంకా ఇలాంటి బోర్డులని అభివృద్ధి కార్యక్రమాల గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనమన్నం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. ఇక భారతదేశ అభివృద్ధి రంగాల గురించి మాట్లాడుకుంటే మాట్లాడుకోవాల్సిన అతి ఇంపార్టెంట్ రైతు సంక్షేమం గురించి అన్నమాట. సో వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగం, రైతులకు ఆర్థిక సహాయం, పంట బీమా, నీటి పారుదల సదుపాయాలు, విస్తరణ వంటి చర్యలు రైతులకి తోడ్పడుతున్నాయి అన్నమాట. సో రైతులకి సంబంధించి కూడా చాలా పథకాలు కూడా చాలా ఉపయోగపడేటువంటి పథకాలు కూడా మన భారతదేశంలో రైతులకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఇలాంటి అభివృద్ధి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుంటూనే ఉందాము. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఇదిగో కోడల్ పిల్ల.
3: ఏంటత్తయ్యా?
2: ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
3: ఏంటవి?
2: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్ అయితే లేదు.
3: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
2: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
3: ఓ,
2: ఎలాగంటే యూపీఐతో?
3: అలాగా?
2: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
3: అదేంటత్తయ్యా?
2: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
3: అబ్బా, చాలా అత్తయ్యా.
1: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు.
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
4: విజయ వంట నూనెలు.
6: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. ఇక భారతదేశ అభివృద్ధి రంగాల్లో విజ్ఞానం, అంతరిక్షం గురించి మాట్లాడుకున్నట్లయితే గనక చంద్రయాన్, ఆదిత్య, ఎల్1 వంటి విజయాలలో భారతదేశం ప్రపంచ అంతరిక్ష రంగంలో తన ప్రత్యేక స్థానాన్ని మరింత బలపరిచింది అని చెప్పుకోవచ్చు. అండ్ మన యువ శాస్త్రవేత్తల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రశంసలైతే అందుకుంటుంది. ఇక యువత నైపుణ్యం గురించి మాట్లాడుకున్నట్లయితే గనక భారత యువతకు నైపుణ్యాభివృద్ధి అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, వృత్తి విద్య కానివ్వండి, ఇంటర్న్షిప్లు కానివ్వండి, స్టార్టప్ అవకాశాల ద్వారా యువత తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు. నేటి విద్య కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాదు, ఉద్యోగాలను సృష్టించే స్థాయికి యువతను తీసుకెళ్తుంది. ప్రతి విద్యార్థి నేర్చుకునే నైపుణ్యం దేశ భవిష్యత్తుకు బలమైన పెట్టుబడి.

దేశం అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వం, ప్రజలు ఇద్దరు కూడా భాగస్వాములు కావాలి. సో ఒక చెట్టును నాటడం, పరిశుభ్రతను పాటించడం, పన్నులు చెల్లించడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ఇతరులకు సహాయం చేయడం, ఇవన్నీ కూడా దేశ నిర్మాణంలో మన వంతు బాధ్యతలే. ప్రతి చిన్న మంచి పని ఒక గొప్ప భారత నిర్మాణానికి పునాది అవుతుంది అన్నమాట. సో ఇదండి ఈరోజు గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి అయితే బోల్డ్ అని విషయాలు తెలుసుకుందాం కదా. ఇంకా మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో ముస్తాన్బి. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్వర్ణ పంచాయతీ డిజిటల్ వ్యవస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాజస్థాన్లో ఈ నెల 1-2 తేదీల్లో నిర్వహించిన 29వ జాతీయ స్థాయి ఈ గవర్నెన్స్ సదస్సులో పాల్గొన్న కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న స్వర్ణ పంచాయతీ డిజిటల్ వ్యవస్థను ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు. ముఖ్యంగా 2025-26లో 1,000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి పన్ను పూర్తిగా ఆన్లైన్లో వసూలు చేయడం దేశానికే ఆదర్శప్రాయమని ఆయన కొనియాడారు. హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా న్యాయాధికారులు గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతల్పూడి పురుషోత్తమ్ కుమార్ నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. భారత స్వతంత్ర సంగ్రామంలో మాన్యం వీరుడిగా బ్రిటిష్ వారిపై పోరాడిన స్వతంత్ర సమరయోధులు, గిరిజన హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. 1997 జూలై 4వ తేదీన విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా మోగలులో విద్యాభ్యాసం చేశారు. గిరిజనుల కోసం ఆయన జరిపిన పోరాటం భారత చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిపోయింది. బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపిన ఘటనలో 1924 మే 7వ తేదీన అల్లూరి సీతారామరాజు అమరులయ్యారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రజలు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. రాష్ట పండుగగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం 2 లక్షల రూపాయల విడుదలకు పరిపాలన అనుమతులిచ్చింది. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో రాష్టస్థాయి వేడుకల నిర్వహణకు ఈ నిధులు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో మోడల్ బస్టాండ్ నిర్మాణానికి 81.20 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. స్వర్ణకుప్పం విజన్ 2029లో భాగంగా మోడల్ బస్ స్టేషన్ డిపోల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ చిత్తూరు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మోడల్ బస్ స్టేషన్ నిర్మాణానికి 81.20 కోట్ల రూపాయలు మంజూరు చేయాలంటూ ఆర్టీసీ ఎండి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా తాజాగా రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్లో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ ఏ మణి తెలిపారు. దివ్యాంగుల సాధికారత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని, అర్హులైన వ్యక్తులు, సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట దివ్యాంగులు, వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. దివ్యాంగుల సాధికారతకు వినూత్న రీతిలో కృషి చేసిన వారు ఈ నెల 31వ తేదీలోగా www.awards.gov.in కు దరఖాస్తు చేసుకోవచ్చునని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

జ్యోతి ఎఫ్ఎం 101.3 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

0: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్యూ రాజీ దీప స్టూడియోలో. టైం చూస్తే 9 గంటలు దాటి 4:57 గా వస్తుంది అండ్ మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లోకి. ఇవాళ జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఒక మంచి విషయం గురించి అయితే మాట్లాడుకుందాం, అదే పుస్తకాల గురించి అనమాట. అసలు పుస్తకాలు జీవితాన్ని ఎలా మార్చగలవు తెలుసుకుందాము. ఒక మంచి పుస్తకం, ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి గురువు అనే మాట మనం వినే ఉంటాం కదా. అయితే ఈ రోజుల్లో చాలామంది కూడా మొబైల్స్కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు కదా. సో మనం చేతిలో ఉన్న మొబైల్తో గంటల తరబడి గడుపుతున్నాం, సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు. కానీ ఒకసారి ఆలోచించండి, ఒక మంచి పుస్తకం చదివి ఎన్ని రోజులయ్యింది మీరు? సో ఎప్పుడు ఒక మంచి పుస్తకాన్ని మీరు పూర్తి చేశారు? నిజంగా ఒక పుస్తకం మన ఆలోచనలను మార్చగలదు, ఒక పుస్తకం మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దగలదు, ఒక పుస్తకం మన జీవిత దిశనే మార్చగలదు. సో ఈరోజు మనం పుస్తకాలు మన జీవితాన్ని అసలు ఏ విధంగా మార్చగలవు, సో పుస్తకాలు చదవడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజే దీపు.
1: ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా కడుపు నిండిపోయింది బంగారం.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ట్యూర్ ఆర్జి దీపు అండ్ మనమన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. సో ఈ రోజు టాపిక్లో పుస్తకాలు జీవితాన్ని ఎలా మార్చగలవు అనే విషయం మీద అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో పుస్తకాల విలువ, చదివే అలవాటు, మహానుభావులను మార్చిన పుస్తకాలు మరియు ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకాల గురించి అయితే తెలుసుకుందాం. ఒక మంచి పుస్తకం వందల సంవత్సరాల అనుభవాన్ని కొన్ని వందల పేజీల్లో మన ముందు ఉంచుతుంది. ఎవరైనా వ్యక్తి జీవితాంతం నేర్చుకున్న విషయాలను మనం కొన్ని రోజుల్లో తెలుసుకోవచ్చు. అందుకే పుస్తకాన్ని మానవ గురువు అంటారు. మనకు ప్రశ్నలు అడగదు కానీ సమాధానాలు మాత్రం ఇస్తుంది. మనతో మాట్లాడదు కానీ ఆలోచింపచేస్తుంది. సో నిజంగా పుస్తకాలు జీవితాన్ని ఎలా మార్చగలవు అనే విషయానికి కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇంతకీ అవి ఏంటి మాట్లాడుకుందామా? అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం జోరి కౌశారగా ప్రోగ్రాంలో. నిజంగా పుస్తకాలు నిజంగా చాలా మందిని మార్చాయి. సో వాళ్ళల్లో ఎంతోమంది మహనీయులు కూడా ఉన్నారు. సో వారి గురించి మాట్లాడుకుందాం. చరిత్రలో ఎంతోమంది మహనీయులు తమ జీవితంలో పుస్తకాల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. వారెవరంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదివే అలవాటు ఆయనకి గొప్ప

ఆలోచన శక్తిని ఇచ్చిందని ఆయన ఒక్కసారి ఇలా అన్నారు. లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ, క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్, థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ మేక్స్ యూ గ్రేట్. ఆయన జీవితంలో విజ్ఞాన శాస్త్ర పుస్తకాలు, జీవిత చరిత్రలు ఎంతో ప్రభావం చూపాయి అని చెప్పి ఆయన చెప్పారు. అండ్ అలాగే మహాత్మా గాంధీ గారు, సో గాంధీజీ జీవితంలో ఒక పుస్తకం గొప్ప మార్పు తీసుకువచ్చింది, అదే అంటు దిస్ లాస్ట్ అనే పుస్తకం. సో ఆ పుస్తకం చదివిన తర్వాత ఆయన సామాజిక సేవపై కూడా మరింత దృష్టి పెట్టారనమాట. సో ఇంకా ఇలాగా పుస్తకాల ద్వారా ఇన్స్పైర్ అయినటువంటి ఎంతోమంది మహనీయుల గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపో.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. సో పుస్తకాలు జీవితాల్ని ఎలా మార్చుతున్నాయో మాట్లాడుకుంటున్నాం కదా. సో అలాగే పుస్తకాలు ఇన్స్పైర్ చేసినటువంటి మహనీయుల్లో మరొక ముఖ్యమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఆయన పుస్తకాలకి అంటే అపారమైన ప్రేమ ఆయనకి. లండన్ లో చదువుతున్నప్పుడు లైబ్రరీలో గంటల తడపరి గడిపేవారంట. ఆయన ఒకసారి ఇలా అన్నారు, చదువు మనిషిని బలవంతుడిని చేస్తుంది అని చెప్పారన్నమాట. సో అసలు ఈ పుస్తకాలు మనకి ఏమి నేర్పుతాయి, సో ఇలాంటి విషయాల మీద కూడా మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు వింటున్నారు వివిధ భారతీయ 107.3 ఎఫ్ఎం విత్ యు రాజీ దీపు అండ్ మనమన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. సో ఇవాళ ప్రోగ్రాంలో పుస్తకాలు వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని మాట్లాడుకుంటున్నాం కదా. అసలు పుస్తకాలు మనకి ఏం నేర్పుతాయి అంటే, ఒక మంచి పుస్తకం నిజంగా మనకి ఆలోచించడం నేర్పుతుంది, అలాగే సమస్యలను పరిష్కరించడం నేర్పుతుంది, అలాగే నిర్ణయాలు తీసుకోవడం నేర్పుతుంది, ఇంకా ఓర్పును పెంచుతుంది, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది, అండ్ అలాగే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అండ్ అలాగే రోజు గనక మనకి చదివే అలవాటు ఉంటే గనక ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటే, కనీసం మీకు టైం కుదరకపోతే కనీసం రోజుకు ఒక 20 నిమిషాలైనా సరే చదవడానికి ట్రై చేయండి. ఇలా రోజు కేవలం ఒక 20 నిమిషాలు చదివితే పదజాలం పెరుగుతుంది, అలాగే మాట్లాడే నైపుణ్యం మెరుగుపడుతుంది, అలాగే ఏకాగ్రత పెరుగుతుంది, అలాగే జ్ఞాపక శక్తి బలపడుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, ఇంకా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సో చదవడం అంటే పరీక్షల కోసం మాత్రమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కూడా అనమాట. సో ఇంకా బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడుకుందాం, అసలు పుస్తకాలు చదవడం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పేసి. సో మీకోసం ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 107.3 ఎఫ్ఎం విత్ యు రాజే దీపు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజే దీపు అండ్ మనమున్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. సో పుస్తకాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో పుస్తకాలు, ఎలాంటి పుస్తకాలు చదవాలి? సో ప్రతి పుస్తకం కూడా మనకి ఏదో ఒకటి నేర్పుతుంది. సో ఎలాంటి పుస్తకాలు చదవాలి అంటే జీవిత చరిత్రలు, విజ్ఞాన శాస్త్రం, చరిత్ర, స్వీయ అభివృద్ధి, సాహిత్యం, కథలు, పర్యావరణం, ఆర్థిక విజ్ఞానం. సో ఇలాంటి రిలేటెడ్ పుస్తకాలు చదివితే కనుక సో మనకి చాలా నాలెడ్జ్ అనేటువంటిది వస్తుందన్నమాట. అండ్ అలాగే ఈ మొబైల్ యుగంలో పుస్తకాల అవసరం అయితే చాలా అంటే చాలా ఉంది. సో ఈరోజు సమాచారం ఎలా ఉంటుంది అంటే, సమాచారం అయితే చాలా ఉంటుంది కానీ జ్ఞానం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు చిన్న చిన్న వీడియోలు చూడడం అలవాటైపోయింది, కానీ పుస్తకం లోతుగా ఆలోచించడం నేర్పుతుంది. ఒక వీడియో 5 నిమిషాలు గుర్తుంటుంది, ఒక మంచి పుస్తకం జీవితాంతం గుర్తుంటుంది. అందుకే పుస్తకాలు చదవడం చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో ఇంకా బోల్డన్ విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజీ దీపు అండ్ మనం అన్నాం జోరుగా ఉషారుగా ఆ ప్రోగ్రాంలో. సో పుస్తకాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా. సో అందరికీ ముఖ్యంగా పేరెంట్స్కి నేను చెప్పే విషయం ఏంటి అంటే, పిల్లలకు ఖరీదైన బొమ్మలు ఎక్కువగా మనం కొనిస్తూ ఉంటాం కదా, కానీ ఆ ఖరీదైన బొమ్మల బదులు ఒక మంచి పుస్తకం కొనివ్వండి, అలాగే పుట్టినరోజుకి ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వండి. ఇది జీవితాంతం కూడా ఉపయోగపడే ఒక మంచి బహుమతి అవుతుంది. అలాగే రోజుకి 2 గంటలు సోషల్ మీడియాలో గడిపితే అట్లీస్ట్ కనీసం 20 నిమిషాలైనా పుస్తకాలకి కేటాయించమని పిల్లలకి చెప్పాలి అన్నమాట. అలాగే మీరు మారిపోతారు, మీ ఆలోచనలు మారుతాయి, అలాగే మీ భవిష్యత్తు కూడా మారుతుంది ఇలా పుస్తకాలు చదవడం వలన. సో పుస్తకాలతో చాలా అలవాట్లయితే మనం మార్చుకోవచ్చు, అలాగే మన జీవితంలో కొన్ని అతి ముఖ్యమైన అలవాట్లని మార్చుకోవచ్చు అన్నమాట. సో ఎలా అంటే, మీరు రోజుకి 20 నిమిషాలు పుస్తకం చదవండి, అలాగే మీ ఫోన్కి ఒక టైం లిమిట్ అని పెట్టుకోండి. మ్యాక్సిమం 1 అవర్ ఆర్ 2 అవర్స్ మాత్రమే నేను ఫోన్ చూడాలి అని చెప్పేసి. అలాగే ప్రతి నెల కూడా నేను ఒక పుస్తకాన్ని పూర్తి చేయాలి అని, అలాగే చదివిన విషయాలని ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండడం, అలాగే కుటుంబంతో కలిసి చదివే సమయం కేటాయించడం, అలాగే స్నేహితులతో పుస్తకాల గురించి చర్చించడం, అలాగే రెగ్యులర్గా లైబ్రరీ

లైబ్రరీస్కి వెళ్తూ ఉండడం, అలాగే పిల్లలకు మంచి మంచి కథలు చదివి వినిపించడం, అలాగే మంచి పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం, సో అలాగే నేర్చుకున్న విషయాలను జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉండడం అన్నమాట. సో ఇవన్నీ కూడా అలవాట్లు మీరు కనుక అలవర్చుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు. సో పుస్తకాలు చదివే వ్యక్తి 1000 జీవితాలను అనుభవిస్తాడు, చదవని వ్యక్తి తన ఒక్క జీవితాన్నే జీవిస్తాడు. ఇంట్లో ఒక చిన్న లైబ్రరీ ఉంటే అది పిల్లల భవిష్యత్తుకు గొప్ప పెట్టుబడి. ఒక మంచి పుస్తకం మనకి దారి చూపే దీపస్తంభం. మనం ఈరోజు తెలుసుకున్నది ఒకటే, పుస్తకాలు కేవలం పరీక్షల్లో మార్కుల కోసం కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికి, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మరియు మంచి మనిషిగా ఎదగడానికి. ఈరోజు నుంచే ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం, రోజు కనీసం 20 నిమిషాలు పుస్తకం చదువుదాం. ఎందుకంటే ఈరోజు మీరు చదివే ఒక పుస్తకం రేపటి మీ విజయానికి పునాది కావచ్చు. సో ఇదండి ఈరోజు జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో పుస్తకాలు చదవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. సో ఈరోజు నుంచి ట్రై చేయండి రోజుకి కనీసం ఒక 20 నిమిషాలైనా ఒక మంచి పుస్తకాన్ని చదవడానికి. ఇంకా బోల్డ్ విషయాలు అయితే మాట్లాడుకుందాం హరివిల్లు ప్రోగ్రాంలో. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. స్వతంత్ర సమర యోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి ఈరోజు. 1876 ఆగస్టు 2న ఆయన కృష్ణా జిల్లా భట్లపెన్నమరలో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009 తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరును పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4 తుదిశ్వాస విడిచారు. కేంద్ర ప్రభుత్వం 2027 చేపట్టనున్న 2వ దశ జనగణనలో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో నమూనా జనగణన నిర్వహించనుంది. ఈ నెల 6 నుంచి 18 వరకు నమూనా జనగణన, 19-20 రివిజనల్ రౌండ్ నిర్వహిస్తారు. ఈ నెల 1 నుంచి 5 వరకు ప్రజలు స్వయంగా నమోదు చేసుకునేందుకు అవకాశముంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని రాష్ట గెజిట్లో నోటిఫై చేస్తూ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొని ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. అదేవిధంగా అల్పపీడన ప్రాంత కేంద్రం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉందని అన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం పర్యటనలో భాగంగా పొగ్గురుపల్లి పారిశ్రామిక ప్రాంతంలో పలు పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏలూరు పట్టణాభివృద్ది సంస్థ, నగరపాలక సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ అధికారులతో అభివృద్ది పనులపై సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కాకినాడలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలకు ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కడప జిల్లాలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభం కావడం శుభ పరిణామమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు. దేశంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా నిర్మితమవుతున్న తొలి ఉక్కు కర్మాగారం ఇదేనని తెలిపారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువరాజీ. దీపో స్టూడియోలో టైం చూస్తే 10 గంటలు దాటి 8:26 కావస్తుంది. మనం ఎంటర్ అయిపోయాం హార్వీల్లో ప్రోగ్రాంలోకి. సో ఇవాళ హార్వీల్లో ప్రోగ్రాంలో నేనైతే బోల్డ్ అనే క్వశ్చన్స్తో అయితే రెడీగా ఉన్నాను. సో మీకు కనుక నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24-8814. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫోన్ నెంబర్ 0866-24-8814. సో ఇవాళ హరివిల్లు ప్రోగ్రాంలో ఫస్ట్

క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? సో మళ్ళీ అడుగుతున్నాను క్వశ్చన్, ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అంటే ఏ డేటు ఏ మంత్లో జరుపుకుంటాము? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ RJ దీపు.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు.
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: అరే మోహన్ భాయ్, కాఫీ బిజీ లగ్ రహే హో.
3: మే సోచ్ రహా హూ కి బిజినెస్ షురూ కరూ. ఏక్ ఏజెంట్ నే కహా కి ముద్రా లోన్ జల్దీ శాంక్షన్ కర్వా దేగా, బస్ ప్రాసెసింగ్ ఫీస్ ఆర్ లీగల్ ఫీస్ దేనీ హోగి. పేమెంట్ లింక్ భీ భేజా హై.
2: అరే మోహన్ భాయ్, ప్రధానమంత్రి ముద్రా యోజనా మే కోయి ఏజెంట్ నహీ హోతా. ధోకేబాజ్ నకలీ వెబ్సైట్, శాంక్షన్ లెటర్స్ ఆర్ దస్తఖత్ సే లోగో కో ఫసాతే హై.
3: సచ్?
2: సీధా బ్యాంక్ యా విత్త సంస్థా మే జావో యా సర్కారీ వెబ్సైట్ సే లోన్ అప్లై కరో. సతర్క్ రహే ఔర్ ఆన్లైన్ ఠగో సే బచే.
3: సమజ్ గయా.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జీ దీపు. అండ్ మనం ఉన్న మరో ప్రోగ్రామ్ లో సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామో అని చెప్పేసి. సో చాలా మంది కూడా ఆన్సర్లు అయితే పంపించేశారు. సో మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కళ్ళ నుంచి అప్పలరాజు గారు, హాయ్ దీపు గారు ఎలా ఉన్నారు, చాలా రోజుల తర్వాత వచ్చారు, జోరుగా హుషారుగాలో చాలా మంచి విషయాలు చెప్పారు అంటూ ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక అబ్దుల్ కలాం గారు పెద్ద పరిమి నుంచి పంపిస్తున్నారు అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. పుస్తక పట్టణం గురించి చాలా బాగా చెప్పారు అంటూ పంపిస్తున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే జగిత్యాల అయ్యప్ప కాలనీ నుండి ప్రకాష్, సుజాత, చోటు, శ్రీజన్, కార్తికేయ, తనయ్, మనీష్, రజిత పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కనకారావు గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనవాడ నుండి సుంకన్న పండు, భూదేవి, పునీత్, నాగార్జున, హర్షవర్ధన్ పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గడిగే తిమ్మప్ప, గడిగే సరోజ, రాఘవేంద్ర కాలనీ, ఎమ్మిగనూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ట్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే మంగళగిరి నుంచి జయా గారు పంపిస్తున్నారు, గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే దీపు గారు గుడ్ మార్నింగ్, చాలా రోజులైంది మీ వాయిస్ విని, ఉదయం నుంచి మంచి పాటలు వేస్తున్నారు అంటూ రాజేష్ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కోటీశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, చాలా రోజుల తర్వాత వచ్చారు, బాగున్నారా అంటూ. జోరుగా హుషారుగాలో పుస్తక ప్రాముఖ్యత గురించి శ్రోతలకు చాలా బాగా చెప్పారు అంటూ పంపిస్తున్నారు. మా వేటపాలెంలో పెద్ద గ్రంథాలయం ఉంది, పిల్లలకు పెద్దలకు చదువుకునే వారు కూడా వచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు అంటూ పంపిస్తున్నారు అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే వాణి హారిక బేహాపురం ఒరిస్సా నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ రాఘవమ్మ, రేఖ, సాయిమోనిక పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు మీరు. ఎనీవే నెక్స్ట్ అనంతపురం నుంచి మస్తాన్ బాషా ఇమంబి గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ మార్నింగ్ దీపు మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ మేడం అంటూ పంపిస్తున్నారు.

సత్యమూర్తి రెడ్డమ్మ విఖ్యాత. ఓకే, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే, ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11న జరుపుకుంటాం అన్నమాట. సో హరివిల్లు ప్రోగ్రామ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, భారతదేశంలో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24-888-14. అండ్ ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజే దీపు అని మనం ఉన్నాం హర్వెల్లు ప్రోగ్రామ్. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, భారతదేశంలో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి అని చెప్పేసి. సో చాలామంది అయితే ఆన్సర్లు పంపించారు. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపించేశారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే అబ్దుల్ కలాం పెద్దపరిమి నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే హాయ్ అండి అంటూ అక్కరపాక నుండి రమా గారు పంపిస్తున్నారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే కుసుమ అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే కిరణ్మయి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, అలాగే తిరుపతి నుండి మురళి మట్టెద్దుల గారు పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే గడిగే తిమ్మప్ప గడిగే సరోజ రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగనూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ వెంకట చలపతి పంపిస్తున్నారు అనంతపురం నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను పంపిస్తున్నారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు అంటే శ్రీహరి గారు హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అంటూ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే నెక్స్ట్ హారిక బెర్హాంపూర్ ఒరిస్సా నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు, అండ్ అలాగే హాయ్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ పంపిస్తున్నారు కృష్ణబాబు ఫ్రమ్ అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే ఎంఎస్ దుర్గారావు గారు బుక్స్ గురించి బాగా చెప్పారు మేడం, నేను కొన్ని రంగనాయకమ్మదేనా న్యాయం బుక్ బాగుంది అంటూ పంపించారనమాట. ఎనివే నేను అడిగిన ఎస్ఎంఎస్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ పంపించలేదు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే దీపు గారు గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. కొనకొండ రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ అలాగే ఉమాదేవి, చౌడమ్మ, పద్మావతి అండ్ విఎస్ఎన్ నూరమ్మ పంపిస్తున్నారు అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే మీరు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లు, ఇది హరివిల్లు ప్రోగ్రామ్ అంటే ఇలాంటి క్వశ్చన్లు అడగాలి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయంటూ మల్లికార్జున గారు విజయవాడ నుంచి పంపిస్తున్నారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు మ్యామ్ అంటూ పంపించేస్తున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అవన్నీ ఏంటో కూడా క్లియర్గా పంపించేశారు అనమాట. అండ్ అలాగే రాజు ఏలూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు, అలాగే షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే రాఘవేంద్రరెడ్డి కాకినాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే మీ ప్రశ్నకి సమాధానం అంటూ పంపించారు బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఎవరు అంటే వేటిపాలెం దగ్గర రామానగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు పంపించేశారు. ఇనివి నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరావు గారు పంపిస్తున్నారు, అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవానగర్ నుంచి పంపిస్తున్నారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు, అలాగే సుంకన్నపండు భూదేవి పునీత్ నాగార్జున హర్షవర్ధన్ కొంగనపాడు కర్నూలు మండలం నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి పంపిస్తున్నారు రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే హాయ్ అంటూ పంపిస్తున్నారు విఖ్యాత్ చిత్తూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ అలాగే నెక్స్ట్ రాఘవేంద్రరెడ్డి కాకినాడ నుంచి గుడ్ మార్నింగ్ మేము అంటూ పంపిస్తున్నారు. అగైన్ ఎనీవే మీది రైట్ ఆన్సర్ అని చదివేశానండి, మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారా. ఎనీవే ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి అంటే 8 ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో 8 ఈస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే హాకీ

మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? సో దీనికి గనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ తెలుసు కదా, 0866243814. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ RJ దీపో.

0: City FM 101.3.
1: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైం కి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
2: ఆర్బీఐ అంటుంది.
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు,
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
6: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్, ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. వన్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు అని చెప్పి. సో చాలా ఆన్సర్లు అయితే వచ్చేసినాయి అన్నమాట. సో ఎవరు పంపించారు అంటే కనుక కనకారావు గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అబ్దుల్ కలాం గారు పెద్ద పరిమి నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే షరీఫ్ గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కర్నూలు జిల్లా కల్లూరు మండలం కొంగనపాడు నుండి సుంకన్నపండు భూదేవి పునీత్ నాగార్జున హర్షవర్ధన్ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి టైలర్ రమేష్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు. నెల్లూరి వెంకటరావమ్మ గారు రైట్ ఆన్సర్. అలాగే గురుజాల గుంటూరు నుంచి పంపిస్తున్నారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సత్య భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గడిగే తిమ్మప్ప గడిగే సరోజ రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగనూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హారిక కారు బెర్హాపూర్ ఒరిస్సా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా నేను చెప్తాను. అందుకంటే ముందు ఒక సాంగ్ అయితే ప్లే చేస్తాను, సాంగ్ తర్వాత రిమైండింగ్ మెసేజెస్ ఎవరెవరు పంపించారో చదువుతాను. సో వింటూ ఉన్నాను వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ రాజే దీపో. సో ఇంకా చాలా మంది అయితే ఆన్సర్లు పంపించేశారు హాకీ మాంత్రికుడు ఎవరు అని అడిగాను కదా ఆ క్వశ్చన్కి. సో నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక మల్లికార్జున్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఉమాదేవి, చౌడబ్బ, పద్మావతి, విఎస్ఎన్ నూరమ్మ, బెల్లుగుప్ప అనంతపురం డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అలాగే శ్రీహరి గారు హిందూపూర్ టీచర్స్ కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పైడి రాజు గారు పంపిస్తున్నారు, జస్ట్ హాయ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు. నెక్స్ట్ ఎవరంటే కోనకొండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే ఇంద్రాక్షి చాందిని, రాయగడ ఒడిషా నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. అండ్ అలాగే అక్కరపాక్క నుండి రమా గారు రైట్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, కోనేర్ విష్ణు, అయ్యప్ప నగర్, విజయవాడ నుంచి పంపిస్తున్నారు. ఓకే, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరంటే జగిత్యాల అయ్యప్ప కాలనీ నుండి ప్రకాష్, సుజాత, చోటు, శ్రీజన్, కార్తికేయ, తనయ్, మనీష్, రజిత పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ దేవసేన గారు తిరుపతి నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సంహిత హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ జాడాల అనిల్, మాధవి ఫ్రమ్ పాలవంచ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే సాయి శిరీష తిరుపతి నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు, జస్ట్ ఇప్పుడే ట్యూన్ చేసామంట పంపిస్తున్నారు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే కనుక గుత్తి రోడ్డు రాణినగర్ అనంతపురం జిల్లా నుంచి పంపిస్తున్నారు అనమాట, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ మ్యామ్, నెక్స్ట్ ఓ సాంగ్ రిక్వెస్ట్ అడుగుతున్నారు ఎవరంటే ఎన్ఎస్ రాఘవేంద్ర రెడ్డి గారు కాకినాడ నుంచి, అని మీరు రైట్ ఆన్సర్ కూడా పంపించేశారనమాట. సో రాంగ్ సాంగ్ రిక్వెస్ట్లు అయితే అసలు తీసుకోవట్లేదు. ఎనివే మరి ఇంతకీ ఆన్సర్ ఏంటో నేను రివీల్ చేసేస్తున్నాను. హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తాము అంటే ఆన్సర్ ఈస్ ధ్యాన్ చంద్ అనమాట. సో ధ్యాన్ చంద్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎనివే మరి స్టూడియోలో టైం చూస్తే 10:42:58 కావస్తుంది. మరి ఈ రోజుకి మీ ఆర్జే దీపు అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఈరోజు బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడుకున్నాం, అంటే చాలా యూజ్ఫుల్ అయ్యేవి, అలాగే బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ అంటే స్పెషల్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక షోలో ఇంకొక బోల్డ్ అని విషయాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను అనమాట. అంటిల్ దెన్ అందరూ కూడా జాగ్రత్త అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3.

0: కూడా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటుంది.

0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: సమయం 10:45 కావస్తుంది. ఇప్పుడు వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ డి అనూష గారు అందించే వివరాలు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ డి అనూష గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ డి అనూష గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా వర్షాకాలం వచ్చింది అంటే రకరకాల ఆరోగ్య సమస్యలు చెబుతూ ఉంటారండి, అంటే జ్వరాలని, జలుబులని, దగ్గని, ఇలా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు చెబుతూ ఉంటారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య సమస్యల పట్ల మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒకసారి వివరించండి.
3: నమస్కారం అండి. మనకి వర్షాలు అనగానే ఆహ్లాదం ఉంటుంది, కానీ దాంతోపాటే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు కూడా వర్షాలు కారణమవుతాయండి. మెయిన్ గా ఫస్ట్ తాగునీటి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలండి. ఈ వర్షాకాలంలో నీరు కలుషితం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మనకి వర్షం తర్వాత నీరు క్లియర్ గా అనిపిస్తుంది, కానీ దాంట్లో రకరకాల సూక్ష్మజీవులు అనేవి ఉంటాయండి. సో ఖచ్చితంగా మనం మరిగించి చల్లార్చిన నీటినే తాగాలి వర్షాకాలంలో. తర్వాత ఈ రోడ్డు పక్కన లభించే జ్యూసెస్ కానీ, ఐస్ కలిపిన జ్యూసెస్ కానీ, డ్రింక్స్ ఇలాంటివన్నీ మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయటం మంచిది. తర్వాత ఇంట్లో వాటర్ ట్యాంక్స్ ని, వీటిని శుభ్రంగా, అంటే ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే ముందుగానే మనం వాటిని అన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవటం అనేది చేసుకోవడం మంచిదండి. మెయిన్గా నీరు కలుషితం అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్ని ఏరియాస్లో మనకి ఇంకా ఓపెన్ డెఫికేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నీరు కలుషితం అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు క్లోరినేషన్, ఇవన్నీ చాలా ఎక్కువగానే చేస్తారు. కానీ మనం కూడా మరిగించినప్పుడు ఈ వైరస్ కానీ బ్యాక్టీరియల్ కానీ వృద్ధి చెందకుండా ఉంటాయి, తద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి మనం కాపాడుకోవచ్చండి. తర్వాత రెండోది ఆహార శుభ్రత అండి. ఈ వర్షాకాలంలో ఎక్కువగా వేడిగా ఉండిన ఆహారం మాత్రమే తీసుకోవడం మంచిదండి. ప్లస్ మనకి పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా బాగా కడిగి శుభ్రపరిచిన తర్వాతే తీసుకోవాలి. బయట కట్ చేసి పెట్టిన పండ్లు కానీ, లేకపోతే ఈ స్ట్రీట్ ఫుడ్ కానీ, వీటన్నిటిని తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే మనకి ఈ వర్షాకాలంలో ఇటు ఆహారం అయితే కానివ్వండి, నీరు అయితే కానివ్వండి, ఏదైనా సరే మనకి ఫుడ్ పాయిజనింగ్ అనేది, అంటే టైఫాయిడ్, విరోచనాలు ఇలాంటివి ఎక్కువగా ప్రబల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటికి ఏంటంటే మనకి ఆహార శుభ్రత, నీటి శుభ్రతతో పాటు మనం బయట నుంచి రాగానే మనం చేతుల్ని సోప్తో కడుక్కోవడం, తర్వాత భోజనానికి ముందు టాయిలెట్కి వెళ్ళొచ్చిన తర్వాత మన చేతుల్ని సోప్తో కడుక్కోవడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల మనకి ఈ ఫుడ్ పాయిజనింగ్ లాంటి దాని నుంచి జాగ్రత్త పొందొచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే అండి, ఈ వర్షాకాలంలో బయట వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే దగ్గు, జలుబు ఇలాంటివన్నీ, రెస్పిరేటరీ వైరసెస్ ఎక్కువగా ఉంటుంటాయి. సో వీటన్నిటి నుంచి కూడా మనం ఈ హ్యాండ్ హైజీన్తో మనం ఈ దగ్గు, జలుబు వంటి వాటి నుంచి కూడా మనం రక్షణ పొందవచ్చు. సో కంపల్సరీ ఇంట్లోకి అడుగు పెట్టగానే మనకి చేతులు కడుక్కోవడం, తర్వాత ఈ బయట ఎక్కడైనా మనం ఏదైనా పట్టుకుని టాయిలెట్స్ వాటికి వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే మనం చేతులు కడుక్కోవడం వంటివి చేస్తే ఇటు ఈ విరోచనాలు, టైఫాయిడ్ లాంటివే కాకుండా ఈ వైరల్ ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ వైరసెస్ నుంచి కూడా మనం రక్షణ పొందవచ్చండి.

0: వల్ల ఈ దోమల వ్యాప్తి మనం చాలా వరకు నియంత్రించవచ్చు. మంచి నీటి నిల్వల్లో మనకి డెంగ్యూ దోమలు పెరిగే అవకాశం ఎక్కువ అండి. మిగతా దోమలు మామూలు బయట మురుగు నీటిలో వాటన్నిటిలో పెరిగినాయి, డెంగ్యూ దోమలు మరీ పర్టికులర్ గా మంచి నీటి నిల్వ ఉండే వాటిల్లో కూడా పెరుగుతుంటాయి. సో మనకి మన ఇంటి చుట్టుపక్కల అంటే చిన్న చిన్న కొంతమందికి బకెట్స్ లో వాటర్ పట్టు పెట్టుకోవడం గానీ, లేకపోతే కొన్ని చిన్న చిన్న ట్యాంక్స్ పెట్టుకోవడం గానీ, ఇలాంటి పైన ఓవర్ హెడ్ ట్యాంక్స్ వీలు లేని వాళ్ళు ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి ఆ నీటికి పైన ఖచ్చితంగా మూత ఉంచడం, ప్లస్ ఎప్పటికప్పుడు మనం నీళ్లు మార్చుకోవటం వంటివి చేయటం మంచిది. తర్వాత ఈ కూలర్లు వాడేప్పుడు ఈ పూల కుండీలు వీటిల్లో ఉండే నీరు కూడా ఎప్పుడు వీక్లీ వన్స్ వాటిని శుభ్రపరచుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల ఈ దోమల వ్యాప్తిని మనం తగ్గించుకోవచ్చు. దోమల వ్యాప్తిని తగ్గించడం తర్వాత మనకి దోమలు కుట్టకుండా అంటే ఈ దోమ మస్కిటో నెట్స్ కానీ ఇలాంటి రిపెలెంట్స్ ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి కదండి, అవి యూజ్ చేయటం. తర్వాత పిల్లలకి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఫుల్ హ్యాండ్స్ అంటే మొత్తం బాడీ అంతా కవర్ అయ్యి ఉండేట్టుగా బట్టలు వేయటం వల్ల వాళ్ళకి దోమల నుంచి కొంచెం ఎక్స్ట్రా రక్షణ పొందుతారు. సో కంపల్సరీ పిల్లలకి ఇలా ఫుల్ గా కవర్ చేసి ఉంచటం. డెంగ్యూ దోమ మార్నింగ్ టైంలో కూడా కుడుతుందండి, ఓన్లీ నైట్ టైమే కాదు. సో మార్నింగ్ టైమ్స్ లో కూడా ఇలాగా పిల్లలకి చిన్నపిల్లలకి ఇలాగా మనకి ఫుల్ గా బట్టలు వేసి కవర్ చేయటం ఇంపార్టెంట్ అండి.
1: రాత్రిపూటే కాకుండా పగలు
0: పగలు డెంగ్యూ దోమ పర్టికులర్ గా మనకి పగలే ఎక్కువగా కొడుతుందండి. మిగతావన్నీ ఎక్కువ నైట్ ఉన్నా మనకి డెంగ్యూ దోమ అనేది పగలే ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని పగలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ గా మన ఇంటి దగ్గర ఎక్కువగా ఈ కొబ్బరి బొండాలు తాగేసి ఉంటాయి, అది మెయిన్ సోర్స్ ఆఫ్ ఈ డెంగ్యూ ఇన్ఫెక్షన్ డెంగ్యూ దోమలకు అండి. సో ఆ కొబ్బరి బొండాలు తాగేసి పక్కన అలా పడేయటం వల్ల దాంట్లో వర్షం నీరు చేరి ఆ నీరు మనకి దోమల వ్యాప్తికి కారణం అవుతుంది. సో అలాంటివి ఏమన్నా మనం చూస్తే వెంటనే వాటిని తీసేయటం, ఇలాంటివి చేయటం వల్ల మనం దోమల వ్యాప్తి మన ఇంటి దగ్గర మనం పెరగకుండా చూసుకోవచ్చు. టైర్లు అలా ఎటువంటి ఇవన్నీ ఏంటంటే వర్షం నీరు మంచి నీరే, కాకపోతే ఆ మంచి నీళ్ళల్లో కూడా మనకి ఈ దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని కూడా లేకుండా చూసుకోవాలి. ఒకవేళ వర్షంలో తడిస్తే పొల్యూషన్ వల్ల చాలా రకాల కెమికల్స్ ఆ నీటితో పాటు ఉంటాయండి. సో మనం వర్షం నీరు మంచిదే అనుకుంటాం కానీ ఈ పొల్యూషన్ వల్ల ఆ కెమికల్స్ వల్ల మనకి జుట్టు పాడే అవకాశం ఉంటుంది. సో వెంటనే తలస్నానం చేయటం మంచిది. తర్వాత ఇంటికి రాగానే వెంటనే బట్టలు మార్చేసుకొని పొడి బట్టలు వేసేసుకోవడం మంచిది. తర్వాత సాక్స్లు కానీ చెప్పులు కానీ తడిచినవి ఎక్కువసేపు ఉంచుకోకుండా ఉండాలి. ఇవి ఎక్కువసేపు తడిచిన సాక్స్ కానీ తడిచిన చెప్పులు షూలు ఉంచటం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి వెంటనే మనం ఇంటికి రాగానే ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని మన పాదాలని డ్రైగా ఉంచుకోవాలండి, వేలి సందులలో డ్రైగా ఉంచుకోవాలి. లేకపోతే ఆ వేలి సందుల్లో మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చేరి జరిగే అవకాశం ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ఈ పిల్లలు వృద్ధులు వీళ్ళకి ఎక్కువగా ఈ మోషన్స్ కానీ జ్వరం దగ్గు జలుబు లాంటివి వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే మనకి డాక్టర్ని కలవటం మంచిదండి. ప్లస్ మెయిన్గా ఇవన్నిటికీ మనకి రాకుండా ఎలా చూసుకోవచ్చు అంటే మెయిన్ ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇమ్యూనిటీ పెంచుకోవడం అంటే ఎలా అంటే సరైన నిద్ర, 7 నుంచి 8 గంటలు నిద్ర, డైలీ ఎక్సర్సైజ్, పండ్లు కూరగాయలు ఇవి తీసుకోవటం, తాజా పండ్లు కూరగాయలు తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశం తగ్గుతుందండి. తర్వాత మెయిన్గా మనకి డయాబెటిక్ పేషెంట్స్లో మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటేనండి, వీళ్ళు మెయిన్గా మనకి పాదాల సంరక్షణ మెయిన్గా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఇందాక అనుకున్నట్టుగా తడిస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్స్లో చిన్న దోమ కుట్టి వాళ్ళు ఒక జస్ట్ దొరదొచ్చి గోకినా కూడా అక్కడ ఇన్ఫెక్షన్ చేరే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ పాదాల సంరక్షణ అనేది మెయిన్గా చూసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్. ఈ వర్షాకాలంలో కొంచెం చిన్న చిన్న గాయాలు అయినా పగుళ్ళున్నా ఏమన్నా లైట్గా ఎర్రబడినా వెంటనే డాక్టర్ని కలవాలండి. ఎందుకంటే సెల్యులైటిస్ అనేది ఎక్కువగా చూస్తుంటాం ఈ వర్షాకాలంలో. ఒకటి చర్మం పొడారిపోతుంది ఈ వర్షాకాలంలో, ప్లస్ ఇలాంటి చిన్న చిన్న ఏమైనా దోమలు లాంటివి ఏమైనా వాలినప్పుడు అలా గోకినప్పుడు ఇలాంటి పుండ్లు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. తడిస్తే వెంటనే మనం ఈ సాక్సెస్ కానీ ఏవైనా మనకి వెంట వేరే ఎక్స్ట్రా పేర్ తీసుకొని వెళ్ళటం మంచిది. బయటకు వెళ్ళినప్పుడు ఆ గంట 2 గంటలు మనకి ఆ తడిచిన సాక్సులతో ఉన్న ఈ డయాబెటిక్ పేషెంట్స్కి ఇబ్బంది మొదలవ్వచ్చు. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఒకసారి స్టార్ట్ అయ్యాయంటే మనకి డయాబెటిక్ పేషెంట్స్లో తగ్గడం కష్టం. సో రాకుండా చూసుకోవాలి, ఎక్స్ట్రా పేర్ ఆఫ్ సాక్స్ అవి ఉంచుకోవడం మంచిదండి. తర్వాత ఈ ఫుట్ ఇన్ఫెక్షన్సే కాకుండా జనరల్ ఇన్ఫెక్షన్స్, ఇందాక అనుకున్నట్టుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి డయాబెటిక్ పేషెంట్స్లో కొంచెం ఎక్కువ, సాధారణ ప్రజల కన్నా డయాబెటిక్స్లో కొంచెం ఎక్కువ చూస్తుంటాం. సో వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ అంటే జ్వరం దగ్గు ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. వచ్చిన వెంటనే మళ్ళీ వైద్యుడిని కలవాలండి. అంతే తప్ప స్వయంగా యాంటీబయాటిక్స్ వాడటం 2-3 రోజులు చూద్దాంలే అనేసి వదిలే

0: చేయటం చేయకుండా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు చూసి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన యాంటీబయాటిక్స్ వాడటం మంచిది. తర్వాత మనకి వ్యాయామం అది కొంచెం తగ్గుతుంది వర్షాకాలంలో, ఎందుకంటే సమ్మర్ అంతా బయటకు వెళ్ళి వాకింగ్ అనో లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటారు, ఈ వర్షం వల్ల బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా మందికి వ్యాయామం తగ్గిపోతుంది. షుగర్స్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, ఒకవేళ పెరిగితే వెంటనే డాక్టర్ని కలిసి మెడిసిన్ మార్చుకోవడమా లేకపోతే ఏంటనేది చూసుకోవాలి. సో అందుకని ఈ వర్షాకాలంలో కొంచెం ఎక్కువగా షుగర్ చెకప్స్ చేసుకోవడం మంచిది. తర్వాత ఎక్కువ ఆహారంలో కూడా జాగ్రత్తలు పాటించాలి, ఎందుకంటే ఈ వర్షాకాలంలో చాలా మంది టెంప్ట్ అవుతారు ఈ బజ్జీలని లేకపోతే ఇలా పునుగులు ఇలాంటివి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుతాయి, ప్లస్ షుగర్ లెవెల్స్ని పెంచుతాయి, ప్లస్ టీ కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు. ఈ వర్షంలో వేడిగా తాగాలని చెప్పి టీ కాఫీలు ఎక్కువగా తాగుతుంటారు, అది కూడా అంత మంచిది కాదు వాళ్ళకి. చక్కెర కలిపినవి ఇవి అస్సలు తీసుకోకూడదు. తర్వాత పర్టికులర్గా మనకి దాహం తక్కువ ఉంటుందండి ఈ వర్షాకాలంలో, ఆ దాహం తక్కువ ఉండడం వల్ల నీరు తక్కువగా తీసుకుంటారు. సో ఇది డిహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా డయాబెటిక్ పేషెంట్స్లో డిహైడ్రేషన్ అనేది అసలు మంచిది కాదు, ఎందుకంటే మనకి ఈ వర్షాకాలం చలికాలంలో ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ చూస్తుంటాం. సమ్మర్లో డిహైడ్రేషన్ చెమట రూపాన పోయి ఈ డిహైడ్రేషన్ వస్తుంది, ఈ వర్షాకాలం చలికాలంలో వాటర్ ఇంటేకే తగ్గి మనకి డిహైడ్రేషన్, దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి డయాబెటిక్ పేషెంట్స్లో. ప్లస్ తర్వాత డయాబెటిక్ పేషెంట్స్లో డాపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్ ఒక రకం మందు అనమాట, యూరిన్ ద్వారా షుగర్ని తీసేస్తుంది. ఆ మందులు వాడే వాళ్ళకి డిహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు పర్టికులర్గా మందు వాడుతున్న వాళ్ళు ఇంకాస్త జాగ్రత్తగా మంచినీళ్ళు తీసుకోవడం, అంటే దాహం అయినా అవ్వకపోయినా కూడా మంచినీరు అనేది తగ్గకుండా చూసుకోవాలండి. లేకపోతే ఈ మందులు వాడే వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో ఖచ్చితంగా మనం సరిపడా వాటర్ తీసుకుంటున్నామా లేదా అనేది గమనించుకోవాలి, అంటే ఒక బాటిల్ పెట్టుకుని లేకపోతే ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది చూసుకొని తీసుకోవాలండి. తర్వాత వ్యాయామం, ఇందాక అనుకున్నట్టుగా వర్షాకాలం వల్ల వ్యాయామం బయటికి వెళ్ళలేకపోయినా ఇంట్లో అయినా కనీసం ఒక 20-30 నిమిషాలు నడక లేదంటే తేలికపాటి యోగాసనాలు వేయటం కానీ లేకపోతే ఇంట్లో చేయగలిగిన వ్యాయామాలు ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. లేకపోతే ఆల్రెడీ మనకి ఈ వర్షాకాలం చలికాలంలో సమ్మర్లో ఉన్నంత మెటబాలిజం ఉండదు, మన బాడీయే కొద్దిగా మెటబాలిజం స్లో అవుతుంది, ప్లస్ మనం ఇంకా ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ తగ్గించడం వల్ల ఈ షుగర్ లెవెల్స్ అనేది బాగా పెరిగిపోతాయి, ప్లస్ ఈ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. తర్వాత మనం ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల కూడా ఈ షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. ఏదన్నా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనకి ఏమన్నా ఈ ఫుడ్ పాయిజనింగ్ అయ్యి మోషన్స్ లాంటివి అయినప్పుడు అప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి కిడ్నీ మీద ఏమన్నా పడుతుందా అంటే ఇలా మోషన్స్ వామిటింగ్స్ ఎక్కువ అయినప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్స్లో కానీ నార్మల్ వాళ్ళలో కూడా ఉంటుంది రిస్క్, కాకపోతే డయాబెటిక్ పేషెంట్స్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ కిడ్నీ మీద పడే అవకాశం ఉండండి క్రియాటిన్ పెరగటం ఇలాంటివి డిహైడ్రేషన్ వల్ల, అదేమన్నా ఉందా లేదా అని చూసుకొని సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే దగ్గు జలుబు లాంటివి కూడా వీళ్ళలో షుగర్ కంట్రోల్ లేని వాళ్ళలో కొద్దిగా ఎక్కువగా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముందే అశ్రద్ధ చేయకుండా మనం ఫస్టే ట్రీట్మెంట్ తీసుకుంటే అవి సీరియస్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఎప్పుడు డాక్టర్ని కలవాలి అంటే ఇవి ఎప్పుడు ఓకే ఇది వదిలేయచ్చులే ఒకటి 2 రోజులు చూడొచ్చులే అనుకుని అంటే ఖచ్చితంగా 2-3 రోజుల కన్నా ఎక్కువగా జ్వరం ఉన్నప్పుడు, తీవ్రంగా వాంతులు లేదా తీవ్రంగా మోషన్స్ అంటే 5, 6 లేదా 10 అట్లా మోషన్స్ అవుతాయి ఒకే 6 గంటల్లో అట్లాగా, అలాంటప్పుడు మనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏదైనా ఉంటే, తర్వాత డెంగ్యూ లక్షణాలు అంటే హెడ్ఏక్, తీవ్రమైన జ్వరంతో పాటు తీవ్రమైన హెడ్ఏక్ కానీ నడుము నొప్పి కానీ ఇలాంటి జ్వరంతో పాటు ఇలాంటిది ఏదన్నా ఉండే, విపరీతమైన చలితో కనుక జ్వరం వస్తుంటే అలాంటప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి ఆయన పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ తీసుకోవాలండి.
1: డాక్టర్ అనుష గారు, ఇప్పుడు మామూలు వాళ్ళ కంటే డయాబెటీస్ పేషెంట్లకి ఈ వర్షాకాలంలో దోమకాటు వల్ల జ్వరం వచ్చింది అనుకోండి, వీళ్ళకి వైద్యం ఎలా అంటే మామూలు వాళ్ళతో కంటే కాకుండా కొంచెం ప్రత్యేకంగా వీళ్ళకి వైద్యం చేయాలి ఏమన్నా?
0: ప్రత్యేకంగా వైద్యం కాదండి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు డయాబెటిక్ పేషెంట్స్, ఎల్డర్లీ డయాబెటిక్ పేషెంట్స్లో మనం చాలా మందికి రక్తం పలచబడే మందులు వాడుతుంటాం. సో డెంగ్యూ జ్వరాల్లో ప్లేట్లెట్స్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మందుల్ని ఆపమంటాం. సో అది ఏ జ్వరము అని తెలుసుకొని ఆ జ్వరాల్లో ఏ జ్వరం, మలేరియా కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, వీటిల్లో బీపీ తగ్గే అవకాశం ఉంటుంది డిహైడ్రేషన్ వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల. సో ఆ బీపీని చూసుకొని బీపీ బిల్లలు ఆపడమో లేకపోతే తగ్గించడం లాంటిది చేయాల్సి ఉంటుంది. సో ఈ మార్పుల కోసం మనం డయాబెటిక్ పేషెంట్స్లో ఏదైనా జ్వరం కానీ

0: ఏమన్నా వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఖచ్చితంగా డాక్టర్ని కలవమంటాం. మామూలు వాళ్ళకి ఏంటంటే ఈ మెడిసిన్ ఏవి ఉండవు కాబట్టి జస్ట్ వాళ్ళు ఆ ఫీవర్ వరకు శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. ఈ డయాబెటిక్ పేషెంట్స్లో ఆపాల్సినవి ఉంటాయి, తగ్గించాల్సినవి ఉంటాయి కాబట్టి కంపల్సరీ డాక్టర్ని కలవాలి.
1: ధన్యవాదాలు డాక్టర్ డి అనుష్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91504.

0: వివిద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. తూర్పు తీరంలో పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థ, షిప్ బిల్డింగ్ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు కేంద్రం పరిశ్రమలతో సమన్వయం చేసుకుంటున్నట్లు రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర పోర్టులు, షిప్పింగ్, అంతర్గత జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ను ఢిల్లీలో ఆయన కార్యాలయంలో మంత్రి కలిశారు. రాష్టంలో చేపడుతున్న మారిటైమ్ అభివృద్ది కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. ఏపీలో మారిటైమ్ ఎకోసిస్టమ్ అభివృద్దికి సహకరించాలని కోరారు. పౌర సరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చేలా గుజరాత్ రాష్టంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పథకాన్ని రాష్టంలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబుతో కలిసి ఆయన గుజరాత్లోని గాంధీనగర్, అహ్మదాబాద్ నగరాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పథకం అమలు తీరును పరిశీలించారు. అనంతరం గుజరాత్ రాష్ట పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న ధరల పతనం సమస్యపై అధ్యయనం చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ కమిటీలో ఆ సంస్థకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, రాష్ట ఉద్యాన విశ్వవిద్యాలయ నిపుణులు, రాష్ట అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. రాష్టంలోని ప్రభుత్వాసుపత్రులకు సరఫరా చేసే మందుల కొనుగోలు, పంపిణీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ అంశంపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు రోగులకు అవసరమైన మందులు ఎలాంటి అంతరాయం లేకుండా అందుబాటులో ఉండే విధంగా సమర్థవంతమైన కొత్త విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగర్ మండలం మునికూడలి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను దృష్టి సారించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బొగ్గు రంగంలో దేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా వేగంగా ముందుకు సాగుతోందని బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 2026లో బొగ్గు దిగుమతులు గతేడాదితో పోలిస్తే 12.95% తగ్గాయని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించిన బొగ్గు దిగుమతులు 24.89% మేర తగ్గడం ప్రభుత్వ విధానాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. వివిద్భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
6: FM 101.3.

చంద్రబోస్ లిరిక్స్ అందించగా కేకేబడిన అద్భుతమైన పాట అయితే వినిశారు అశోక్ మూవీ నుంచి. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు విద్యుత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే నగేష్ మాట్లాడతాను. స్టూడియో సమయం చూస్తే 11:52 అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం చేయటం? సో సినిమా కబుర్లు అనగానే అసలు విజయవాడలో సినిమా హిట్ అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్ కాదండి, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో కూడా ఆటోమేటిక్గా హిట్ అయిపోతుంది. ఎందుకంటే అంత పబ్లిక్ టాక్ అనేది ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అలాంటి సినిమా విశేషాలను ఈరోజు అయితే తెలుసుకుందాం. దాంట్లో భాగంగానే ఇంతకుముందు హుకుమ్ టైగర్గా హుకుమ్ అంటూ మనకైతే చక్కగా అసలు చాలా ఒక ర్యాపును మెయింటైన్ చేసినటువంటి ఆ సినిమా మనకి ఇప్పటికీ గుర్తుంది కదండి, అదేనండి జైలర్. ఈ జైలర్ మూవీ అనేది మాఫియా ప్రతీకార నేపథ్యం కుటుంబ కథనాలతో కలిసి మేళింపుగా రూపొంది వచ్చిన చిత్రంగా వచ్చింది మన ముందుకి. సో అది ఏ రేంజ్లో అలరించింది నిజంగా ఈ సినిమాలో చాలామంది కొత్త కొత్త యాక్టర్లు, అంటే మనకు పరిచయం ఉన్నా లేకపోయినా మరి స్టార్డమ్ ఉన్న యాక్టర్లు అందరూ కూడా ఈ సినిమాలో కనిపించడం జరిగింది. మరి రజనీకాంత్ గారు ప్రధాన పాత్రలో చేశారు. సార్ నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఏమన్నా చూపిస్తారా అని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేశారు. దీనికి సీక్వెల్గా జైలర్ 2ని రెడీ అవుతూ ఉంది. దాదాపు ఇప్పటికే షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే రిలీజ్ డేట్ను కూడా మనం ప్రకటిస్తామని చెప్తున్నారు. మ్యాక్సిమం అక్టోబర్ 15వ తారీఖు ఆ టైంలో దసరాకి రిలీజ్ చేసే మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఇంకొక స్పెషల్ అపియరెన్స్ ఏంటంటే కనుక ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకుంటే మన కళ్ళలో కెమెరాలో పడ్డారు ఏంటంటే కనుక హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో ఒక అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. ఈయనే కాకుండా మరి పాత అంటే జైలర్ 1 సినిమాలో మిగతా వాళ్ళు ఎలా అయితే కనిపించారో అలాగే ఇంకా కొత్త కొత్త యాక్టర్స్ కూడా ఈ సినిమాలో స్టార్డమ్ ఉన్న యాక్టర్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. సో చూద్దాం ఎలా ఉండబోతుంది జైలర్. మరి హుకుమ్ అంటారో మరి ఇంకా అంతకంటే ఎక్కువ మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. సో అప్పుడు కూడా మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు మీకోసం సూపర్ సాంగ్ వస్తుంది. మీరు వింటూ ఎంజాయ్ చేయండి విద్యుత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: గలగల గలగలగ జడు తొడిగిన రందసాని, నీ కోసమేనే వేసుకొచ్చా గలగల లుంగి.
1: ఏ సూపర్ సాంగ్ ఇది నేను చంద్రబోస్ రచించగా మరి జెస్సీ గిఫ్ట్ అండ్ నిరప్పల్ అండ్ చిత్ర గారి పడిన అద్భుతమైన పాట ఛత్రపతి మూల నుంచి మీరు ట్యూన్ చేసుకుంటున్నారు యూత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:23 ఎగ్జాక్ట్గా అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా కబుర్లో మనం సినిమా విశేషాలను చాలా తెలుసుకుంటున్నాం. ఎంతో మంచి మంచి పాటలు అయితే మనం అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఉన్న పాట కూడా దర్శక ధీరుడు గుర్తొచ్చి నేను ఈ పాట పేర్చలేను. అందుకే నేను దర్శక ధీరుడు గురించి కూడా ఒక మాట చెప్పాలని చెప్పకుండా, అంటే ఏంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ రాజమౌళి, తర్వాత వచ్చేసి ఈ రామ్ చరణ్ తేజ్ రాజమౌళి, ఇలా రకరకాల కాంబినేషన్లో వస్తూ ఇప్పుడు ఛత్రపతి ప్రభాస్ రాజమౌళి ఇలా తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ప్రతి సినిమా హీరో కూడా తన కెరియర్లో ఒక్కసారైనా రాజమౌళి గారితో సినిమా తీయాలి, ఆయనకి సినిమా ఇవ్వాలి, ఆ హిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు కూడా ఆయన అదే ఇదిలో ప్రతి కాన్సెప్ట్ని డిఫరెంట్గా తీసుకొని రావడం జరుగుతుందన్నమాట. ఇంతకీ మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనేది. దర్శక ధీరుడు రాజమౌళి వచ్చేసి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ఒక సూపర్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్, ఫ్యాంటసీ, యాక్షన్, అడ్వెంచర్, ఇలా అనేక రకాల అంశాలను జోడిస్తూ ఉన్న ఒక మంచి చిత్రం అయితే వారణాసి అనే టైటిల్తో మనకైతే వచ్చేస్తుంది. అది ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్లో పాల్గొన్న జగన్న అంటే మన రాజమౌళి గారు ఈ మధ్యనే ఒక కొంచెం ఒక హింట్ ఇవ్వడం జరిగిందనమాట. అది కూడా ఎలా ఇచ్చారంటే ఆసక్తి విషయాలను ఆయన పంచుకోవడం జరిగింది. అది ఏంటంటే కనుక ఆఫ్రికా అడవుల్లో జంతువుల క్రూరత్వం గురించి అయినా, మరి అంటార్కిటికాలోని మంచు పర్వతాల చల్లదనం అయినా సరే, రామాయణంలోనే పాత్రలు కానివ్వచ్చు లేదా ప్రకృతిలో కనిపించే విలయాలు అవ్వచ్చు, మరి ప్రకృతి విలయాలు అవ్వచ్చు, ఇంకా ఫ్యాంటసీతో కూడిన అటువంటి మరి ప్రేక్షకుల్ని ఆనంద సంబరాల్లో ముంచెత్తేటువంటి అద్భుతమైన విన్యాసాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని చెప్పారన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ మరి కంప్లీట్ చేస్తున్నారు, అంటే షూటింగ్ అంతా అయిపోతుంది చెప్తున్నారు. కానీ ఇంకొక మరి జగన్ గారి మీద కొంచెం మనకి కొంచెం నమ్మకాలు తక్కువ కదా, ఎందుకంటే టైం అంటే వెంటనే ఇస్తారా, ఇస్తారు, కానీ ఆ టైంకి అవచేయడం అవ్వకపోవచ్చు. ఎందుకంటే దాంట్లో చాలా మరి ఎలిమెంట్స్ అని లేకపోతే వర్క్ అని స్క్రిప్ట్ వర్క్ అని ఇంకా రకరకాలన్నీ ఉంటాయి కదండి. సో అంతా కూడా అవ్వాలంటే కనుక ఇంకొక 4-5 నెలలు 6 నెలలు 7 నెలలు అన్నట్లుగా చెప్తున్నారు. కానీ మరి చూద్దాం ఏమైద్దో ఏం జరిగిద్ది అనేది. మరి నేనైతే ఆలోచిస్తున్నాను ఈ సినిమా అయితే వేరే లెవెల్లో ఉండదు. ఆల్రెడీ వచ్చిన ట్రైలర్లో అసలు భూమిని పైనుంచి కింద చూపిస్తున్నారా, కింద నుంచి పైకి చూపిస్తున్నారా, అసలు ఆ సిచ్యువేషన్లో కనపడే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్నాయి, అసలు ఒకటేమో ఎక్కడో దూరంగా చూపించినట్టు ఉంటుంది, ఒకటేమో మనకు తెలిసిన విషయాలే చూపించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, కొందేమో సైన్స్కి తగ్గట్టుగా ఎలా తీశారనేది ఆలోచింప చేస్తూ ఉంటుంది ఆ ట్రైలర్ అంతా కూడా. సో అలా ఉన్న సినిమా మరి ఏ విధంగా ప్లాన్ చేశారు, మహేష్ బాబు గారిని ఏ రకంగా వాడేశారు ఆ సినిమాలో అనేది చూద్దాం. మరి ఇంకా అన్నట్లు నాకు వచ్చిన విషయం కూడా గుర్తొచ్చింది, ఈ సినిమాలో మహేష్ బాబు గారికి తండ్రిగా మన ప్రకాష్ రాజ్ గారు కూడా నటించడం జరుగుతుందన్నమాట. సో ఇంకా సినిమా అయితే హైప్ అయితే క్రియేట్ చేస్తుంది, ఎలా ఉంటుందో చూద్దాం. మరి అక్కడి వరకు కూడా మనం ఒక మంచి పాట వినిద్దాం. వింటూ ఎంజాయ్ చేయండి విత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్టాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

రామజోగి శాస్త్రి లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా కైలాష్ ఖేర్ అండ్ దివ్యకుమార్ వెళ్ళిన అద్భుతమైన పాట భరత్ అని నేను వెళ్ళించి విన్నారు. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు యుద్ధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:42:13 అవుతుంది. మంచి పాటలు వింటూ సినిమా కవర్లో మనం అయితే సినీ విషయాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. సో నేను చెప్పబోయేది ఇంకా చెప్పాలంటే కనుక ఎప్పుడు అంటే ఆ వెంకటేష్ సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మరి మరలా కూడా చిరంజీవి గారు నటించిన సినిమాలో మాత్రమే కనిపించడం జరిగింది. సో సూపర్ ఎంటర్టైన్గా ఆ కాంబినేషన్ అలా అది మరి శంకర ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు సినిమాలో అయితే కొనసాగిందనమాట. మరి నెక్స్ట్ సినిమా ఏంటి వెంకీది అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రతి సినిమాలోనూ ప్రతి సీజన్లోనూ ఆయన సినిమా అనేది ఖచ్చితంగా రావడానికి పరిపాటి అయిపోయిందనమాట. అది మరి దానిలో భాగంగా ఏ సినిమా వస్తుంది అనుకున్నప్పుడు ఆదర్శ కుటుంబం అనే సినిమా అయితే రాబోతుంది. దీన్ని ఈ పేరు వినగానే దృశ్యం సినిమా లాగానే ఉంటుందేమో అంటారు. ఎందుకంటే ఆ పోస్టర్ లెవెల్ ఆ రేంజ్లో ఉంది. అంటే వెంకటేష్ గారు అలా ఎక్కడో బ్యాట్ పట్టుకుని కనిపించడం, ఆ పక్కన ఫ్యామిలీతో కనిపించడం ఉంటుంది చూస్తే మళ్ళీ మరొక దృశ్యం లాగా ఉంటుందా అని చెప్పి అనుకున్నప్పుడు మరి దీనికి క్లారిటీ ఇచ్చేశారు. అయితే దీనికి త్రివిక్రమ్ గారి దర్శకత్వం వహించడంలో కొంచెం కొత్తగా మరి అంచనాలు వేయటం జరుగుతూ ఉందన్నమాట. ఎలా అంటే కనుక మరి ఈ సినిమాలో దాదాపు అంటే ఆదర్శ కుటుంబం దాదాపు పూర్తయినట్టు తెలుస్తూ ఉంది. ఆల్రెడీ పూర్తి చేసేసారు. మరి దీంట్లో మరి వెంకటేష్ గారితో పాటు శ్రీనిధి శెట్టి ఇంకా ఇద్దరు పిల్లలు కూడా నటించడం జరుగుతుంది అనమాట. సో అక్టోబర్ రెండున మన ముందుకు ఈ సినిమా రాబోతుందని చెప్పడం జరిగింది. కుటుంబ కథతోనే ఉంటుంది. బట్ కాకపోతే ఇక్కడ మెయిన్గా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రాసం ఉంటుంది, కామెడీ ఉంటుంది, తారాగణం కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వేల కాంబినేషన్లో వచ్చిన సినిమాలు నుగ్నా నచ్చో కావని లేకపోతే మల్లీశ్వరి కానీ సినిమాలు దాంట్లో అన్నీ కూడా మరి ఇటు కామెడీ అటు ఫ్యామిలీ అన్నీ కలిపి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ కాంబినేషన్ బాగా సెట్ అయింది. నూనెన వచ్చే మాకు అర్థమై ఉంటుంది ఎంత భారీ హిట్ అయింది దాంట్లో. సో అమ్మ గురించి కవితలు కానీ దేవుడి గురించి కవితలు కానీ ఇంకా కాంబినేషన్లో సునీల్ వీళ్ళందరూ చేసే కామెడీ కానీ ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే మరి ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్లుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సినిమా కావచ్చేమో కానీ సినిమా పేరు మాత్రం ఆదర్శ కుటుంబం. దీనికి ఏదో మొత్తానికి ఒక మంచి కాన్సెప్ట్తోనే వస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. సో ఈ కథనాలతో కూడా ముడిపడిన ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్కి పెట్టింది పేరు విక్టరీ వెంకటేష్ గారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఆ రేంజ్లోనే ఉండబోతుంది అనమాట. సో ఈ సినిమా మరి స్పెషల్ స్క్రిప్ట్ని త్రివిక్రమ్ గారు మరలా అందించడంతో ఇంకా హైప్ అయితే క్రియేట్ అవుతూ ఉందన్నమాట. సో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మరికొద్ది సేపట్లో సినిమా కబుర్లో. ఇప్పుడైతే మీకోసం మరి దృశ్యం మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేసింది. మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి

వినాలి సీతారామ శాస్త్రి గారు నిర్దేశించిన శంకర్ మహాదేవన్ అండ్ చిత్ర గారు పడిన అద్భుతం మేడం మల్లీశ్వరి వెంకటేష్ గారు నిర్దేశించిన సినిమాలు ఉన్నారు. మీరు చూపు చేస్తుంటున్నారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సినిమా కబుర్లు అలా అలా అలా అయిపోతూ ఉన్నాయి కదండి. అండ్ ఈరోజు చాలా మంచి విశేషాలు అయితే తెలుసుకుంటూ ఉన్నాం. సో నేను అంటాను ప్రతి సినిమా కూడా ఒక హిట్ కోరుకుంటుంది. ఆ హిట్ కోరుకోవాలంటే కనుక ఒక సర్టెన్ ఫంక్షన్ లేదా ఒక సర్టెన్ ఒక పండుగ లాంటిది ఉంటే బాగుంటుందని చెప్తుంది. ఎగ్జాక్ట్గా ఇదే ప్లాన్ని మన హీరో అంటే హీరోస్ కానీ అందరూ కూడా మరి దర్శకులు కానీ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. పలానా సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుంది ఆ కలెక్షన్లో, దసరాకు విడుదల చేస్తే బాగుంటుంది కలెక్షన్లో, లేకపోతే జనవరికి లేకపోతే ప్రతి శుక్రవారం రిలీజ్ చేస్తే బాగుంటుందా అని ఎప్పుడు కూడా శుక్రవారం రిలీజ్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగానే కొంతమంది మరి దసరాకి కొంతమంది లక్ కలిసి వస్తుంది, కొంతమందికి సంక్రాంతికి లక్ కలిసి వస్తుంది. దసరా బరిలో ఉన్నప్పుడు మరి కొంతమంది అయితే పందెం కోళ్ళలాగా మరి ఒక్కొక్క సినిమా రిలీజ్ అవుతుండే ఎవరి సినిమా వాళ్ళకి మంచి మంచి హిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే కనుక ఒకేసారి రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు, రెండు లెజెండరీ యాక్టర్స్ ఉన్నటువంటి లెజెండరీ హీరోస్ నటించినటువంటి సినిమాలు ఒకేసారి రిలీజ్

అయితే ఎలా ఉంటుంది? సో దాని గురించి మాట్లాడుతున్నాను. దసరా అనగానే సినిమాల్స్ అందరి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. దసరా అనగానే 9 రోజుల పాటు 10 రోజుల పాటు నిజంగానే మళ్ళీ సెలవులు వచ్చేసినాయి అన్నట్లుగా అందరూ కూడా సినిమాల వైపు ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు. సో దీనిలో భాగంగానే ఈసారి దసరా బరిలో రజనీకాంత్ గారు అండ్ చిరంజీవి గారు ఉన్నట్లుగా మరి మనకి వినోదాలు పంచుతున్నట్లుగా సమాచారం అయితే వచ్చేస్తుంది అనమాట. సో దీని గురించి ఏం చేయాలంటే కనుక జైలర్ 2, నేను చెప్పాను చూసారు, జైలర్ 2 అనేది రిలీజ్ అవ్వడానికి 15 ప్లాన్ చేసుకుంటే అదే రోజుకి ఒక రోజు ముందు కానీ వెనక్కి కానీ సుమారుగా 16 తారీఖులోనే మరి మరోవైపు మన చిరంజీవి గారు నటిస్తున్నటువంటి విశ్వంభర ఈ సినిమా కూడా వచ్చే అవకాశం దాదాపు 99.999% ఉందని మరి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. మరి ఈ 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే సినిమాలు దదగలటమే, సినిమా హాల్లో ఎక్కడ ఏ సినిమా ఆడుతుందో వెతుక్కోవాల్సిందే ఖచ్చితంగా. సో అలాంటి సినిమా కోసం మనం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. మరి విశ్వంభర అండ్ వర్సెస్ జైలర్ 2 ఎలా ఉండబోతుంది అనేది కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే విశ్వంభర ఎప్పటి నుంచో కూడా ప్రొడక్షన్లో రెడీగా ఉంటుంది అని చెప్తూ వస్తున్నారు. దీని మీద కూడా మంచి గ్లిమ్స్ రావడం జరిగింది, మంచి ప్లాన్ కూడా ఉంది. కాబట్టి జైలర్ 2 యాజ్ యూజువల్గా ఎలా ఉంటుందో మనకు తెలుసు, కానీ ఇంకా కొత్త ఎలిమెంట్స్, కొత్త యాక్టర్లు రాబోతున్నారు కాబట్టి జైలర్ 2లో కూడా మరి ఈ 2 కూడా ఎలా పోటీ పడబోతున్నాయి. ఎందుకంటే ఒక 2 లెజెండరీ యాక్టర్స్, లెజెండరీ సినిమా హీరోస్ వస్తున్నారంటే కనుక ఎవరికైనా పండగే. సో చూద్దాం ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతుందో ఆ సినిమాలు కూడా మనం కూడా చూసి ఆస్వాదిద్దాం అంట. సో ఎక్కడైతే కదా సినిమా కబుర్లు అయిపోయి మన నెక్స్ట్ మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి FM.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలోనే దేశ వార్షిక ఎగుమతులు దాదాపు 15% నమోదయ్యాయని, దీంతో భారత్ 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించే దిశగా సాగుతోందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీలో జరిగిన బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కుప్పంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గుండెపల్లి మండలం నల్లంగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను పరిశీలిస్తారు. అనంతరం 58,50,000 వ్యయంతో నిర్మించిన స్వర్ణకుప్పం ఆర్చిను ప్రారంభిస్తారు. తదుపరి కుప్పం ఏరియా ఆసుపత్రిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో 1,70,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ కేంద్రాన్ని ప్రారంభించి మొక్కలు నాటి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే సంజీవని ప్రదర్శన స్టాల్ను సందర్శిస్తారు. ఆ తర్వాత గుత్తార్లపల్లిలో 4,70,00,000 వ్యయంతో నిర్మించిన అధికారుల గెస్ట్ హౌస్ను ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్నినో ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన పరిస్థితులను, వాటి ప్రభావాలపై సమీక్షించారు. దేశంలో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్న దృష్ట్యా రైతులకు ఏ పంట వేయాలో తగిన సలహాలిచ్చేందుకు రాష్ట ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి తక్కువ నీరు అవసరమున్న ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని అన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ తాజా నిబంధనల ప్రకారం ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాల్లో వ్యర్థాల నుంచి తయారు చేసే ఇంధనం 6% సిమెంటు కంపెనీల అవసరాలకు తప్పనిసరిగా వినియోగించాలని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సూచించారు. ప్రతి సిమెంటు కంపెనీ ఎస్బీఎం నిబంధనలు విధిగా పాటించాలని అన్నారు. సిమెంటు కంపెనీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పట్టాభిరామ్ మాట్లాడారు. పాపికొండల విహారయాత్రకు అధికారులు అనుమతినిచ్చారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోసమ్మ ఆలయం నుంచి బయలుదేరేందుకు బోట్లు సిద్దమయ్యాయి. గత నెల 14న పోసమ్మ గుడి నుంచి గోదావరిలో విహారయాత్రకు బయలుదేరిన ఒక పర్యాటక బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేసి తాజాగా అనుమతులిచ్చారు. స్వతంత్ర సమరయోధులు, జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య వర్ధంతి రోజు 1876 ఆగస్టు 2న కృష్ణా జిల్లా బట్ల పెనుమర్లో జన్మించారు. పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ 1921 మార్చి 31 ఏప్రిల్ 1న విజయవాడలో మహాత్మాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. పింగళి వెంకయ్య అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో తపాలా బిళ్లను విడుదల చేయడంతో పాటు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి ఆయన పేరు పెట్టారు. పింగళి వెంకయ్య 1963 జూలై 4వ తేదీన తుదిశ్వాస విడిచారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఎస్, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ ఈ మూవీలో సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు. మరి నరేష్ అయ్యర్ అండ్ ప్రశాంత్ని బండి అద్భుతం పాడినారు. మీరు చూసి ఉంటున్నారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సో మనమైతే ఉన్నాం మీకు తెలుసా అనే ప్రోగ్రామ్. మీకు అది తెలుసులా అయితే కనుక చాలా చాలా మంచి విషయాలు అయితే ఈరోజు తెలుసుకోవడం జరిగింది. సో తీసుకురావడం కూడా జరిగింది అమ్మా. నేను తెలుసుకున్నాను కొన్ని విషయాలు, అంటే నాకు డౌట్ వస్తుంది, అంటే మా ప్రేక్షకులకి అంటే నా ఫ్రెండ్స్కి నాకు వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది నాకు ఉంటుంది కదా. సో అవన్నీ కూడా చూస్తే నాకు డౌట్ వచ్చింది. ఏ డౌట్ అంటే కనుక మనుషులు ఎంత బరువు ఉన్నారు కదా, మనకంటే ఇంకేమైనా బరువులు ఉంటాయంటే ఫస్ట్ నేను అనుకున్నాను యాక్చువల్గా ఏనుగులు ఎక్కువ బరువు ఉంటాయేమో, ఏనుగులు మొత్తం కలిపితే మొత్తం బరువు కలిపితే మానవ జాతి కంటే ఎక్కువ ఉంటుందేమో అని ఆలోచించాను అనమాట. కానీ నేను సెర్చ్ చేసిన తర్వాత కనుక్కున్న తర్వాత విషయం తెలిసింది ఏంటంటే భూమి పైన మనుషుల కంటే కూడా చీమల బరువే ఎక్కువ అని తెలిసిందండి. హాయ్ హాయ్ హాయ్, మీరు కూడా ఆటోమేటిక్గా సంభ్రమాశ్చర్యానికి అయిపోయి ఉంటారు, లోన్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే అదేంటి, చీమ కొంచెం ఉంటుంది కదా, మనిషి ఎన్ని లక్షల చీమ కలిస్తే కనుక ఒక మనిషి అంత బరువు అవుతాడు అని చెప్పి అనుకోవచ్చు. కానీ నేను అనుకున్నప్పుడు మరి డీప్గా సెర్చ్ చేస్తే ఏమైందంటే ప్రపంచంలోని మొత్తం చీమల బరువును మొత్తాన్ని కలిపి ఏదైనా అనుకుని ఒకే చోట తెప్పిస్తే అది సాధ్యం అయ్యే పని కాదు కాబట్టి సో వీటి గురించి కూడా సెర్చ్ చేసి గమనించి మరి వీటి బరువు ఎంత ఉంది, అసలు ఒకటైతే ఎంత బరువు ఉంటుంది, రెండైతే ఎంత బరువు ఉంటుంది, కొన్ని లక్షల చీమలు అయితే ఎంత బరువు ఉంటుందని చెక్ చేసేవాళ్ళు, లెక్కలేసేవాళ్ళు, అవి అప్పచెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి ఉండబట్టే మనకి ఇలాంటి కొత్త కొత్త విషయాలు వాళ్ళు సెర్చ్ చేయబట్టే కనుగొనబట్టే మనం తెలుస్తూ ఉన్నాయన్నమాట. సో ఆ విషయాన్ని మీకు ఈరోజు చెప్తున్నా అనమాట. ప్రపంచంలోని మొత్తం చీమల బరువు మొత్తం అంతా కూడా ఒక చోట తీసుకొచ్చి ఒక చోట కుప్పగా చేరిస్తే, అదే మనుషులు మొత్తాన్ని తీసుకొచ్చి ఒక చోట నిలబెడితే రెండు కూడా దాదాపు సమానం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లుగా తెలుస్తుంది అన్నమాట. అంటే అంత ఒకచాటకు వచ్చేస్తారంటే రానే రాదు, కానీ ఒక ఎస్టిమేషన్. సో ఇన్ని చీమలు అయితే ఇన్ని కిలోగ్రామ్స్ ఉంటాయి, ఇన్ని అయితే ఇన్ని కేజీలు ఉంటాయి అని అనుకొని, మరి ఇంత మనుషులు అయితే ఇన్ని టన్నులు ఉంటారు, ఇన్ని కేజీలు ఉంటారు అని చెప్పి అనుకొని ఎస్టిమేషన్ చేయగా వచ్చింది మనుషుల కంటే కూడా చీమలు అన్నీ కూడా ప్రపంచంలో, అంటే మనుషులు ఒకచోట ఒక ఏరియాకి మాత్రమే పరిమితం అవుతుంటారు కానీ చీమలేని ఏరియా అంటూ మ్యాక్సిమం ఉండనే ఉండదని చెప్పుకోవచ్చు. మరి ఇది విషయం. సో నేను చూడంగానే ఈ విషయం కూడా చాలా చాలా ఆశ్చర్యపోయాను. మీకు కూడా ఆశ్చర్యం అనిపిస్తే కనుక ఎవరితోనైనా షేర్ చేయండి. ఓకే, సో నేను కూడా ఇలాంటి విషయాలు ఇంకా చెప్పాలంటే కనుక ఒక పాట లేదు, ఆ పాట తర్వాత మిగతా విషయాలన్నీ మీకు కోసం వచ్చేస్తాయి. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మీరు ట్యూన్ చేస్తుంటారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:21:32 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో మనం అనుకుంటున్నాం, మనం తెలుసుకుంటున్నాం కదండి మీకు తెలుసా అనే ప్రోగ్రాంలో చాలా చాలా మంచి విషయాల గురించి. అంటే ఇవి తెలిస్తే ఇవి నిజంగానే జరిగాయా, ఇలాగే ఉంటాయా, మరి ఇంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి, ఇప్పుడే వింటున్నాను అనిపించేలా కొన్ని కొన్ని కొత్త విషయాల గురించి నేనైతే చెప్తూ ఉన్నా కదండి. సో మీకు చిన్న అసైన్మెంట్ ఏంటంటే, కనుక మీ గుండె శబ్దాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా, మీ నరాల్లో ప్రవహించే రక్త ప్రసరణ కానీ ఎప్పుడైనా విన్నారా, లేకపోతే మీ పేగుల్లో అరిచేటువంటి కొన్ని అరుపులు మీరు ఎప్పుడైనా విన్నారా, అంటే అప్పుడప్పుడు విన్నారు కానీ కంటిన్యూస్గా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు ఎప్పుడైనా విన్నారా అంటే వినరు, విని ఉండరు కూడా. సో దాని గురించి ఇది ఎంత ఎందుకు చెప్తున్నావు అని చెప్పి అంటే, కనుక ప్రపంచంలోనే అత్యంత నిశ్శబ్దమైన గది ఒకటి ఉందంట. ప్రపంచంలోనే నిశ్శబ్దమైన గది, నిశ్శబ్దం అంటే అక్కడ గాలి ప్రవహించే ఇది కూడా, అంటే శబ్దం కూడా వినిపిస్తుంది. మామూలుగా వచ్చే హోరుగాళ్ళు అవి గురించి మాట్లాడాలా, నార్మల్గా వచ్చే గాలి గురించి కూడా మాట్లాడుతుందన్నమాట. ఇది ఎక్కడ ఉంది అసలు విషయం ఏంటి తెలుసుకుందామా? అయితే విషయం ఏంటంటే, కనుక అమెరికాలోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఒక ప్రత్యేకమైన గది ఒకటి ఉందంట. అది ఒక వింత నిశ్శబ్దంగా ఉండేటువంటి ఒక గదిగా దాన్ని మార్చడం జరిగింది ఉంటుంది. అసలు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అంటే, కనుక సపోజ్ మనమే వెళ్ళి ఆ రూమ్లో కూర్చున్నాం అనుకోండి, మనం గుండె కొట్టుకునే శబ్దం క్లియర్గా, మనం మామూలుగా దానికి ఒక శబ్దం పేరు పెట్టే లబ్ డబ్ లబ్ డబ్ అని చెప్పి గంటకి 72 సార్లు కొట్టుకుంటుందనే విషయాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదండి. కానీ ఇక్కడ ఆ 72 సార్లు క్లియర్గా వినొచ్చండి. అది కూడా ఎలా వినొచ్చండి, డాల్బీ డిజిటల్లో ఉన్నట్టుగా, మరి ఆ విధంగా ఆ క్లియర్నెస్ అనేది మనకి వినిపిస్తుంది. ఆ కంటి ముందే ఆ శబ్దం నిజంగానే బ్యాండ్ మోగినట్టు మోగుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుందంట ఆ గుండె చెప్పడం. ఇదే కాదండో, ఇంకా నరాల్లో రక్తం ప్రవహించే శబ్దం కూడా క్లియర్గా వినిపిస్తుందంట. సో ఎంత నిశ్శబ్దమైనా మరి గది అయితే అక్కడ ఉండటం జరిగిందనమాట. సో ఎప్పుడైనా కుదిరితే, అంటే మనకు వెళ్ళడానికి అవకాశం ఉండదు కదని, వెళ్తే కనుక అక్కడైతే ప్రపంచంలోనే మొట్టమొదటి మరి నిశ్శబ్దమైన గది అక్కడ ఉందని తెలుసుకోవచ్చు అనమాట. ఇది విషయం. సో మరి నేనైతే మరి మీకు తెలిసిన నెక్స్ట్ ఒక పాట ప్లే చేసిన తర్వాత, మీకు వినిపించేసిన తర్వాత మిగతా విషయాన్ని మానేసిన అప్పటి వరకు కూడా మరి విండో ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు జూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 12:30 కావస్తోంది. మరి 12:30 మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి

వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార్ సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 23,000 చదరపు మీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ఏటా 20 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తుంది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఆధునిక ప్రయాణ సదుపాయాలతో ఈ టెర్మినల్ను రూపొందించారు. రాజస్థాన్ రాజరిక వారసత్వ ప్రేరణతో ఈ నిర్మాణం చేపట్టారు. జోధ్పూర్ విమానాశ్రయంలో ఈ కొత్త టెర్మినల్ భవన ప్రారంభోత్సవం ఆ ప్రాంతంలో పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి కల్పనకు గణనీయంగా దోహదపడుతుంది. విమానయాన రంగానికి ఉతమిస్తూ ప్రాంతీయ అనుసంధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించే అత్యాధునిక ఉడాన్ పథకాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ ఈరోజు జోధ్పూర్లో ప్రారంభించారు. ఈ పథకం దేశ పౌర విమానయాన రంగంలో ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ దర్శకతను సాకారం చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. వచ్చే 10 ఏళ్లలో 28,840 కోట్ల రూపాయల కేటాయింపుతో ఏవియేషన్ ఆధారిత అభివృద్దిని వేగవంతం చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రధానమంత్రి రాజస్థాన్లోని బాల్హోత్రాలో సుమారు 1.06 లక్షల కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ ఇంధన, పెట్రోకెమికల్ రంగంలో ఒక మైలురాయిగా నిలిచే భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను బల్హోత్రాలోని పచ్ ప్రధా వద్ద మోదీ దేశానికి అంకితం చేస్తారు. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ నాగరికత సంబంధాలతో ఏర్పడిన సహకార సంఘాలను ప్రోత్సహించడంలో రైతులు, మహిళలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడంలో, సమాజ బలోపేతంలో సమ్మిళిత వృద్దిని పెంపొందించడంలో సహకారం అనే భావన ఒక శక్తివంతమైన సూత్రంగా నిలుస్తుందని ఉపరాష్టపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర్యం పూర్వకాలం నుండి దేశ నిర్మాణంలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకార సే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, సమిష్టి కృషి, స్వావలంబనకు సహకారం పునాది అని అమిత్ షా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సహకార రంగం గణనీయంగా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. చట్టవిరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం యుఏపీఏ కింద పాకిస్తాన్లో ఉన్న 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వీరికి జైష్ ఈ మొహమ్మద్, లష్కర్ ఇతబా ఇతర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్లో చొరబాటు, నియామకాలు, ఆయుధాల సరఫరా, దాడుల ప్రణాళిక వంటి వివిధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకుగాను వీరిని ఉగ్రవాదులుగా నిర్ధారించారు. యుఏపీఏ సవరణ, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అధికారాలను విస్తరించడం ద్వారా భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక చట్టపరమైన వ్యవస్థ మరింత బలోపేతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నుంచి ఇండోనేషియా, ఆస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ప్రధానమంత్రి పర్యటన వివరాలను వెల్లడించారు. మొదటి విడతగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మోదీ ఇండోనేషియాలో పర్యటించి జకార్తాతో పాటు చారిత్రక నగరమైన యోగ్యాకర్తలోని ప్రామ్నన్ ఆలయ సముదాయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత 8 నుంచి 10వ తేదీ వరకు ఆస్టేలియాలోని మెల్బోర్న్లో జరిగే 3వ భారత్ ఆస్టేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. చివరిగా జులై 10-11వ తేదీల్లో న్యూజిలాండ్లో పర్యటిస్తారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, తత్వవేత్త అని, ఆధ్యాత్మిక దార్శనికుడని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆత్మవిశ్వాసం, చైతన్యం, ఆధ్యాత్మికతతో కూడిన వివేకానందుని ఆలోచనలు దేశ ప్రయాణానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఉపరాష్టపతి అన్నారు. వివేకానందుని ఆదర్శ విలువలు ప్రతి ఒక్కరూ అంకితభావంతో, నిబద్ధతతో దేశ నిర్మాణానికి తోడ్పడాలనే స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికత, జాతీయ చైతన్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో వివేకానందుడు చేసిన కృషి సాటిలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివేకానందుని మేధస్సు, స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు లక్షలాది మంది యువతకు మార్గదర్శకంగా నిలిచి ప్రేరణ అందిస్తాయని మోదీ చెప్పారు.

వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరికి ఏఐఆర్ న్యూస్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు మధ్యప్రదేశ్లో పర్యటిస్తారు. కాగా ప్రధాన ఎన్నికల అధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మొదటిసారిగా ఈ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఎన్నికల అధికారి ఇండోర్ చేరుకుని అక్కడ బూత్ స్థాయి అధికారుల సదస్సుకు హాజరవుతారు. ఇండోర్, ఉజ్జయిన్, దీవస్, ధార్, కాండువా జిల్లాల నుండి దాదాపు 1500 మంది బూత్ స్థాయి అధికారులతో ఆయన నేరుగా సంభాషిస్తారు. వెనిన్జులాలో భూకంప బాధితులకు సకాలంలో మద్దతు సహాయం అందించినందుకు గాను భారత ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిన్జులా విదేశాంగ మంత్రి ఇవాన్ గిల్ కృతజ్ఞతలు తెలియజేశారు. భూకంపం వల్ల ప్రభావితమైన వారికి చికిత్స అందించేందుకు ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా ఏర్పాటు చేసిన భారత సైనిక క్షేత్రస్థాయి ఆసుపత్రిని గిల్ ఈరోజు సందర్శించారు. ఈ ఆసుపత్రి వెనిన్జులా ప్రజలకు నిరంతరాయంగా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. ఈ సందర్భంగా వెనిన్జులా విదేశాంగ మంత్రి మాట్లాడుతూ ఈ క్షేత్రస్థాయి ఆసుపత్రిలో ప్రతిరోజు 400 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుందని పేర్కొన్నారు. కాగా గత నెల జూన్ 24 తేదీన 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం సమయంలో వెనిన్జులా ప్రజలకు అండగా నిలిచేందుకు భారత్ ఆపరేషన్ అమిత్సాద్ను చేపట్టింది. ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు పూర్తి వివరాలతో కూడిన తమ ఎన్యూమరేషన్ ఫామ్ను సమర్పించారు. ఢిల్లీలో జరుగుతున్న ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఉపరాష్టపతి భవన్లో జరిగిన ఈ గణన ప్రక్రియకు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల నమోదు అధికారి, బూత్ స్థాయి అధికారి సహకరించారని సోషల్ మీడియా వేదికగా ఉపరాష్టపతి తెలియజేశారు. జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా 7వ జాతీయ జల పురస్కారాలను ప్రారంభించింది. జల సమృద్ది భారత్ అనే ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, జిల్లాలు, వ్యక్తులు, సంస్థలు చేసిన విశేష కృషిని గుర్తించి ప్రోత్సహించేందుకు ఈ పురస్కారాలను ప్రవేశపెట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దరఖాస్తులన్నింటినీ www.awards.gov.in అనే ఆన్లైన్ రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. పెరూ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కైకో ఫుజిమొరాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారత్ పెరూతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉందని, వివిధ రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సోషల్ మీడియా వేదికగా మోదీ పేర్కొన్నారు. భారత్ పెరూ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఆ దేశ అధ్యక్షుడితో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్ చెస్టర్ లీ స్ట్రీట్లో వర్షం కారణంగా రద్దయింది. 3వ మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతుంది. దేశంలోని పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈరోజు గుజరాత్, కొంకన్, గోవా, మధ్య మహారాష్ట, ఒడిశా, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2 రోజుల్లో తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కోస్తా కర్ణాటక, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్లో అమెరికాలోని కాన్సస్ సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 ఫైనల్ మ్యాచ్లో కొలంబియా గానాను 1-0 తేడాతో ఓడించి తదుపరి రౌండ్కు చేరుకుంది. ఆట 14వ నిమిషంలో జాన్ అరియస్ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. రౌండ్ ఆఫ్ 16లో కొలంబియా స్విట్జర్లాండ్తో తలపడనుంది. అంతకుముందు అమెరికాలోని అర్లింగ్టన్లో జరిగిన పెనాల్టీ షూటౌట్లో ఈజిప్ట్ ఆస్టేలియాను 2-2 తేడాతో ఓడించి 16వ రౌండ్కు చేరుకుంది. ఆకాశవాణి వార్తల ముంచి ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం రాజస్థాన్లోని జోధ్పూర్ విమానాశ్రయంలో 480 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకారసే సమృద్ది అనే స్ఫూర్తి ఊతమిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పురుషుల క్రికెట్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య 2వ T20 అంతర్జాతీయ మ్యాచ్ ఈరోజు మాంచెస్టర్లో జరగనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3. అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనే తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఈ ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు. మరి ఘరానా మొగుడు చిత్రం నుంచి మనో గారు అండ్ చిత్ర గారు పడిన వారు బృందం కలిసి పడిన సూపర్ హిట్ సాంగ్ అయితే మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు కదా భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి స్టూడియో సమయం 12:45 అవుతుంది. మరి తెలుసు కదా అందరికీ చాలా చాలా మంచి విషయాలు అయితే ఈ రోజున అయితే చెప్పబోతున్నాను అనమాట, చెప్తూ ఉన్నాను ఆల్రెడీ చాలా విషయాలు అయితే తెలుసుకున్నాం. సరే మీకు తెలిసాలో మరి మంచి విషయాలు అయితే మనం తెలుసుకుంటూ ఉన్నాం, అంటే ఆశ్చర్యపోయే విషయాలు అయితే ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. సో సాధారణంగా మన వేలిముద్రలో ఎవరికి వేలిముద్రలకి సెట్ అవ్వో కలవో మ్యాచ్ అవ్వో అని చెప్పి మనం అనుకుంటాం కదా, కానీ మన బాడీలోనే ఇంకొక పార్ట్ ఉంది, అదేంటి తెలుసా? సేమ్ మ్యాచ్ అవ్వదు, అస్సలు మ్యాచ్ అనే అవ్వదు. సో ఇదేమి అది ఎస్ఎంఎస్ పోలింగ్ అని నేను పెట్టట్లేదు, కానీ మన వేలిముద్రలు వేరొక వేలిముద్రతో మ్యాచ్ అవ్వన విషయం మనకందరికీ తెలుసు, దాదాపు 80% మెంబర్స్ తెలుసు. ఇప్పుడు తెలియకపోతే మిగతానికి ఇప్పుడు కూడా ఆటోమేటిక్గా నేను చెప్పిన విషయాన్ని బట్టి అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. దీంతోపాటు మన కాలు వేలిముద్ర మన మామూలుగా వేలిముద్రలే కాకుండా దీంతోపాటు మన నాలుకపై కూడా ఒక ముద్ర ఉంటుందంట, ఆటోమేటిక్గా ఒక ముద్ర అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో అందరికీ నాలుక ఎర్రగానే ఉంటుంది కదా, మరి దీంట్లో ఎలా ఉంటుంది ముద్ర అంటే కనుక దాంట్లో ఆటోమేటిక్గా దాని ప్రింట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఆ వేరేగా ఉంటుంది. దీంతోపాటు టంగ్ ప్రింట్ అని దీన్ని పిలవడం జరుగుతుంది అనమాట. దీన్ని ప్రపంచంలో ఏ ఒక్కరితో పోల్చినా కానీ ఎంతమందితో పోల్చినా కానీ అస్సలు మ్యాచ్ అవ్వనే అవ్వదంట, ఇది ముఖ్యమైన విషయం. సో ఇంకొక విషయం కూడా చెప్పబోతున్నాను, ఈఫిల్ టవర్ సైజు రోజు రోజుకి పెరిగిపోతుందంట ఒక చోట, మరి అది ఎట్లా పెరుగుతుంది ఏంటనే విషయం గురించి ఒక పాట ద్వారా తెలుసుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి, ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఎస్ ఆట ఈ మూవీలో సుబ్రీ సాంగీతం వేశారు చంద్రబోస్ లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా టిప్పు గోపిక పూర్ణిమ పైన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 12:51:45 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మీకు తెలుసాలో నేనైతే చెప్తున్నాను చాలా చాలా మంచి విషయాలు అయితే చెప్తున్నాను. సో మనం ఇవి వింటే నిజంగా ఇలా జరుగుతాయా అన్నట్లుగా ఉండేటువంటి మంచి విషయాలు అయితే మనం అయితే మీకు తెలుసాలో తెలుసుకుంటూ ఉన్నాం. రెగ్యులర్గా కూడా అందరూ కూడా ఇలానే చెప్తూ ఉంటారు. సో మంచి విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం. మీకు తెలుసారో సో కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకొక విషయం చెప్పాను కదా, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. సో ఈఫిల్ టవరు మరి పొడవు పెరుగుతూ ఉందంట, ఏంటి దీనికి కావాల్సిన అంటే దీనికి చెప్పాల్సిన విషయం ఏంటి, ఎందుకని ఇది పొడవు పెరుగుతుంది అంటే వాళ్ళు ఫిక్స్ చేసిన రాడ్స్లో కానీ వాటిలో కానీ కొత్తగా ఏమన్నా స్టార్ట్ అయిందా ఇన్నోవేషన్ అనేది? సో అలాంటివి ఏం కాదండి, దానికి కూడా ఒక చిన్న కిటిక ఉంది. అది కూడా ఎప్పుడు పెరుగుతుందండి, వేసవిలో మాత్రమే పెరుగుతూ ఉంటాయంట. ఇప్పుడు మీకు పాయింట్ అనేది బర్న్ అవుతూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట, వేసవిలో పెరుగుతుంది అన్నట్టు కాబట్టి ఏదో విషయం ఉంది అని చెప్పి. సో విపరీతమైన ఎండల వల్ల వేసవిలో మరి థర్మల్ ఎక్స్పాన్షన్ అనే కాన్సెప్ట్తో ఏదైనా ఎక్స్పాన్షన్ అయితే తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. చలికాలంలో వర్షాకాలంలో విపరీతమైన ఎండలు ఉండటం వల్ల థర్మల్ ఎక్స్పాన్షన్ అనే ఒక కాన్సెప్ట్ లోపల జరగటం వల్ల లోహంతో చేసిన రాడ్స్ అన్నీ కూడా ఈఫిల్ టవర్లో ఉన్నాయి కాబట్టి సో దాదాపు వేసవికాలంలోనే అంతా కూడా వేసవికాలంలోనే దాదాపు 15 సెంటీమీటర్ల వరకు పొడవు పెరిగే అవకాశం ఉంది. 15 సెంటీమీటర్లు ఎందుకంటే అన్నీ రాడ్స్తో చేసి ఉంది కాబట్టి అది కొంచెం పెరిగి 15 సెంటీమీటర్కి వెళ్తుంది. ఇన్ కేస్ మన దగ్గర ఉన్న రాడ్స్ కూడా ఏవైనా ఉంటే కనుక అలాంటివి ఏమైనా చెక్ చేస్తే కూడా కొంచెం మిల్లీమీటర్లో కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అయితే ఇది ఎందుకు 15 సెంటీమీటర్లు అంటే రాడ్ గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల దానివల్ల మరి ఆ రాడ్స్లో 15 సెంటీమీటర్ల వరకు పొడవు పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎస్పెషల్లీ వేసవకాలంలో మాత్రమే ఈ వింత అనేది అక్కడ చోటు చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది విషయం. సో దీంట్లో కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. అయితే విషయం ఏంటంటే ఈ విషయం చాలామంది తెలియదు కాబట్టి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది విషయం. మరి ఇప్పటివరకు కూడా మీకు తెలిసిన మంచి మంచి విషయాలు అయితే తెలుసుకుంటూ ఉన్నాం కదండి. మరి ఇక్కడతో మీకు తెలిసే టాటా గుడ్ బై చేపిస్తూ నెక్స్ట్ మనమైతే ధీరలో కలుసుకుందాం. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి అయిపోయి ఇప్పుడే మీకోసం గుర్రమెక్కు గుర్రవా అంటూ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎస్పీ బాలు గారు, ఎస్పీ శైలజ గారు పాడిన ఈ పాట మెకానిక్ అల్లుడు చిత్రం నుంచి మీకోసం వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చిరు ఓణిగురు పట్టే చిరు.
1: ఐ ప్రేమదాసు పోజు పెట్టి రెచ్చిపోన, పూల రంగడల్లె కీలు గుర్రం ఎక్కిపోన.
0: చిరు చిరు క్యాహ గురు స్లోలీ చిరు
1: సంపస్త గురు.
0: నాడు కట్యా ప్రేమ నగరు, నేడు నీదే ఛాన్సు బ్రదరు.
1: అద్దరిపోయే పిల్ల ఫిక్కరు.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. స్వతంత్ర సమరయోధుడు మాన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ అల్లూరి త్యాగం, ధైర్యం, దేశభక్తి భారత జాతికి చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. మాన్యంవీరుడి పోరాట పట్టిమ, విప్లవ కార్యాచరణ అనితర సాధ్యమని మంత్రి లోకేష్ అన్నారు. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తృప్తి క్యాంటీన్లను ప్రోత్సహిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మహిళలను పారిశ్రామికవేత్తలను చేసేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే తృప్తి క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు ఏలూరులో పర్యటించి పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ను మంత్రి పరిశీలించారు. అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఒంగోలులో ఆయన పులిమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు ఆదర్శప్రాయుడని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. నెల్లూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగం, ధైర్య సాహసాలు చిరస్మరణీయమని అన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలని అవకాశం కల్పించినట్లు రిజిస్టార్ ఏ మణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని ఆ ప్రకటనలో సూచించారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని, అర్హులైన వ్యక్తులు, సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగులు, వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు వినూత్న రీతిలో కృషి చేసిన వారు ఈ నెల 31 తేదీలోపు www.awards.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మంజూరైన కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేలా దృష్టి సారించాలని సూచించారు. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్క, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

గడిగడు మూవీలో నుంచి కార్తిక్ అండ్ హరిణి బండి అద్భుతమైన పాట అన్నారు. మీరు జూమ్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 1:10:03 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి మనమైతే తెలుసు కదండి, 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా మీకు నచ్చిన ధీర మహిళా మణులకు మంచి అవకాశాలను, మంచి ఆర్థిక విశేషాలను, మరి ఆర్థిక అవసరాలు ఎలా తీర్చుకోవాలి, వాళ్ళ జీవితంలో ఎలా ఎదగాలనే విషయాల గురించి తెలిపే ఒక సూపర్ హిట్ ప్రోగ్రామ్ అయితే నడుస్తూ ఉంది కదండి. మరి నేను కూడా ఈరోజు ధీరాలో మీకోసం అదే మన మహిళా మనుల కోసం మంచి విషయాలనైతే ఈరోజు చెప్పడానికి అయితే వచ్చేసానమాట. అయితే విషయం ఏంటంటే, ఈ కాలంలో మహిళలు ఎవరైనా సరే సరే గ్రామ స్థాయి మొదలుకొని మెట్రో సిటీస్లో ఉన్న ప్రతి ఒక్కరి వరకు కూడా, అంటే చిన్న కుగ్రామం నుంచి పెద్దవారు వరకు కూడా, మరి బిజినెస్ మ్యాగ్నెట్లుగా ఎదగడానికి ఏంటంటే వాళ్ళలో ఉన్న

జీల్ ఎలా ఎదగాలి అనే వెతికే తత్వం, ఎలా మరి డబ్బు సంపాదించాలి అనే ఆలోచన అనేది పుడితే కానీ ఏవైనా చేయొచ్చు అనమాట. దాని గురించి ఈరోజు మాట్లాడబోతున్నాను. అండ్ విషయం ఏంటంటే కనుక ప్రతి మహిళ కూడా ఉపాధి కోసం, ఉపాధి మార్గాల కోసం, డబ్బు ఎలా సంపాదించాలనే వాటి కోసం ఎక్కువ ఎదుగుతూనే ఉన్నారు. అటు ప్రభుత్వ పథకాలతోనే కాదు, ఇటు దానితోనే సంపాదించాలా. కొంతమంది ఎలిజిబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొన్ని రేషన్ కార్డుల వల్ల లేకపోతే ఇంకా ఏదో ఒక పెన్షన్ వల్ల లేకపోతే ఇంకేదన్నా అంతకుముందు తీసుకున్న లోన్ వల్ల కొన్ని ప్రభుత్వ పథకాలకి కొంతమంది ఎలిజిబిలిటీ రాకపోవచ్చు, అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ అలా కాకుండానే మీ సొంత తెలివితేటలతో మంచి వ్యూహాలను ఆచరిస్తూ మార్కెట్ ట్రెండ్స్కి తగ్గట్టుగా మీ మేధస్సును ఉపయోగిస్తూ మంచిగా ఎలా ఎంచుకోవాలనే విషయం గురించి మాట్లాడబోతున్నాను అన్నమాట. దీంట్లో మొదటి భాగంగా అయితే కనుక నేను చెప్పొచ్చేది ఏంటంటే, దేన్ని ఎంచుకుంటే బాగుంటుంది, దాని వ్యూహం ఎలా ఉంటుంది, అర్థమవుతుందా? దేన్ని ఎంచుకుంటే బాగుంటుంది, దాని వ్యూహం ఎక్కడ సప్లై ఇస్తే బాగుంటుంది, ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే బాగుంటుంది అనే విషయం గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్గా అయితే కనుక అందరికీ మహిళలు అనగానే వచ్చే మొట్టమొదటి పదం, వచ్చే మొట్టమొదటి విద్య ఏంటంటే కనుక మరి ఏంటి అంటే ఫుడ్. ఫుడ్ అనగానే వాళ్ళకంటే ఎవరు ఎక్కువగా బాగా చేయలేరు, అంటే మీకంటే ఎవరు కూడా ఎక్కువ చక్కగా మరి బాగా ఎవరు చేయలేరు. వంట కనిపెట్టింది 43 అయినా కానీ మరి వంటలో మెలకువలు కనిపెట్టింది మీరే అని అందరూ ఖచ్చితంగా ఒప్పుకొని తిరగాల్సిన నిజం అనమాట. అయితే రుచికరమైన వంట కానీ లేకపోతే రుచికరమైన ఆహారం కానీ ఇంకేదైనా డిషెస్ని తయారు చేసే అలవాటు, టాలెంట్ ఖచ్చితంగా ప్రతి మహిళలోనూ ఉంటుంది. సో నాలో ఇది లేదు అనుకుంటే కనుక పొరపాటే, వెతికితే కనుక ఖచ్చితంగా ఆ టాలెంట్ అనేది బయటపడుతుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫుడ్ బిజినెస్ అండ్ క్లౌడ్ కిచెన్. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి ఆప్షన్ అనుకోవచ్చు. సో నేను ఇంత చదువు చదివి ఈ బిజినెస్ చేయాలా అంటే మరి మార్కెటింగ్ మేనేజర్స్ కానీ మార్కెటింగ్ కానీ ఎలా జరుగుతుంది, మరి హోటల్ మేనేజ్మెంట్ ఇదంతా కూడా ఎలా జరుగుతుంది, ఒక ప్రొఫెషనల్ లైఫ్లో కొనసాగుతుంది. సో వాళ్ళకంటే మనం తీసిపోతామా? ఖచ్చితంగా కానే కాదు కదా. అందుకని మహిళా మండలకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ చదువుతో సంబంధం లేదు, మరి మీరు చదివింది బీఎస్సీ కంప్యూటర్స్ అయితే మీరు వేరే దాంట్లో స్థిరపడుతూ ఉన్నారు, వేరే ఉద్యోగం చేస్తూ ఉన్నారు. మీరు చదివింది డిగ్రీ అయితే, మీరు చదివింది బీటెక్ అయితే ఇంకా వేరే వేరే ప్రొఫెషన్లో జాబ్ ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ని కనుక మీరు ఒకసారి వేసుకుంటే కనుక ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. నేను చెప్పేదానికి మీ మైండ్ మ్యాచ్ అవుతుంది అనమాట. మరి నేను చెప్పేది రుచికరమైన ఆహారాన్ని మీరు తయారు చేస్తే కనుక దీనికి ఎప్పుడూ ట్రెండింగ్ ఉంటూనే ఉంటుంది, డిమాండ్ అసలు తగ్గనేదా కదా. మరి ఇంటిని వంటల మెస్గా కానీ, బ్రేక్ఫాస్ట్ సెంటర్ కానీ, మరి స్నాక్స్ పాయింట్గా కానీ, లేదా ఇంకా కుదిరితే చిన్నపాటి క్యాటరింగ్, అంటే మన ఇంట్లో ఒక చిన్న ప్లేస్ని చేసుకొని దాని ద్వారా చేసే అవకాశాలు బోలెడనున్నాయి, లేదా ఒక చోట నుంచి ఇంకోట చోటకి సప్లై చేయడం కానీ ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. దీనికి వర్కౌట్ ఎలా అవుతుంది అంటే కనుక, ఎలాంటి ప్లేసెస్లో అవుతుంది అంటే కనుక, మరి ఇది అంటే విషయం చెప్పాము, విషయం ఎలా వర్కౌట్ అవుతుందంటే వర్కౌట్ అవుతుంది. మీరు చేసే ప్రతి వంట కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, స్నాక్స్ కానీ ఏదైనా సరే మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే 5 నుంచి 10 కిలోమీటర్ల లోపలే అవుతుంది. ఎలా అంటే స్థానికంగా ఉన్న ఆఫీసులు కానీ, హాస్టల్స్ కానీ, చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ హోమ్ మేడ్ ఫుడ్ సప్లై చేయడం ద్వారా చిన్న చిన్న పెట్టుబడితో రోజువారీ ఆదాయాన్ని అయితే మనం సంపాదించుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇది విషయం. సో మరి చుట్టూ ఉన్న ప్లేసులు ఏమన్నాయో సెర్చ్ చేయండి, దాన్ని బట్టి మినిమం టు మినిమం స్టార్ట్ చేయండి ఇప్పుడే. ఇంకొకటి కూడా ఉంది, అది కాసేపట్లో చెప్పేస్తాం. మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు జూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మనం ఇప్పుడు కూడా ధీరాలో మంచి విషయాలు అయితే తెలుసుకున్నాం. మరి ఎలా ఎదగాలనే విషయం తెలుసుకుంటున్నాం కదా. సమయం చూస్తే స్టూడియోలో 1:20 వస్తుంది. తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పి నారాయణ తెలిపారు. పాపికొండలు విహారయాత్రను ఈ రోజు నుంచి పునరుద్దరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు.

0: హలో. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు పర్యటిస్తున్నారు. కడపల్లెలో వివిధ సమస్యలపై స్థానికులు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి గుడిపల్లి మండలం నల్లగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను పరిశీలించారు. ఆ తర్వాత గ్రామంలోని రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ, ఇండక్షన్ కుక్టాప్ వినియోగం, టెర్రస్ గార్డెనింగ్, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ను మంత్రి ఈరోజు సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్న 8 తృప్తి క్యాంటీన్లకు అదనంగా మరో 8 క్యాంటీన్లను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. డ్వాక్రా మహిళల సాధికారత, స్వయం ఉపాధి, స్థిరమైన ఆదాయ వనరుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టును వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తీసుకువచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి అన్నారు. కడపలో ఆయన పాత్రికేయుల సమావేశంలో ఈరోజు మాట్లాడారు. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తోందని విమర్శించారు. 2023 ఫిబ్రవరిలో వైఎస్ జగన్ ఈ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారని అవినాష్ రెడ్డి తెలియజేస్తూ,
1: జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన పనుల వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన సహకారం వల్ల, ఆ ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల వల్ల ఇవాళ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలుగుతున్నానని చెప్పి చాలా స్పష్టంగా ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ చోరీ ప్రయత్నాన్ని మొత్తాన్ని కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్స్ యాజమాన్యము, ఆ సంస్థ ఎండీనే పూర్తిగా ఎక్స్పోజ్ చేయడం జరిగింది. మరి ప్రజలంతా కూడా గమనించారు నిన్నటి రోజున.
0: భారత స్వాతంత్ర సంగ్రామంలో మన్యు వీరుడిగా బ్రిటిష్ వారిపై పోరాడిన స్వాతంత్ర సమరయోధులు, గిరిజన హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. 1897 జులై 4వ తేదీన విశాఖ జిల్లా పాండ్రంగిలో జన్మించిన సీతారామరాజు పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో విద్యాభ్యాసం చేశారు. గిరిజనుల కోసం ఆయన జరిపిన పోరాటం భారత చరిత్రలో ప్రధాన ఘట్టంగా నిలిచిపోయింది. బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరిపిన సంఘటనలో 1924 మే 7వ తేదీన అల్లూరి సీతారామరాజు అమరులయ్యారు. ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు కృషి చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజన హక్కుల కోసం పోరాటం చేసిన అల్లూరి పోరాట స్ఫూర్తి, త్యాగం ఆదర్శనీయమని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొంటూ,
2: అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా మానేనికి నివాళులర్పించడం జరిగింది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వారు చేసినటువంటి పోరాటం, గిరిజన ప్రాంతాల కోసం, ఆ ప్రజల హక్కుల కోసం ఎన్నైనా సేవ చేయటమే కాకుండా స్వాతంత్ర ఉద్యమం కోసం కూడా పోరాడినటువంటి వ్యక్తి. విశాఖపట్నం జిల్లాలోని భీమిని వర్గంలో ఉన్నటువంటి వారి ఇంటిని కూడా ప్రభుత్వం మాన్యుమెంట్ గా కూడా చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. వారి పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయటం, అదే విధంగా అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా పేరు పెట్టడం అనేది కూడా ప్రభుత్వానికి వారి సేవలకి ఆ విధంగా గుర్తింపుగా మనం స్మరించుకునే విధంగా ఏర్పాటు చేయడం అనేది కూడా శుభపరిణామం.
0: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పాపికొండల విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్దరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో గండిపోచమ్మ ఆలయం నుంచి బయలుదేరేందుకు ఒక ఏపీటీడీసీ బోటు, 15 ప్రైవేటు బోట్లను సిద్దం చేశారు. గత నెల 14వ తేదీన పోచమ్మ గండి నుంచి గోదావరిలో విహారయాత్రకు బయలుదేరిన ఓ పర్యాటక బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోగా అప్పటి నుంచి అధికారులు విహారయాత్రలను తాత్కాలికంగా నిలిపివేసి తాజాగా ఈరోజు అనుమతులు మంజూరు చేశారు. మావిగన్ పేరు చెప్తే చంద్రబాబు

0: భయపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పగలరా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు కార్యాలయాల్లో సకాలంలో పనులు జరగడం లేదని చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు 2 టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ ఏ మణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు అధికారిక వెబ్సైట్ని సంప్రదించాలని ఆ ప్రకటనలో సూచించారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారిత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని, అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట దివ్యాంగులు వృద్ధులు హిజ్రాల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు వినూత్న రీతిలో కృషి చేసిన వారు ఈ నెల 31వ తేదీలోపు www.awards.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పర్యటన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు. గ్రామంలో చేపట్టిన పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, స్వయం సమృద్ది, బస్ షెల్టర్ తదితర అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించనున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం నెలకొందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఇది వచ్చే 2 రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి పి నారాయణ తెలిపారు. పాపికొండలు విహారయాత్రను ఈరోజు నుంచి పునరుద్దరిస్తూ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి

0: మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ తపస్సు చిత్రంలో నుంచి మనోగర్భణ అద్భుతమైన పాట ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే వినేశారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 1:36:54 అవుతుంది. మనమైతే ధీరాల్లో మంచి మంచి పాటలతో పాటు మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. మహిళా మండలకు ఎస్పెషల్లీ మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనే విషయం గురించి, మరి ఎలా ఆర్థికాభివృద్ధి సాధించాలి, లేకపోతే మార్కెట్లో ట్రెండ్ని ఎలా సృష్టించాలి, లేదా జీరో నుంచి హై లెవెల్కి ఎలా వెళ్ళాలనే విషయాల గురించి మాట్లాడుతాం. ఇంత చెప్పాను కదండి, రుచికరమైన ఆహారం వండటం ఈ రోజుల్లో చాలా చాలా ఈజీ. మీ చేతి పని వంటతో లేదా యూట్యూబ్తో దేంతో అయినా సరే ఫస్ట్ టైం ట్రై చేశారంటే రెండోసారి ఎలాంటి సోషల్ మీడియాతో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా మీరే చక్కగా చేసేయచ్చు. ఎందుకంటే దాని తగ్గ మసాలాలు కానీ ఇవి కానీ వచ్చాయి. అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే కొంతమంది అంటూ ఉంటారు అన్నీ ఉన్నా కానీ మరి చేసే విధానంలో కూడా ఉంటుంది, కొంతమంది చేతి వంట కూడా బాగుంటుంది అంటారు కదా. ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే, కనుక బయట హోటల్ ఫుడ్లు తినకూడదు, చేతి వంటలే తినాలి అని చెప్పి అంటూ ఉంటారు. నాకు తెలిసిన విషయం ఏంటంటే కనుక చాలామంది కూడా ఒక విజయవాడ లాంటి సిటీకో లేకపోతే ఇంకేదన్నా సిటీకో వెళ్ళినప్పుడు, కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ న్యాచురల్ ఫుడ్ వెజ్ ఎక్కడ బాగుంటుంది, న్యాచురల్గా ఉండేటువంటి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగి మరీ, అంటే వందల కాలం నాటి 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న కాలం నాటి హోటల్స్లో కూడా ఇప్పటికీ కూడా రైస్ని ఆ వంటని సర్వ్ చేస్తూ ఉన్నారు. సో ఇది సర్వేలో వెల్లడైంది. ఎందుకంటే మరి న్యాచురల్ ఫుడ్ ఇంటి వంట పేరుతో మరి చాలామంది కూడా బిజినెస్ చేస్తున్నారు. సో అన్ని చోట్ల ఉండాలని రూల్ అయితే లేదు, కానీ కొన్ని చోట్ల మాత్రం ఉన్నాయి. మరి అక్కడ ఒక ఎంటర్ప్రినర్గా మనం ఎందుకు అవ్వకూడదు, మీరు ఎందుకు చేయకూడదు, చిన్నగానే అతి తక్కువగానే ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే విషయం గురించి ఇంత మాట్లాడాం కదండి. సో ఎలా వర్కౌట్ అవుతుందో కూడా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్, ఇదంతా వంట గింటామంట మా వద్దు, మేము డైరెక్ట్గా ఇంకేమైనా చేయాలనుకుంటున్నామని చెప్పి అనుకుంటే కనుక పెద్ద పెద్ద నగరాలు కానీ లేకపోతే తయారీ కేంద్రాల దగ్గర కానీ కొన్ని కొన్ని వస్తువులు రీజనబుల్ ప్రైస్కి చాలా తక్కువకు వస్తూ ఉంటాయి. అది కూడా తక్కువ బల్క్లో, ఒక 500 నుంచి 1000 రూపాయల్లో 1000 రూపాయల నుంచి 5000లో, ఇలా పెట్టుబడి వ్యవధిని బట్టి పెట్టుబడి రేంజ్ని బట్టి మరి ఆ తయారీ కేంద్రాల నుంచి చాలా తక్కువకు వస్తాయి. వీటిని ప్యాకింగ్ ద్వారా కానీ లేదా వేరే అంటే స్పెషల్గా ప్యాకింగ్ చేసిన వాటి ద్వారా కానీ హోల్సేల్గా కొనుగోలు చేసి ఆ చుట్టుపక్కల ఉన్న స్థానిక కేంద్రాలకి రిటైల్గా షాప్స్కి అందించవచ్చు అనమాట. ఇది విషయం. సో మీకు ఏదైనా ఎలాంటి షాప్ ఉన్నాయి, హోటల్ అవ్వచ్చు, చిన్న చిన్న షాపులు అవ్వచ్చు, కొంతమంది చపాతీలు తయారు చేస్తారు, కొంతమంది మరి పూరీలు తయారు చేస్తారు, కొంతమంది బొబ్బట్లు తయారు చేస్తారు, కొంతమంది చిన్న చిన్న లడ్డూలు తయారు చేస్తారు, ఇలా రకరకాల ఫుడ్ బిజినెస్ని చేస్తూ ఉంటారు. సో అవి కూడా గ్రాసరీస్ లెక్కలోకి వస్తాయి కాబట్టి వీటిని కూడా తక్కువకి తీసుకొని ఎక్కువకి అమ్మే అవకాశం కూడా ఉంది. అది కూడా షాప్ వైజ్గా అన్ని చోట్ల వేసే అవకాశం ఉంది. సో ఇది కాకుండా ఆన్లైన్లో కూడా చేసే అవకాశం ఉంది. సో ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం మరికొన్ని క్షణాల్లో. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

రాజశ్రీ లిరిక్స్ అందించగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపొజిగా సాహిల్ అహ్మద్ అండ్ స్వర్ణలత మల్గాది పైన సుబ్రీ సాంగత్యం వేశారు. జెంటిల్ మ్యాన్ మూవీ నుంచి మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 1:48:32 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ధీరాలో మనమైతే ఉన్నాం, ధీరాలో మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. సో మహిళా మనుల కోసం మరి ఎన్నో ఆశలతో మరి ఎదురు చూస్తూ, నేను ఇంతవరకే చదువుకున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను చదివింది ఒకటి, చేస్తున్న జాబ్ ఒకటి, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకి నేను లోన్ కాలేకపోతున్నాను, ఆటోమేటిక్గా ఇబ్బందులు పడుతున్నాను, మరి స్కూల్ ఫీజులు కావచ్చు, ఇంట్లో మెయింటెనెన్స్ అవ్వచ్చు, బయట కావచ్చు, ఇంకా ఏదైనా సపరేట్గా ఇంకా ఏమైనా చేయాలి అనుకుంటున్నా, నా వల్ల అవ్వట్లేదు అనే మహిళల కోసం మంచి వివరాలు చెప్పడం జరిగిందనమాట. సో డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్లో హోల్సేల్గా ట్రేడింగ్ చేయమని నేను చెప్తున్నాను. జెంట్సే చేయాలా, మీరు చేయలేరా? ఖచ్చితంగా చేయొచ్చండి. ఇది పెద్ద విజయమి కాదు, ఎందుకంటే మీకు స్కూటీ తోలటం వచ్చు, బండ్లు తోలటం వచ్చు, వెహికల్స్ నడవటం వచ్చు, చాలా చాలా రకాలు వచ్చు, కాకపోతే మీ ప్రతిభని మీరు గుర్తించట్లేదు, అంతే విషయం. మరి రోడ్ల మీద దాదాపు చాలా స్కూటీస్ కానీ లేకపోతే బళ్ళు కానీ అందరూ మహిళలు చాలామంది నడుపుతున్నారు. మరి డ్రైవర్స్గా కానీ, ఆటో డ్రైవర్స్గా కానీ చాలామంది కూడా నడుపుతున్నారు. సో అలాంటివన్నీ కుదిరితేనే చేయండి. అండ్ ఇది మాత్రం నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా కుదురుతుంది కాబట్టి చెప్తున్నాను, చేయమని చెప్తున్నాను. ఇందాక ఏం చెప్పానండి, పెద్ద పెద్ద నగరాల్లో కానీ లేకపోతే ఒక బస్తీల్లో కానీ కొన్ని కొన్ని ఏరియాలు, సపోజ్ మనం విజయవాడ ఉంది వన్ టౌన్, చాలా తక్కువకి మరి మనం అనుకున్నవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా తెచ్చుకొని కనుక మరి చిన్న చిన్న గ్రామాలు, మన చుట్టూ దాదాపు 200 గ్రాములు 300 గ్రాములు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ సప్లై చేసే అవకాశం వస్తే తర్వాత మీరు వేరే వర్కర్ని పెట్టుకొచ్చి సప్లై చేయొచ్చు. కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా సప్లై చేయడం ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది ఖచ్చితంగా. రూపాయి రూపాయి రూపాయి కాదు, వందలు వేలలో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ దీని ఇది ఎలా వర్కౌట్ అవుతుంది దాన్ని కూడా చెప్తాను చెప్పాను కదా. మరి మామూలుగా అయితే అందరూ ఏం చెప్తారంటే ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తారు. మరి ఇది ఎలా చేయాలి, ఎలా వర్కౌట్ అవుతుందనే విషయం గురించి చెప్పరు కాబట్టి నేను ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నిత్యావసర వస్తువులు, ఉప్పు నుంచి పప్పు నుంచి నూనె వరకు కూడా అన్నిటికీ నిత్యావసర వస్తువులు, ప్రతి మనిషికి కావాల్సిందే కూడా వాటర్తో సహా కూడా, మరి బాటిల్లో 10 రూపాయల బాటిల్తో సహా రోడ్డు మీద నుంచి మనం తెచ్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఇది నిత్యావసర వస్తువుల్లో కలిసిపోయినాయి అన్నీ కూడా. ఇంకా ప్లాస్టిక్ సామాగ్రి, దుస్తువులు, గాజులు, మరి ఇంకా చిన్న చిన్నవి అవన్నీ కూడా ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా దొరుకుతున్నాయి.

అడగండి, ఖచ్చితంగా ట్రయల్ వేయండి అని చెప్పండి. ఖచ్చితంగా సప్లై అనేది చేస్తే మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఇది చాలా ఈజీ, చెప్పడానికి చాలాసేపు పట్టింది కానీ చాలా ఈజీగా అవుతుంది. కొంచెం ఎఫర్ట్ పెట్టి కొంచెం మనీ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది వస్తుంది. దీనికి కేవలం 5,000 నుంచి కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అది కూడా లేకపోతే చిన్నగా చిన్నగా స్టార్ట్ చేయొచ్చు. చీరల బిజినెస్ కానీ ఇంకా రకరకాలు కూడా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ట్రై చేస్తే మరి ఎలా వర్కౌట్ అవుతుంది కూడా నేను చెప్పాను కాబట్టి ఆ విధంగా ట్రై చేయండి. సో ముందైతే వీటన్నిటికీ మెయిన్గా మిమ్మల్ని మీరు మార్కెటింగ్ చేసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు అద్భుతంగా మీ చేతిలో ఉంది. జస్ట్ ఒక వీడియోతో అందరికి రీచ్ అవుతుంది. మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో లొకేషన్స్ షేర్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా అందరికి షేర్ చేస్తే ఖచ్చితంగా ఇన్కమ్ అనేది వస్తుంది, లీడ్స్ వస్తాయన్నమాట. ఇవన్నీ స్టార్ట్ చేయండి ఈరోజే. ఇప్పుడే ఒక ఆలోచన తీసుకురండి, స్టార్ట్ చేస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పి స్టార్ట్ చేయండి. మీకు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ నేను ధీరాలో టాటా గుడ్ బై చెప్పేస్తూ నెక్స్ట్ మనం కలుసుకుందాం. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి FM.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

ఎస్ మీరు ట్యూన్ చేసుకుంటున్నారు భారతీయ 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 2:21 ఉంది. మంచి పాటలు వినడానికి, దాంతోపాటు మంచి మంచి సందడి చేయడానికి సందడి సందడి సిద్ధంగా ఉన్నాను. సో మీ అందరికీ బాగా నచ్చిన సందడి సందడి ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి నేను అడిగే చిట్టి పొట్టి చిన్ని చిన్ని క్వశ్చన్స్కి మరి మీ ఆన్సర్లు చిట్టి పొట్టిగా పంపించండి, మరి బారుగా వాటర్ లిస్ట్గా పంపించకండి. 1, 2, మహా అయితే 3 అన్నట్లుగా పంపించండి. మీ పేరు, మీ ఆన్సరు,

ప్లస్ మీ ఊరు టైప్ చేయండి చాలు, అంతకంటే ఒకటి రెండు మించకండి ప్లీజ్. సో సో మీకైతే సందర్భంలో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను, ఏమాత్రం ఆలోచించకుండా నా నంబర్ దానికంటే ముందు సేవ్ చేసుకోండి. నా నంబర్ ఆల్రెడీ చాలా మంది దగ్గర ఉంది, సో నా నంబర్ తెలియకపోతే ఒకసారి సేవ్ చేసుకొని వెంటనే నాకు మెసేజ్ చేసేయచ్చు. ఆ మెసేజ్లో మీ పేరు, మీ ఊరు, మీ దీంతోపాటు నేను అడిగిన దానికి, నేను అడిగిన క్వశ్చన్కి సందర్భంలో ఆన్సర్ కూడా పంపించండి. సో మీకోసం అయితే ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, నా నంబర్ చెప్పేస్తున్నాను 0866-24888-14 0868-24888-14. మరొకసారి చెప్తున్నాను 0866-24888-14 0868-24888-14. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు, నాతో టచ్లో ఉండొచ్చు. 4 గంటల వరకు కూడా నేను మీ వాట్సాప్ టచ్లో ఉంటాను అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ సందర్భంలో అడిగేస్తున్నాను, మరి ఆ పాట తర్వాత ఆన్సర్ అయితే రివీల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక సందర్భంలో ఫస్ట్ క్వశ్చన్, కాళ్ళు ఉండి కూడా నడవలేనిది ఏంటి? కాళ్ళు ఉంటే మ్యాక్సిమం అన్నీ నడుస్తూ ఉంటాయి కదా, మరి పాముకు లేవు కదా, కానీ కాళ్ళు ఉండి కూడా నడవలేని ఏంటి? మనం నడిపించినా నడవై, ఏంటో తెలిసిన మెసేజ్ చేయండి. కాళ్ళు ఉండి కూడా నడవలేంది ఏంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ మరొకసారి చెప్తున్నాను 0866-24888-14 0868-24888-14కి మెసేజ్ చేసేయచ్చు. మీకోసం మీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. సో మీరైతే ఇప్పుడు పాట వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఎస్ భాస్కర్ భట్ రఘుకుమార్ రచించగా రఘుకుంచి అండ్ స్మితా బాణి అద్భుతమైన పాట విన్నారు. అమ్మ నాన్న ఓ తమిళమై చిత్రం నుంచి మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 2:41:14 అవుతుంది. మంచి పాటలతో పాటు సదస్సులోని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు అయితే వచ్చేస్తున్నాయి. మరి మీకు కూడా ఆన్సర్ తెలుసా? మరి ఏమాత్రం ఆలోచించకుండా నాకైతే మెసేజ్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి చెప్పిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఆన్సర్లు పంపించేసారు చూసేద్దాం. ఇంతకీ కాళ్ళు ఉండి కూడా నడవడేది ఏంటి? మనం తీసుకెళ్ళినా కూడా అది నడవదు ఖచ్చితంగా, అది

ఏంటి తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. కాళ్ళు ఉండి కూడా నడవలేంది. నా నంబర్ తెలుసు కదండి, 08662488148068284284881814కి మెసేజ్ చేసేయచ్చు ఇప్పటికైనా ఆన్సర్ తెలిస్తే. మరి ఇప్పుడైతే మన కోసం మరి ఎవరెవరు ఆన్సర్ పంపించేశారో చూసేద్దాం. మరి నేను చదవబోతున్నాను. మరి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహమాబాద్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ ఏమీ రాలేదు. మరి మరలా వస్తుందేమో చూద్దాం. మరి చిత్తూరు నుంచి పీలేరు మెసేజ్ చేస్తున్నారు, ధీరజ్ పీలేరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. శ్రీ విశాఖపట్నం నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కొండారెడ్డి గారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారని. కాళ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి బెంగళూరు నుంచి జలాస గ్యాంగ్ అంట, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. వేటపాలెం దగ్గర రామానగరం బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, దేవాంగ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. పెడన్న జోగనగర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఒరిస్సా నుంచి బెర్హంపూర్ నుంచి హారిక మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. ఇంకా కోదాడ నుంచి కార్తీక్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. గడ్డం అంకయ్య బందరుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ తూచ్ తూచ్ తూచ్. పిఎస్ రంగారావు వెస్ట్ తాంబరం నుంచి చెన్నై నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేసేసారు. ఓకేనండి, ఇలాగే మనకి ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి. నిన్న నుంచి శోభారాణి రంగారావు, సాగర్ చాందిని, అవినాష్ రియాన్స్, ఋత్విక వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు ధను, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా పులిపాటి సత్యవతి, పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, మరి బాగున్నానండి బట్ మీ ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుంటాను. రాజోల్ నుంచి జయన్న మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ రెండు ఆన్సర్లు పంపించారని అనుకున్న ఆన్సర్లు. మరి ఉమ్మడి నుంచి మహమ్మద్ జయంతిని, స్నేహబాబు జయంతిని కలిసి ఆన్సర్లు ఇప్పుడు చేశారని కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. శాంతి నగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారని. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్నారు తరాలపల్లి నుంచి కాజీపేట మండలం హనుమకొండ జిల్లా నుంచి చెరుపూతల బుచ్చయ్య వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. అనంతపూర్ మస్తాన్ భాషా జాను వీళ్ళందరం వచ్చి హైదరాబాద్ నుంచి అనంతపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు శ్రీవత్స కోనాపూర్ నుంచి గణేష్ రాజు వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి మెసేజ్ జిల్లా కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి రబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం, రజియా, హసీఫా అండ్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా పంపిస్తున్నాను అంటూ నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగిలాల్ హరియా తండా నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. ఇంకా వచ్చేసి సుధా కొత్తగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, అనుకుంటున్నా వద్దండి, కరెక్ట్గానే పంపించారు మీరు ఆన్సర్, కరెక్ట్గానే ఆన్సర్ చేశారు. సులోచన కరీంనగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి భార్గవి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇలా మనకి ఎన్నో ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనకైతే ఆన్సర్లు వస్తున్నాయి కాబట్టి ఇంకా నేను అయితే ఆన్సర్ చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. మరి నేను నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కాలంటే ముందు క్వశ్చన్కి ఆన్సర్ తెల్లాలి కదండి, చెప్తానండి. సో ఇంతకీ కాళ్ళు ఉండి కూడా నడవలేంది ఏంటి అంటే కనుక బల్ల, మంచం, ఇంకా మహా అయితే కుర్చీ అన్నారు. కుర్చీ కూడా నాలుగు కాళ్ళు ఉంటాయి. పాతకాలం దానికి కాళ్ళే అనేవాళ్ళు, ఇప్పుడైతే మామూలుగా స్టీల్ కుర్చీలు అవి వచ్చేస్తున్నాయి కాబట్టి, అదే ఇనుప కుర్చీలు అవి వచ్చేస్తున్నాయి కాబట్టి సరిపోతుంది. బల్ల, మంచం, పాత కుర్చీ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇందుకే కరెక్ట్గా ఆన్సర్ చాలామంది కూడా పంపించేస్తున్నారు. ఇంకా ఇప్పుడే మరి వచ్చాము, ఇప్పుడే వింటున్నాము అనే వాళ్ళకి నేనైతే క్వశ్చన్ వేస్తున్నాను. మరి రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే కనుక నా నెంబర్కి చేసేయండి, నేను ఆ నెంబర్ చెప్తాను కాసేపట్లో. ఇంటికి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ శరీరం ఉండదు, ఏంటది తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ శరీరం మాత్రం ఉండదు. అబ్బా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. మరి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచించాలి కదా, మనం తలని తోకని ఎక్కడ ఉపయోగిస్తాం? మరి తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. తల ఉంటుంది, తోక కూడా ఉంటుంది, మరి కానీ శరీరం అయితే ఉండదు, దానికి ఎప్పటికీ ఉండదు, ఉండబోదు కూడా.
సో దీనికి

సంబంధించిన ఆన్సర్ ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866248814 0868248814. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్లు పంపించేస్తారో చూసేద్దాం. ఇది కొంచెం లాజిక్గా ఆలోచిస్తేనే ఆన్సర్ వస్తుంది, ట్రై చేయండి. అంతవరకు నేను మీకోసం ఒక మంచి పాట అయితే ప్లే చేశాను, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ブス。
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. కడపలేలో వివిధ సమస్యలపై స్థానికులు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి గుడిపల్లి మండలం నలగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను పరిశీలించారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఏలూరులో డ్వాక్రా మహిళలు నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ను మంత్రి ఈరోజు సందర్శించారు. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు కృషి చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పశ్చిమ గోదావరి, పర్వతీపురం, మన్యం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు విషయంలో అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు రిజిస్ట్రార్ ఏమని ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారిత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించిందని, అర్హులైన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట దివ్యాంగులు, వృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మావిగన్ పేరు చెప్తే చంద్రబాబు భయపడుతున్నారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. 7 వారాల వెంకన్నగా పిలుచుకునే స్వామివారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు వస్తున్నారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయమా భల సాయం చేసావమ్మా ఒట్టుగా.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

ఎస్, బొంబాయి మూవీ నుంచి వేటూరి సుందరమూర్తి గారు లిరిక్స్ అందించగా రేమో ఫెర్నాండిస్ బండ సూపర్ హిట్ సాంగ్ అయితే వేశారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:08:37 మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో నేనైతే మరి సందర్శనలో మిమ్మల్ని సందర్శిస్తున్నాను అని చెప్పి అనుకుంటాను. ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్ అయితే ఉన్నాం కదండి, ఇలాగే సందర్శన చేస్తూ ఉంటాం. సో నేను అడిగే చిట్టిపొడి క్వశ్చన్స్ కి మీరైతే ఆన్సర్లు చేస్తూ ఉన్నారు, ఎంతో హ్యాపీగా ఉంది. అండ్ నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఆన్సర్లు పంపించేసారు చూసేద్దాం. ఇందుకే నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఏంటి అంటే గనక, తల తోక ఉంటుంది కానీ శరీరం ఉండదు. తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ శరీరం మాత్రం ఉండదు. ఉండదు, ఉండబోదు, ఉండనేరదు అనమాట ఇది విషయం. ఈ దీనికి ఈ మీ ఆన్సర్లు ఏంటో తెలిసి మెసేజ్ చేయమని చెప్పాను. చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు. ఎందుకు ఆ ఆన్సర్లు ఏంటో ఏంటో చూసేద్దాం. ఎందుకు మీకు కూడా ఆన్సర్ తెలుసా, తెలిస్తే పంపించేయండి అబ్బా, ఎందుకు వెయిట్ చేస్తారు. సో ఓకే, మనకి మెసేజ్ చేసిన వాళ్ళు ఫస్ట్ మెసేజ్ పంపించారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించారు. శాంతి నగర్ నుంచి ఓకే ఒకడు రాంగ్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్, కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కొండారెడ్డి సీతాపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు కడప జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, రెండు ఆన్సర్ పంపించారు, ఒక ఆన్సరే కరెక్ట్ అండి. చిన్న గొల్లపాలెం కృష్ణా జిల్లా నుంచి నవ్య, అక్షయ, విరాట్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు, రాజోల నుంచి జయన్ మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, జయం బాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా మెసేజ్ చేసిన వాళ్ళలో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి, ఇప్పుడు వచ్చేసి పెడన జోగనంద్రగాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, గడ్డం అంకయ్య బందారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించేసేసారో. ఓకే ఒకసారి చూసుకోండి. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనితా సాయి, వర్షిత సాయి, మీకు కూడా అట్లాగే ఉందా, నాకు అట్లాగే ఉంది. ఎట్లా ఉంది, వాటర్ లిస్ట్ని వరుసగా చదివినట్టుంది కదా, నాకు తెలుసు. అందుకే ఇన్ని పేర్లు పెట్టద్దు అని చెప్తున్నాను, 1, 2, 3. సో ఇది విషయం. సో ఎంత పేర్లు పంపిస్తే ఎలాగండి, హాయ్ చూసుకోండి. ఓకేనండి, మరి కరెక్ట్గా ఆన్సర్ అయితే పంపించారు. ఇంకా పంపించేసిన వాళ్ళు అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, మంగిలాల్ హరియాతండ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించేసేసారండి, తోచండి రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, ఇంకా ఎస్ఎం భాష మైదుకూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి, మరి ఖమ్మం డిస్టిక్ రెబవరం విలేజ్ నుంచి అమితే బేగం, రజియా, హసీఫా అండ్ వీళ్ళందరూ కలిసి పంపిస్తున్నారు, వీళ్ళు అనుకుని ఒకే బండిలో చదువుకున్నట్టున్నారు. ఇందాక వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఒకటే వచ్చింది, రాంగ్ ఆన్సరే వచ్చింది. సరే, ఇంకా ఇది మెసేజ్ చేస్తున్న వాళ్ళు, మరి ఇంకా పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా మెసేజ్ చేశారని కరెక్ట్ ఆన్సర్, మరి ఇంకో వాళ్ళు అయితే కార్తీక్ కొదాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, మరి ఇంకా వచ్చేసి భాస్కర్ రెడ్డి ఒడిషా నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ అండి, ఇంకా మహమ్మద్ జనీద్దీన్, స్నేహబాబు జనీద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్గా ఆన్సర్ చేశారండి, మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తంరావు పెద్దమస్తంరావు కలిసి కరెక్ట్గా ఆన్సర్ చేశారు కానీ స్పెల్లింగ్ మిస్టేక్ రాశారు.

ఉన్నారు. సో అదేదో ప్యూరిటీ గురించి ఏదో స్పెల్లింగ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, చూడండి. ఓకేనా? రైట్, నన్ను నుంచి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందిని వీళ్ళు కూడా ఓటర్ లిస్ట్ పెట్టారండి. వీళ్ళకి పంపిన ఆన్సర్ కరెక్టే కరెక్టే. ఇలా లిస్టులు పెడితే మిగతా వాళ్ళ టైం వృధా అయిపోతుంది, గమనించండి. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామలా కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు, విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేస్తున్నారు, ఏదో రాశారు బట్ ఆన్సర్ తెలియదు, గెస్ అంటే కష్ట గెస్ట్ చేయడం కష్టమే అని చెప్పి అన్నట్లుగా మెసేజ్ చేశారు. మరి మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, నేను ఆన్సర్ చెప్పేస్తాను. అంతపురం నుంచి మస్తాను ఈ ఇమాంబి భాష వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఒక చండిక వాసు, వరలక్ష్మి వాసు, గంటలమ్మపాలెం మచిలీపట్నం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రెండు ఆన్సర్లు పంపించారు, ఒక ఆన్సరే కరెక్ట్ అండి, అనుకోవద్దు, ఒకటి మాత్రం పంపిస్తే బాగుంటుంది. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు జడన్ అనిల్ కుమార్, మాధవి, పాల్వంచ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా వీళ్ళు కూడా రాంగ్ ఆన్సరే పంపించేసేసారు. వెస్ట్ తాంబరం నుంచి, చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి, పొద్దుటూరు నుంచి కృష్ణ సంతోషం మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి తారళ్ళపల్లి జరిపోతుల బుచ్చయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, హనుమకొండ జిల్లా నుంచి, కాజీపేట నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో బెరంపూర్ ఒరిస్సా నుంచి హారిక మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమ మెసేజ్ చేస్తున్నారు, ఎంత చక్కగా, ఎంత కరెక్ట్గా, అంత పర్ఫెక్ట్గా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఒక్కసారి చెక్ చేసుకోండి, నేను ఆన్సర్ చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు, భాస్కర్ కోడ్ నుంచి, విలేజ్ నుంచి, రాంగ్ ఆన్సర్. మరి ఇంకా ఆన్సర్లు, పోలేపల్లి శ్రీనివాసరావు రాజన్నపేట సిరిసిల్ జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు, దేవనూరు మజారా చిన్నంపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ అష్టదిగ్గజాలు, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇంకా వచ్చేసి మీరు కేదర్ వీరేష్ రాజౌలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. ఇంకా కర్నూలు తల సునీలు లక్కిరెడ్డిపల్లి మండలం అనవయ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, అబ్బాబాబాబాబా ఎంత చక్కగా పంపించారు, అర డజన్ పంపించారు, అర డజన్లో అర డజను రాంగ్ ఆన్సర్ లేండి అన్ని. ఓకేనా? పెడన జోగనంతకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, ఒక్కసారి యాప్ని రీసెట్ చేయండి, మీరు రావట్లేదు అన్నారు కదా, ఒక్కసారి యాప్ని రీఫ్రెష్ చేసి మళ్ళీ పెట్టండి, యాప్లో అయితే వస్తుంది, నేను చెక్ చేశాను ఆల్రెడీ, మీరు చెక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇంకా వచ్చేసి మెసేజ్ వల్ల కీర్తిరాజ్ కుమార్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఫనీ సత్యశ్రీ తెనాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ కాదండి, రాంగ్ ఆన్సర్. ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు మెసేజ్ చేస్తున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇవన్నీ ఆన్సర్లు, చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేస్తున్నారు. సో ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్, తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ అది గాలిపటము కాదు, కొబ్బరికాయ కాదు, ఇంకా మైనా, ఇంకేదో పెట్టారండి, చాలా పెట్టారు, అడిగిన మెసేజ్ పెట్టారు దాంట్లో. సో అది మాత్రం కానే కాదండి, తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ శరీరం ఉండదు. ఏంటి అంటే కనుక కాయిన్, నాణ్యము, బిళ్ళ, లేకపోతే ఏదైనా అనుకోండి, హెడ్ అండ్ టైల్, తల, తోక. ఓకేనా? రైట్, ఇది ఆన్సర్ కరెక్ట్గా. చాలామంది, దాదాపు 90-95% అందరూ కూడా కరెక్ట్గానే ఆన్సర్ చేశారు, ఎందుకంటే మీరు అందరూ కూడా బాగా ఇదిలో ఉన్నారు, ఫామ్లో ఉన్నారు. సో నేనైతే నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతున్నాను, ఏమాత్రం సమయం వృధా కాకుండా. మరి ఇది కూడా కొంచెం లాజిక్గానే ఆలోచించండి. సో కొంచెం నాకు డౌట్ ఉంది, ఈ డౌట్ని మీరు తీర్చాలన్నమాట. సో ఏనుగు అంత పెద్దదిగా ఉంటుంది కానీ బరువు ఉండదంట, కానీ అన్న బరువు లేకపోయినా కానీ మనమైతే వేరే చోట పెట్టలేంది ఏంటి? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, ఏనుగు అంత పెద్దదిగా ఉంటుంది, ఏనుగు కాదు, బరువు కూడా ఉండదంట, అంత బరువు లేకపోయినా కానీ మనం తీసుకెళ్ళి వేరే చోట పెట్టలేమంట, ఏంటంట? తెలుసంట? తెలీదంట? తెలిస్తే నాకు మెసేజ్ చేయండి అంట. ఓకే, నా నంబర్ మీకు చెప్తానంట, 0866-24-888-14, 0866-24-888-14 మెసేజ్ చేయండి అంట. ఇప్పుడు మీకోసం పాట వేస్తున్నానంట, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఉంటాడు గాని రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో కుక్కని కొట్టాడు కొడతాడు.
1: అసలు నిన్న ఎవడరా మాట్లాడమంది
0: సార్? ఇప్పుడు
2: నోరు పూసి పక్కన లాక్కి వెళ్ళిపోతాడు.
1: నోరు ఇప్పని
3: అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

0: సోదరుడు మీ గద తీసిండు పిసికిండు ఎవ్వడి తొడలు అల్లాలు కొట్టుకున్నారు అడుగు వచ్చిండు ఇడు వచ్చిండు ఆడు కొట్టిండు ఇడు కొట్టిండు తలక మీద కొట్టి కాలు మీద కొట్టిండు కాలు మీద కొట్టి తలక మీద కొట్టిండు కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతది, భీముని చేతుల కుక్క సావు దచ్చిడు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రాట్లా. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, అబ్దుల్లా నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, ప్రశాంత్ నువ్వు చెప్పు. ఆపండి రే, శ్రీశైలం మధ్యలో వచ్చాడు కాదు కానీ నువ్వు చెప్పరాసాలి.
0: అరే రే, చిన్న పోరన్కి కథ చెప్ప నీకు వస్తలేదు. ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రి.

0: ఏమైందో ఎరికెనా. మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసాడు. గంతి బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
2: అదే ఎలా మారింది?
0: ఎన్నిసార్లు చెప్తారు భయ్, పాపం పాపం కోటలు మారిపోయింది అంతే.
2: చెప్తావా లేదా?
0: చెప్పా.
2: చెప్తావా లేదా?
0: చెప్పా.
2: చెప్పు.
0: అన్నం పెడతా. చెప్పా.
2: చెప్పు.
0: కొడతారా? అందరూ కొడతారా?
2: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ చేతులలో నేను దావనీకి కుక్క లెక్క మారింది భయ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

అంబదొంగ చిత్రంలో నుంచి వేటూరి గారి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు, ఎస్పి శైలజ గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:23:42 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మరి సందర్శనలో మనమైతే ఉన్నాం. మంచి పాటలతో పాటు మంచి క్వశ్చన్స్ కూడా, చిట్టి పొట్టి క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా వచ్చేస్తున్నాయి. నేను అడిగిన క్వశ్చన్కి చాలామంది కూడా ఆన్సర్ పంపించేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్, ఏనిగంత పెద్దదిగా ఉండి బరువు లేని ఒకటి ఉంది, అయినా బరువు లేకపోయినా దాన్ని వేరే చోట పెట్టడం అనేది జరగని పని, పెట్టలేని పని, ఏంటో తెలిసే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు. సో మీకు కూడా తెలుసా, ఆన్సర్ చేసేయండి, నేను వెయిట్ చేస్తుంటాను మీ ఆన్సర్ చదవడానికి. సో చాలామంది కూడా ఆన్సర్ చేశారు. ఆ ఆన్సర్లు ఏంటో ఒక్కోటి చేద్దాం. మరి ఎందుకు ఎవరంటే కనుక, రాజుల నుంచి జయన్ గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, దేవనూరు మజారా చిన్నంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్, అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకొచ్చి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఇందాక నుంచి వరుసగా తప్పులు పంపిస్తూనే ఉన్నారు. ఎన్ని పంపిస్తారు, సరదాగా తీసుకోండి. సో ఆన్సర్ రాంగ్ అండి, ఒకే ఒకటి గారు కరెక్ట్గా ఆన్సర్ పంపించండి, ట్రై చేయండి. సో ఇంకా వచ్చేసి అనంతపురం నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. చండిక వరలక్ష్మి మచిలీపట్నం గంటమ్మ పాలెం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. చిన్నగొల్లపాలెం కృష్ణా జిల్లా నుంచి నవ్య, అక్షయ, విరాట్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పిఎస్ రంగారావు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అశోక్ శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. హారిక బెరంపూర్ నుంచి, ఒరిస్సా నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఏదో ఆన్సర్ పెట్టారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ ఓకే. పాలెం పోలయ్య ఆళ్లగడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరగా ఉందండి బట్ రాంగ్ ఆన్సర్. తుచ్ గణేష్ రాజు శ్రీ వస్త కొనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అనిల్ కుమార్ జన్ అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. చందనపేట మండలం చిత్రియా గ్రామం నుంచి దమ్మోజీ వెంకటాచారి, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ గారు వీళ్ళందరూ కలిసి మెసేజ్, దమ్మోజీ వరలక్ష్మి కృష్ణమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు. అండ్ చక్కగా సింపుల్గా క్యూట్గా మంచి ఆన్సర్లు పంపించారు, అండ్ పేర్లు కూడా తక్కువ పంపించారు, సంతోషం. నన్ను నుంచి శోభరాణి రంగారావు చాందిని అవినాష్ రియత్ వీళ్ళు మాత్రం మారలేదు, ఆన్సర్ కరెక్ట్ అండి, మీ లిస్ట్ మాత్రమే కొంచెం ఎక్కువగా ఉంది, చూసుకోండి. రైట్, ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డి పల్లె గ్రామం ప్రియా శ్రీనివాసరెడ్డి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. వినాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరగా ఉంది ఆన్సర్, నేను కరెక్ట్ ఆన్సర్ కాసేపులో చెప్పేస్తాను. కనకారావు గారు పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామలా కలిసి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరగా ఉంది, ప్రతిబింబం అంటూ పంపించారు, కాదండి. వెల్లూరు నుంచి భూలక్ష్మి జాప భూమేశ్వర్ వాళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభవన్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నంద్యాల నుంచి పరాశ పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకోళ్ళు అయితే మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఆత్మ గురించి ఆశీషి గారు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇవన్నీ ఆన్సర్లు. సో చాలామంది కూడా ఆన్సర్లు పంపించేస్తున్నారు, ఇద్దరు ముగ్గురు మాత్రమే కొంచెం రాంగ్ ఆన్సర్లు పప్పులో కాలేశారన్నమాట. ఇంతకీ కొంతమంది మేఘం అంటున్నారు, కొంతమంది ప్రతిబింబం అంటున్నారు, నేను అనేది నీడ అంటానన్నమాట. ప్రతిబింబం అంత సైజు ఉండకపోవచ్చు, కనిపించినంత సైజు మొత్తం కనబడదు. మ్యాక్సిమం ఏనుగు నీడైతే మాత్రం పక్కకు మాత్రం బాగా కనబడుతుంది, ఏనుగు అంత ఎత్తే ఉంటుందన్నమాట, అది విషయం. అంతకంటే ఎత్తే ఉండొచ్చు కానీ ఆ బరువును ఎక్కడ తీసుకెళ్ళలేని పరిస్థితి అనమాట. ఇంతకీ ఆ పేరు ఏనుగు నీడ, ఆన్సర్ వచ్చేసి ఏనుగు నీడ అనమాట. సో కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నారు. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి తెలిపోదాం. ఇంకోటి, మన ముందే ఉంటుంది కానీ మనకు కనబడదు, మన ముందే ఉంటుంది కానీ మనకు కనబడింది ఏంటి, తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మన ముందే ఉండి మనకు కనబడింది ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయాల్సిన నా నంబర్, నా వాట్సాప్ నంబర్ 0866-24-8814, 0882-48-8814. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి, మీకోసం ఇది సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

భువనచంద్ర గారు లేదు సంధించగా బప్లిహర్ గారి మ్యూజిక్ బప్లిహర్ గారి మ్యూజిక్ కంపోజర్గా ఎస్పీ బాలు గారు చిత్ర గారు పడిన రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలోని సూపర్ సాంగ్ అయితే తినేశారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి. పాట చూసారా ఎంత బాగుందో అసలు. ప్రతి ఊరు ఏపీలో ఉన్న ప్రతి ఊరిని మెయిన్ మెయిన్ ఊర్లన్నీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారండి ఈ రైలు పాటలతో. సో సూపర్ హిట్ సాంగ్ అయితే తినేశారు. మనమైతే మరి సందేశంలో ఉన్నాం, మరి ఇలాంటి మంచి పాటలు మీకోసం అయితే ఇంకా ఇంకా ప్లే చేయాలని, బట్ తమ సమయం అయితే అయిపోతుంది కాబట్టి మరి క్వశ్చన్ ఒకసారి అడిగిన తర్వాత మరొకసారి మరి మనమైతే ఎవరెవరికి ఆన్సర్లు పంపించేసారో వాళ్ళందరి పేర్లు కూడా చదివేద్దాం. సో ఎందుకు మన ముందే ఉంటుంది కానీ మనకు కనపడదు, వేరే వాళ్ళు కనపడద్దు అంటే వేరే వాళ్ళకి ఎక్కడ కనపడదండి. సో మీ అనుమానం తీరిపోయిందా, వేరే వాళ్ళకి కనపడద్దా అని చెప్పి కొంతమంది డౌట్లు అడుగుతున్నారు. సో వేరే వాళ్ళకు కూడా కనబడదు, మనకి కనబడదు, వేరే వాళ్ళకి కనబడదు. అదేంటో తెలిస్తే మరి అంత అద్భుతమైనది ఏంటో తెలుసుకోవాలని ఉంటే కనుక మరి నేను స్టేట్ ట్యూన్ చేయండి. సో మీకోసం అయితే ఆన్సర్ చదివేస్తున్నాను, మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేసేయచ్చు. తర్వాత మనకి మెసేజ్ చేసిన వాళ్ళలో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా ఇప్పుడే కరెక్ట్ ఆన్సర్ చేస్తారండి. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఎందుకు కనబడదండి, ఎందుకు అడిగింది ఆన్సరా? ఓకే. పెడన జోగనంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కనకారా గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. రామకృష్ణ, స్వర్ణ, గౌతమి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కర్నూలు నుంచి రాజేశ్వరి, ఉదయ్ వీళ్ళందరూ కలిసి, గౌతమి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. ఇంకోళ్ళైతే మెసేజ్ చేశారు. రాజోలు నుంచి జయన్న గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. దేవనూరు, మజారా, చిన్నంపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, అష్టదిగ్గజాలు. కరెక్ట్ ఆన్సర్ అండి. మరి జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాస గారు కోదా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మన ముందే ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు, మళ్ళీ మన ముందే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరైతే ఏ పంపిస్తున్నారు ఆ అర్థం ఏంటో కూడా చెప్తాం కాసేపట్లో. జడల అనిల్ కుమార్ మాధవి మెసేజ్ చేస్తున్నారు పాల్వాన్స నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. సో రమ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. చిన్నగొల్లపాలెం నుంచి, కృష్ణా జిల్లా నుంచి నవ్య, అక్షయ, విరాట్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి ఎన్ అనిల్ కుమార్ చంద్రశేఖర్ నగర్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకోళ్ళైతే హారిక బెహర్పూర్ నుంచి, బెహాపూర్ నుంచి ఒడిశా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కార్తీక్ కోదా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అబ్బా, రాంగ్ ఆన్సర్ చదవటం కూడా బాగుంది కదా, చూద్దాం. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు రమేష్ దొంతి అనంతపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఎం కొండారెడ్డి సిద్ధవట్ట మండలం నుంచి, కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అబ్బా, నన్ను నుంచి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అయాన్స్, వీళ్ళందరూ బ్యాచ్ అంతా కలిసి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఓకే. ఇంకా వచ్చేసి మీ యాంకరింగ్ సూపర్ అండి అని చెప్పి అన్నారు, బట్ ఆన్సర్ కూడా పంపిస్తే బాగుంటుంది కదా. రైట్. ఇంకొచ్చి నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియా గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అబ్బా, ఎస్ రంగారావు వెస్తాంబరం చెన్నై నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. అనంతపురం నుంచి మస్తాన్ బాషా ఇమాంబి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారు, నంద్యాల ఫర్ఖా పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళలో రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆత్మ గురించి ఆదిశేషు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చి ఉమ్మడి నుంచి మహమ్మద్ జనేద్దన్, స్నేహభావన్ జనేద్దన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కేదారి వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వచ్చేసి సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి నంద్యాల జిల్లా నుంచి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మంగళగిరి జయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు ఇంగ్లీష్లో, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎంఎం శ్రీవాస్తవ్.

గణేష్ గారు మెసేజ్ చేస్తున్నారు, కోనాపూర్ నుంచి రాంగ్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, ఒకటైతే కరెక్ట్ ఆన్సర్ అండి. కేవీ రణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరలో ఉన్న ఆన్సర్ అయితే పంపించారు. చూస్తానండి, ఇంత పెద్దగా పంపిస్తే ఎలాగండి ఆన్సర్. ఓకే, దగ్గరగా ఉంది, చూద్దాం. మరి వినికొండ నుంచి ఎస్ సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భావనిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. జబర్దస్త్ పాటలు ప్రశ్న చేస్తున్నారు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేస్తున్నారు. ఓకేనండి, ఇలాగే మెసేజ్ చేస్తున్నానండి. నల్గొండ జిల్లా చందంపేట గ్రామం నుంచి, చందంపేట మండలం చిత్తిలే గ్రామం నుంచి దమోజ్ వెంకటాచార్య వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మళ్ళీ సవరించుకొని వీళ్ళందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు అన్నమాట. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పోరపల్లి శ్రీనివాస్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. ఇవన్నీ ఆన్సర్లు, చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించేశారు. మరి ఇది విషయం. సో ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ మన ముందే ఉంటుంది, మన ముందే ఉంటుంది, ఇతరుల ముందు ఉండదు. అబ్బా ఎంత హింట్ ఇచ్చానండి, మామూలు హింట్ కాదు కదా. సో ఇది మన ముందే ఉంటుంది కానీ మనకు కనబడదు. ఎవరు తెలిస్తే మెసేజ్ చేయమని చెప్పాను, మిగతా కూడా కనబడదని చెప్పాను. ఇప్పుడు అర్థం చేసుకొని మన వాళ్ళు మెసేజ్లు చేస్తున్నారు. ఏంటి అంటే కనుక భవిష్యత్తు ఎవరి ముందు అలాగే ఉంటుంది, వేరే వాళ్ళకి కనబడదు. మీరు ఎవరన్నా భవిష్యత్తు చెప్తానని నమ్మొద్దు దయచేసి, ఓకేనా. ఇది విషయం, చాలామంది కూడా చేస్తున్నారు కాబట్టి ఆ విషయం చెప్పడం వచ్చేసింది. సో ఇంతకు వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ భవిష్యత్తు అనమాట. మరి ఇక్కడతో మరి నేనైతే సందర్శనకి టాటా గుడ్ బై చెప్పేస్తాను. నెక్స్ట్ మనం మళ్ళీ కలుసుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కి స్వాగతం, నేను మణిశ్రీ. పాకిస్తాన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 23 మందిని చట్టవిరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ తన సేవలను ఆధునికీకరించే ప్రక్రియలో భాగంగా కీలక మార్పులు చేసింది. సిస్టమ్ అప్గ్రేడ్ తర్వాత సరికొత్త యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్పుల వల్ల పీఎఫ్ ఖాతాదారులకు వేగవంతమైన మరింత సురక్షితమైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజు పర్యటన కొనసాగించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నలగంపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజలు అవలంబిస్తున్న వినూత్న నెట్ జీరో విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. సౌర విద్యుత్ వినియోగం, వ్యర్థాల నిర్వహణ, నీటి పొదుపు వంటి పద్దతులతో ఆదర్శంగా నిలుస్తున్న ఈ గ్రామంపై ఆయన ప్రశంసలు కురిపించారు. రాష్టంలో తోతాపురి మామిడి సాగు, మార్కెటింగ్, ప్రాసెసింగ్ వంటి అంశాలను పరిశీలించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. గిరిజనుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా గిరిజన ప్రాంతాల్లో విషజ్వరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పొగాకు కొనుగోళ్ల కోసం వేలం నిర్వహించే అన్ని ప్లాట్ఫామ్లు వెంటనే ప్రారంభించాలని, ప్రతి కంపెనీ తప్పనిసరిగా వేలంలో పాల్గొనాలని, కంపెనీలన్నీ ఏకమై మంచి పొగాకు బేళ్లపై సీలింగ్ పెట్టి ధరలు తగ్గించినా అక్రమాలకు పాల్పడినా సహించేది లేదంటూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. పౌరసరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీ

తనం తీసుకువచ్చేలా గుజరాత్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ పథకాన్ని ఏపీలోనూ ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వారసత్వాస్తుల పంపకాల దస్తావేజు రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే ఆటోమేటిక్గా మ్యుటేషన్ జరిగేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయంతో భూ యజమానులు మ్యుటేషన్ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు తప్పనున్నాయి.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్లని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
4: 101.3.
5: అసలు ఏంజిల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
6: అయినా నేనే తప్పు కారణాలని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుందన్నాను.
5: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
6: అన్నిసార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనకు, చిరాగ్గా ఉంది.
5: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
7: FM 101.3.

పలుకగా. సూపర్ సాంగ్ అయితే వినేశారు చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా, ఆ రాజు సునీత వారి బృందం కలిసిపోయిన అద్భుతమైన పాట అయితే లక్ష్మి సినిమా నుంచి ఉన్నారు. మీరు ట్యూన్ చేస్తుంటున్నారు విద్యుత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి స్టూడియోస్ సమయం 4:59:57 అవుతుంది. మంచి పాట అయితే వినేశారు కదా. నేను ఈ పాట ప్లే చేయగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి పాటలు ప్లే చేయబోతున్నాను అని అనమాట. సో ఈరోజు 4 గంటలకి వివిధలో మరి నయనతార గురించి మంచి పాటలు అయితే ప్లే చేస్తూ ఉంటారనమాట. తను నటించిన ఒక మంచి పాటలు అయితే మీకోసం వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇండస్ట్రీలో ఒక స్టార్డమ్ నిలబెట్టుకున్న ఒకప్పుడు విజయశాంతి గారు, రాధిక గారు, రాధ ఎలా సంపాదించుకున్నారు, ఇప్పుడున్న హీరోయిన్లలో కూడా మరి సమంత గారు కానివ్వండి, నయనతార, ఇలా అందరూ కూడా స్టార్డమ్ సంపాదించుకుంటున్నారు. లేడీ ఓరియంటెడ్ యాక్టర్స్ కూడా బాగా అనుష్క లాంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, సో వాళ్ళలో మరి బిగ్గెస్ట్ స్టార్గా కూడా నయనతార గారిని చెప్పుకోవచ్చు. నయనతార ఇంకా చాలా చాలా సినిమాలు నటిస్తున్నారు. రీసెంట్గా శివనశంకర వరప్రసాద్ సినిమాలో కూడా నటించడం జరిగింది, అలరించడం జరిగింది, అదే స్టార్డమ్ని ఇవ్వడం జరిగింది అన్నమాట. సో అలాంటి పాటలు మీకోసం అయితే నయనతార పాటలు వచ్చేస్తూ ఉంటాయి మీకోసం. నెక్స్ట్ మన కోసం రాబోతున్న పాట మన శంకర వరప్రసాద్, ఈ చిత్రం నుంచి ఒక పాట అయితే వచ్చేస్తుంది. మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుతున్నానంటే ఇది మనలో అందరికీ యూస్ఫుల్ టాపిక్. అదేంటంటే ఫస్ట్ ఎయిడ్. ఏదైనా డిజాస్టర్ అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, చిన్న పెద్ద గాయాలైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ ప్రాముఖ్యత గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎయిడ్ అనేది అత్యవసర సమయాల్లో చాలా ముఖ్యం. మరి ఈ ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోండి వెన్నెల ప్రోగ్రాంలో చేతంతో. ఎమర్జెన్సీ టైంలో ఫస్ట్ ఎయిడ్ ఇలా

తీసుకున్న వ్యక్తి విక్టిమ్కి కంఫర్ట్ కలుగజేస్తారు. ఒకరిక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్లో చేస్తున్నారు అన్న నమ్మకం పేషెంట్కి కలిగితే వారికి యాంగ్జైటీ తగ్గుతుంది. ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి అవసరాన్ని బట్టి గాయాలకి కావాల్సిన ఇమీడియట్ ట్రీట్మెంట్ అందజేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఫస్ట్ ఎయిడ్ అందకపోతే పేషెంట్ పరిస్థితి చేయి దాటిపోతుంది. ఫస్ట్ ఎయిడ్ ద్వారా పేషెంట్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చే వరకు స్టెబిలైజ్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో లేకపోతే ఉన్న వాటిని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. వీరికి పేషెంట్ గురించి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దానికి వారు ఎమర్జెన్సీ సర్వీసెస్ వారికి అందజేస్తారు. అంటే చైన్ ఆఫ్ సర్వీసెస్లో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్న వారు ఒక వాల్యుబుల్ లింక్ ప్రొవైడ్ చేయగలుగుతారు.

మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ ఉన్న వారికి వారి స్కిల్స్ మీద నమ్మకం ఉంటుంది, అంటే వారు చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ ఎయిడ్ అడ్మినిస్టర్ చేయగలరు. ఈ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి వారు ట్రైనింగ్ తీసుకుని వారి రియాక్ట్ అయ్యే పద్ధతిలో తేడా తెలుస్తుంది. అది వారి నిత్య జీవితంలో కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే యాక్సిడెంట్స్ అనేవి ఎవరికి ఎప్పుడైనా కావచ్చు. అది ఎప్పుడు వేరే వాళ్ళకి, రోడ్డు పైన ఇతరులకి అవుతుందని ఏమీ లేదు కదా. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఉన్నవారు పరిస్థితిని త్వరగా అంచనా వేయగలుగుతారు, చుట్టుపక్కల జరుగుతున్న దానికి అనుగుణంగా వెంటనే వారి ప్లాన్స్ని మార్చుకోగలుగుతారు. ఫస్ట్ ఎయిడ్ నాలెడ్జ్ వల్ల సేఫ్టీ గురించి ఆలోచన పెరుగుతుంది. యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయో అవగాహన ఉన్నప్పుడు ఎలా వాటిని ప్రివెంట్ చేయాలో బాగా తెలుస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ బాగా తగ్గుతాయి. ఫస్ట్ ఎయిడ్స్లో చిన్న చిన్న గాయాలను ట్రీట్ చేయడం, ఎక్కడైనా కోసుకుపోతే అక్కడ ప్లాస్టర్ వేయడం, బ్యాండేజ్ కట్టడం, బ్లీడింగ్ జరుగుతుంటే ఆపడం, సిపిఆర్ చేయడం, వెనుకని ట్రీట్ చేయడం, వడదెబ్బ తగిలితే ట్రీట్ చేయడం, కాలిన గాయాలకు అవసరమైన ప్రథమ చికిత్సను అందించడం వంటివి నేర్పిస్తారు. అయితే ఇవన్నీ కొన్ని గోల్స్ని రీచ్ అవ్వడానికి నేర్పిస్తారు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్కి 3 ప్రీమియర్ గోల్స్ ఉంటాయి. వాటిని 3 P's ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అంటారు, ఎందుకంటే ఈ 3 లక్ష్యాలు పి అక్షరంతో మొదలవుతాయి. అవేమిటంటే ప్రిజర్వ్ లైఫ్, ప్రివెంట్ ఫర్దర్ డిటీరియరేషన్, ప్రమోట్ రికవరీ. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొట్టమొదటి గోల్ ఫస్ట్ ఎయిడ్ పద్ధతుల ద్వారా ప్రాణాన్ని కాపాడడం. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో మొదట నేర్పించే విషయం, ఒక క్యాజువాలిటీని చూసినప్పుడు వారి ఎయిర్వే ఓపెన్గా ఉందా లేదా చెక్ చేయాలి. స్పృహ కోల్పోయిన వ్యక్తిని చూస్తే అవసరమైతే సిపిఆర్ చేయాలి అని నేర్పిస్తారు. ప్రిజర్వ్ లైఫ్లో మరొకరి ప్రాణం కాపాడమే కాదు, తన ప్రాణం కూడా కాపాడుకోవాలని చెప్తారు. తనను తాను ప్రమాదంలో పడేసుకోకూడదు. ఒక ప్రమాదకరమైన పరిస్థితి చూసినప్పుడు అక్కడున్న రిస్క్ అంచనా వేయాలి. తన ప్రాణాలు పక్కన ఉన్నవారి ప్రాణాలు రిస్క్లో పెట్టి వస్తువులు వీలైతే అక్కడి నుండి రిమూవ్ చేయాలి. సిచ్యువేషన్ మరీ డేంజరస్గా ఉండి దెబ్బతిన్న వ్యక్తికి అక్కడి నుండి కదిపే పరిస్థితి లేకపోయినా, లేదా సిచ్యువేషన్ని అప్రోచ్ అయ్యే పరిస్థితి లేకపోయినా కంట్రోల్లో ఉండాలి. ప్రొఫెషనల్ హెల్ప్ కొరకు కాల్ చేయాలి తప్ప తను హ్యాండిల్ చేయాలన్న సిచ్యువేషన్లోకి ఎంటర్ కాకూడదు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో సెకండ్ ఆబ్జెక్టివ్ ఉన్న పరిస్థితి ఇంకా బ్యాడ్గా తయారవ్వకుండా చూడడం, అంటే బోన్స్ ఫ్రాక్చర్ అయిన వారిని కదపకుండా ఉంచడం, వారికి ఇంకా గాయాలు కాకుండా ఉండే ప్లేస్లో ఉంచడం, గాయానికి కట్టుకట్టడం, బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ పేషెంట్ పరిస్థితిని ఇంకా బ్యాడ్గా కాకుండా కాపాడతాయి. అలాగే పేషెంట్ చుట్టుపక్కల ఏరియాని సేఫ్గా ఉంచడం, పేషెంట్ని సెక్యూర్ పొజిషన్లో ఉంచడం, స్పెషలిస్ట్ హెల్ప్ కోసం కాల్ చేయడం వంటివి కూడా ఇందులోకే వస్తాయి. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ యొక్క ఫైనల్ గోల్ రికవరీకి హెల్ప్ చేయడం. ప్రొఫెషనల్ మెడికల్ హెల్ప్ వచ్చేలోపు చేసే ఫస్ట్ ఎయిడ్ లాంగ్ టర్మ్ రికవరీకి ఎంతో సహకరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలిన గాయం మీద కూలింగ్ అప్లై చేయడం వల్ల ఆ గాయం త్వరగా హీల్ అవ్వడమే కాక మచ్చపడే ఛాన్స్ని కూడా తగ్గిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు రకరకాల పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. చిన్న గాయాల దగ్గర నుండి బోన్ ఫ్రాక్చర్స్ వరకు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్పిస్తుంది. ప్రొఫెషనల్ హెల్ప్ వచ్చేలోపు ప్రొవైడ్ చేసే అసిస్టెన్స్ ఎంత ఇంపార్టెంట్.

ఏమిటో తెలియపరుస్తారు. ఎమర్జెన్సీ ప్రొఫెషనల్ కేర్ కోసం కాల్ చేయడం కూడా రికవరీ త్వరగా జరుగుతుంది. ఈ ట్రైనింగ్ని చాలా మెడికల్ ఇన్స్టిట్యూట్స్, ఫస్ట్ ఎయిడ్ ఆర్గనైజేషన్స్ నేర్పిస్తాయి. దీనివల్ల ప్రాణాలు కాపాడబడతాయి, సేఫ్టీ గురించి అవగాహన కూడా పెరుగుతుంది. ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ వెన్నెల ప్రోగ్రాం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. సో విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బై. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం, నేను మణిశ్రీ. కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు 2 రోజు పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పం ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు. సిటీ స్కాన్ ద్వారా రోజు ఎంతమందికి సేవలు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం 2027లో చేపట్టనున్న 2 దశ జనగణనలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో నమూనా జనగణన నిర్వహించనుంది. ఈ నెల 6 నుంచి 18 వరకు నమూనా జనగణన 19-20 తేదీల్లో రివిజనల్ రౌండ్ నిర్వహిస్తారు. ఈ నెల 1 నుంచి 5 తేదీ వరకు ప్రజలు స్వయంగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రేపటి నుంచి 11వ తేదీ వరకు కొరియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ కొరియాలోని పలు మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కీలక సమావేశాల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్వర్ణ పంచాయతీ డిజిటల్ వ్యవస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రాజస్థాన్లో ఈ నెల 1-2 తేదీల్లో నిర్వహించిన 29వ జాతీయ స్థాయి ఈ గవర్నెన్స్ సదస్సులో పాల్గొన్న కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ ఏపీలో అమలు చేస్తున్న స్వర్ణ పంచాయతీ డిజిటల్ వ్యవస్థను ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు. ముఖ్యంగా 2025-26లో 1,000 కోట్లకు పైగా ఆస్తి పన్ను పూర్తిగా ఆన్లైన్లో వసూలు చేయడం దేశానికి ఆదర్శప్రాయమని ఆయన వివరించారు. స్వాతంత్ర సమరయోధులు, మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నక్కపల్లి పీఎండీఓ కార్యాలయం వద్ద అల్లూరి విగ్రహానికి హోంమంత్రి వంగల్పూడి అనిత పూలమాలలు వేసి నివాళులర్పించారు.

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ముందుగా మీ అందరికీ హాయ్, హలో, నమస్తే, అస్సలాం వలైకుమ్. ఫ్రెండ్స్ మరి మీరంతా స్టూడియోలో 5 గంటలు అయిపోయిందంటే మీ గడియారంలో కూడా సమయం 5 అయిపోతుంది కదా. ఎక్కడ ఏ టైం అయినా కానీ ఈ టైంకి మాత్రం గీత్ కథా చల్ మాత్రం వస్తూ మనందరినీ అలరిస్తూ ఉంటుంది. ఇది మనకి ఎప్పుడు సాగే యథ ప్రకారం ఉండే మంచి ప్రోగ్రామ్. సో మరి మీకోసం సూపర్ హిట్ హిందీ సాంగ్స్తో అయితే సిద్ధంగా ఉన్నాను ఈనాటి మన ఈ గీత్ కథా చల్ ప్రోగ్రాంలో. అందుకే మీకోసం ఇప్పుడు వస్తున్న సాంగ్ అయితే రెడీగా ఉంది ఫ్రమ్ ది మూవీ ఏ జెంటిల్మ్యాన్ మరియు బాద్షాహో. ఈ మూవీస్ నుంచి వస్తున్న సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం. వీడు ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున గీత్ గాతా చెల్లో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తావు. మరిప్పుడు నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ దుల్హా మిల్ గయా మరియు భూమి. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: పీటర్ పే.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

జనవరంలో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ మరి నెక్స్ట్ మీకు తరపున సాంగ్స్ రెడీ అవుతున్నాయి ఫ్రమ్ ది మూవీస్ ఫ్లాగ్ మరియు పుకార్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ ది సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున గీత్ కథ చెల్లో సూపర్ హిట్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ మరిప్పుడు నెక్స్ట్ మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ సింగం అండ్ అలాగే గెస్ట్ ఇన్ లండన్. ఈ మూవీస్ నుంచి రాబోతున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్స్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం, నేను మణిశ్రీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జులై 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరుగుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు రాష్టపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచడానికి ఆమోదం తెలిపారని రిజిజు వివరించారు. మొత్తం 4 వారాల పాటు జరిగే ఈ సెషన్లో 19 రోజుల పాటు సభా కార్యకలాపాలు జరగనున్నాయి. కుప్పం నియోజకవర్గ అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ ను ప్రారంభించామని, కుప్పంలో కూడా బంగారు గన్లు ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రగతిని కళ్లారా చూస్తున్నామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం జిల్లా రాజంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఏపీలో అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికి మార్గదర్శకంగా ఉన్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ అల్లూరి ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉల్లి కనీస మద్దతు ధరను 13% ఏర్పించింది. తాజా పెంపుతో క్వింటాల్ ఉల్లి ధర 1875 నుంచి 2125కు పెరిగింది. ఉల్లి సేకరణను పెంచేందుకు, రైతులకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రానికి చెందిన డుడుమా జలాశయానికి వరద పోటెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయం వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు.

0: వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 6:05. మరి ఈ టైంలో మనమంతా కృష్ణ తీరమంటూ జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ సూపర్ హిట్ తెలుగు సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం ఈనాటి మన ఈ కృష్ణ తీరాన్ని. ముందుగా మీకోసం ఒక మంచి పవర్ఫుల్ హిట్ సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రమ్ ది మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ నుంచి మన డిఎస్పి గారి దేవీ సిపిసత్ గారి కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్టంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇందులో ప్రైవేటు రంగం వాటా 60,000 కోట్ల రూపాయలు కాగా, ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్టు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో 2వ రోజు పర్యటించిన ముఖ్యమంత్రి 117 కోట్ల రూపాయలతో బస్ స్టేషన్, డిపో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్ ను ప్రారంభించామని, కుప్పంలో కూడా బంగారు గనులు ఉన్నాయని, వాటిని అందుబాటులోకి తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎంఎస్ఎంఈల అభివృద్దికి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. యువత వ్యాపారవేత్తలుగా ఎదగాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టాలి. నిన్న ఒక్కరోజే 30 ప్రాజెక్టులు 9,322 కోట్ల రూపాయల పెట్టుబడికి ప్రారంభాలు చేశాం. ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. చదువుకున్న పిల్లలు మీరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇది జరుగుతుంది.
2: అనంతరం కంగుందిలో డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కొప్పం నియోజకవర్గాన్ని టూరిజం హబ్ గా మారుస్తామన్నారు. రైతులందరూ సేంద్రియ సాగువైపు మళ్లాలని, గో ఆధారిత సేద్యం చేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకులకు ఎదిరించి అపూర్వ సాహసాన్ని ప్రదర్శించిన మహనీయుడు అల్లూరి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి యావత్ జాతికి చిరస్మరణీయమన్నారు. అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. దేశాన్ని బలోపేతం చేయాలంటే సేవాభావంతో ముందుకు సాగాలని, సమాజం కోసం నిలబడటమే నిజమైన దేశభక్తి అని అల్లూరి సీతారామరాజు జీవితం మనకు నేర్పుతుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ రాజమహేంద్రవరంలో అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి మహాపుష్కరాల కోసం ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. ఇందులో రాజమహేంద్రవరం నగరంలోనే మౌలిక వసతుల కల్పన, అభివృద్ది పనుల కోసం 580 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులతో తొలి దశ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అలాగే నగరంలో మురుగునీటి శుద్ది కేంద్రాలను త్వరితగతిన నిర్మించి మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తూ,
4: పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సింది.

0: ఫెసిలిటీస్ గురించి, డ్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, రివర్ ఫ్రంట్ కావచ్చు, వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. అయితే ఈ బడ్జెట్ కి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద దాదాపు 580 కోట్లు వర్క్ చేస్తున్నట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
1: మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఘనంగా ఈరోజు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, ప్రజల హక్కుల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి కేవలం 27 వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నెల 16-17 తేదీల్లో కోనసీమ క్వైర్ కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ కాన్క్లేవ్కు 4 రాష్ట్రాల నుంచి క్వైర్ అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, అధికారులు రానున్నారు. ఈ నేపథ్యంలో అమలాపురం కలెక్టరేట్లో కాన్క్లేవ్కు సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. కోనసీమలో 120,000 ఎకరాల్లో కొబ్బరి సాగవుతోందని, దీనికి అనుబంధంగా ఉపాధి కల్పించేందుకు క్వైర్ పరిశ్రమలకు సంబంధించి జాతీయ స్థాయి కాన్క్లేవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రైతులు, యువతతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ముందే మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ది, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా రవాణా ఏర్పాట్లను పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. 2041 మాస్టర్ ప్లాన్ పరిధిలోని రహదారుల అభివృద్దిపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గుర్తించిన మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ది పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. రాష్టంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని రాష్ట న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలో మంత్రి ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, మైనార్టీ సంక్షేమ శాఖ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన విజయవాడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. హోటళ్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీతానగరం మండలంలో ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం అందిస్తున్న డిజిటల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈసీఐ నెట్ మొబైల్ యాప్లోని బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ సదుపాయం లేదా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. కాల్ బుక్ చేసిన 48 గంటల్లోపు సంబంధిత బీఎల్ఓ స్వయంగా ఓటరును సంప్రదించి అవసరమైన సమాచారాన్ని అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఓటరు నమోదు, పేరు, వయస్సు, చిరునామా వివరాల్లో మార్పులు, సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20 సిరీస్లో భాగంగా ఈరోజు 2వ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. మాంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. తొలి T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. వాతావరణం. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాగల 2 రోజుల్లో మరింత బలపడనుందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తూ 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్త కరుణసాగర్ తెలిపారు. అదేవిధంగా పిడుగులు పడే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ,
2: వాయువ్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాలైనటువంటి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర అల్పపీడనం మధ్య ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. ఇది రాబో 2-3 రోజులు మనం గమనించినట్లయితే ఉత్తర ఒడిశా మరియు ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించడానికి అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఏలూరు, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమలో 100 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. రాష్టంలో మైనార్టీ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. అల్పపీడనం ప్రభావంతో రాష్టంలో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నామ్ కృష్ణ తీరంలో సింగ్ సింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకోబోతు. మరి ఈరోజైతే ముందుగా నేను మీకు చెప్పబోతున్నటువంటి విషయం ఏమిటంటే, ఆల్రెడీ బయట వెదర్ చూస్తుంటే వర్షాకాలం వచ్చేసింది భయ్యా అంటూ మనకు తలుపుదట్టి మరీ వెల్కమ్ బోర్డు చెప్పేసింది. మనం అడగకుండానే వచ్చేసింది, అడిగినా ఆగదు. సో కాబట్టి ఇక వర్షాలు వాటి పని అవి చేస్తూ ఉంటాయి. కానీ ఈసారి వర్షంలో ఆ వర్షపు నీరు పట్టే బదులు ఈసారి వజ్రాలతో వర్షం కురిస్తే ఎలా ఉంటుంది? వినడానికి చాలా బాగుంది కదా, ఇంతకీ ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్ మీకు కలిగింది కదా. ఇంకెందుకు భయ ఆలస్యం, సిద్ధపడండి, రెడీ అయిపోయండి. కాకపోతే అది ఎక్కడో కూడా మీకు నేను చెప్తా, అన్నీ ఒకేసారి చెప్పేస్తే కిక్కుండదు భయ్యా. ఈలోపు మీకోసం ఒక మంచి పాట వినిపిస్తాను, ఆ పాట వినేసరండి ఈ వజ్రాల వర్షం ఎక్కడ కురుస్తుందో, మనకి నిజమైన రియల్ వజ్రాలు ఎక్కడ దొరుకుతాయో మీకు చెప్పేస్తా. మరి మీకోసం పెద్ద కూడా వెయిట్ చేస్తున్నారు, మరి మీరు వినేసరండి. మీకోసం సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున కృష్ణ తీరంలో. ఇందాక ఒక విషయం చెప్పాను కదా, వజ్రాల వర్షం కురిస్తే ఎలా ఉంటుంది అని. నిజంగానే వజ్రాల వర్షం అయితే కురుస్తుంది అండి. అవి ఎక్కడో తొందరగా చెప్పు భయ్యా, అవసరమైతే విమానమైనా వెక్కి వెళ్ళిపోతామంటారా? ఓకే, ఆలోచించిన ఆశాభంగం ఇక ఏమాత్రం రెడీ చేయదు భయ్యా, ఇంకా విషయంలోకి వచ్చేస్తాను. ఇంతకీ మరి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత అయితే కనుక ఇక్కడికి వెళ్ళాలి అంటే ఎలాగ వెళ్ళాలని అయితే ఇలా ప్లాన్ చేసుకోండి. ఇంతకీ విషయం ఏంటంటే, ఇది ఎక్కడో కాదు భయ్యా, ఈ వజ్రాల వర్షం కురిసేది మన గ్రహం మీద అయితే కాదు, కానీ బృహస్పతి శని గ్రహాలు ఉన్నాయి చూశారు, వాటిపైన ఈ వజ్రాల వర్షం కురుస్తుందట. ఈ గ్రహాల్లో మెరుపు తుఫాన్ల వల్ల మిథేన్ వాయువులను మసిగా అంటే కార్బన్గా మారుస్తుంది. ఆ మసి కింద పడుతున్నప్పుడు తీవ్రమైన పీడనం కలగడం వలన అది కాస్త గట్టిపడి వజ్రపు ముక్కలుగా మారుస్తుందట. నేనేదో మీకు సైన్స్ క్లాస్ చెప్తుంది అనుకున్నారు కదా, కాదు భయ్యా, ఇది రియాలిటీ, ఇది నిజంగానే అదన్నమాట సంగతి. మరి ఇక ఈ విషయం చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే విమానాలతో వెళ్తే సరిపోదేమో, డైరెక్ట్గా రాకెట్లోనే వెళ్దాం అనుకుంటున్నారా? మీ ఇష్టం, అవకాశం ఏదైనా కానీ ఆలోచన మనది, అవకాశం మనది, వెళ్ళే ప్రయాణం కూడా మనదే అయితే చాలా బాగుంటుంది కదా, అదన్నమాట సంగతి. మీరు అట్లా వెళ్ళినప్పుడు నాకు కూడా ఒక ముక్క భయ అంతమించి ఎక్కువద్దు అనమాట, అది సంగతి. ఈలోపు మీరు జర్నీ ప్లాన్ చేసుకుంటుండండి. ఇప్పుడైతే మీకోసం అలా వైకుంఠపురంలో మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వినిపించేస్తా, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. మనమున కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తావు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ వీక్ చెప్పబోతున్న విషయం అయితే కనుక కొంచెం మనకు తెలిసిందే, కానీ ఈ విషయం మనకు తెలియలేదా అనిపించే విషయం అనమాట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది బ్లూటూత్ టెక్నాలజీని బాగా వినియోగిస్తున్నాము. అసలు ఆ పేరుతో ఎందుకు వచ్చారు, అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే భయ్యా, డెన్మార్క్ అనే దేశంతో చూశారు, ఆ దేశంలో ఒక రాజు ఉండేవారట. ఎప్పుడు, పదవ శతాబ్దంలో. ఆయన పూర్తి పేరు హెరాల్డ్ బ్లూటూత్. వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదా. ఈ హెరాల్డ్ బ్లూటూత్ అనే ఆయన పేరునే దీనికి పెట్టారా లేదంటే ఎలా పెట్టారు కానీ భయ్, బ్లూటూత్ అనే టెక్నాలజీకి ఈ పేరైతే పెట్టారు. కొంప తీసి ఆయన వారసులు ఎవరు కాదు కదా ఈ టెక్నాలజీని కనిపెట్టింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తాతల పేర్లు ముత్తాతల పేరుతో చాలామంది పేటెంట్లు తీసుకొని పెట్టేస్తున్నారు వారు కనిపెట్టేటువంటి కొత్త కొత్త ప్రయోగాలకి. ఎందుకంటే పేరే వస్తే వాళ్ళకే వస్తుంది కదా, అటైనా ఇటైనా అని ఏదో సరదా కోసం అనమాట. అదనమాట సంగతి. మరి బ్లూటూత్ అనే టెక్నాలజీకి అలా వచ్చిందనమాట ఆ పేరు, అది సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ మజిలీ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి, స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున కృష్ణ తీరంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, బేసికల్గా భయ్య వర్షం పడుతున్నప్పుడు ఆ చినుకులు నేలని తాకగానే వచ్చే ఆ పరిమళం ఉంటుంది చూసారా, ఆహా ఎంత ఖరీదైన పర్ఫ్యూమ్ అయినా కానీ భయ్య దాని మీద దిగదుడిపే భయ్య, అంత గొప్పగా ఉంటుంది ఆ పరిమళం. అసలు ఇలా ఎందుకు అనిపిస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అది అలాగే ఉన్నా కానీ ఏదేమైనా కానీ భయ్య దానికి కూడా ఒక పేరుంటుందంట భయ్య, అదేంటో తెలుసా? ఆ పరిమళాన్ని పెట్రికోర్ అంటారట. అవును భయ్య, చినుకులు నేల మీద తాకగానే వచ్చేటువంటి ఆ మట్టి వాసన ఆ పరిమళాన్ని పెట్రికోర్ అంటారట. మనందరికీ ఆ పెట్రికోర్ వాసన అది చిన్నప్పుడు నుంచి అలవాటే, చాలా ఇష్టమైనదే కదా అదనమాట సంగతి. మన ఇష్టానికి కూడా ఒక పేరుంటుంది అన్న విషయం ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలిసినప్పుడే చాలా పెద్దగా అనిపిస్తాయి అదనమాట సంగతి. ఇదండి ఈనాటి మన ఈ కృష్ణా తీరం, మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరొక నెక్స్ట్ మనం కలుసుకుందాం మనసున మనసాయిలో. ఈరోజు మీకోసం అయితే కనుక వకీల్ సాబ్ నుంచి ఈ మెలోడీ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిదాయక జీవితం అందరికీ ఆదర్శమని, వారి త్యాగాలను తప్పక స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై తూర్పుగోదావరి జిల్లా అధికారులతో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సమీక్షించారు. గోదావరి పుష్కరాల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1500 కోట్లు మంజూరు చేశారని అన్నారు. వీటిలో కేవలం రాజమహేంద్రవరంలో పుష్కరాల కోసమే 580 కోట్ల పనులకు సీఎం అనుమతించారని చెప్పారు. రాష్ట్రంలోని మైనారిటీ యువత నిరుద్యోగులుగా ఉండకూడదనే ఉద్దేశంతో వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. కేంద్ర సహకార శాఖ ఏర్పాటై 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, అలాగే 104వ అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు రాజమహేంద్రవరంలోని ఆర్యపురం అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ సమావేశ మందిరంలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టడంలో ప్రజల్లో అవగాహన పెరగడం అత్యంత కీలకమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి అన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారిపై పోరాటం చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును ఈ దేశ ప్రజలు ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకునే బాధ్యత మనందరిపై ఉందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హోమియో మలేరియా నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయుష్ అధికారి డాక్టర్ బి సుశీల తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై గుర్తించబడిన అల్పపీడనం కొనసాగుతుందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు 1-2 చోట్ల భారీ వర్షాలు, అల్లూరి పోలవరం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకి 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు తదితర అంశాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదపడ్డాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులను ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీని ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో భాగంగా రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈవేళ ప్రారంభమవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాజస్థాన్ లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇది రాష్టంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిచ్చింది. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పాచ్పాద్రా వద్ద దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఆయన దేశానికి అంకితం చేశారు. రిఫైనరీలో అత్యాధునిక కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. జైపూర్ మెట్రో ఫేజ్ 2కి వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఎటువంటి అభివృద్ది జరగని ఖాళీగా ఉన్న స్వచ్ఛమైన భూమిపైన మొదటి నుండి నిర్మించే చమురు, గ్యాస్ లేదా ఖనిజాల పారిశ్రామిక ప్రాసెసింగ్ ప్లాంట్ ను గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ అంటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణలు 21వ శతాబ్దంలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని ప్రేరేపించాయని, అయితే భారత్ సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల వివేకవంతమైన నిర్వహణ ద్వారా ఈ సవాలును విజయవంతంగా అధిగమించిందని అన్నారు. అనేక దేశాలు ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతుండగా భారత్ సంక్షోభాన్ని ఖచ్చితంగా అంచనా వేసి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించి దేశ ఇంధన భద్రతను కాపాడేందుకు తన దౌత్య శక్తిని ఉపయోగించిందని ఆయన చెప్పారు. గతంలో 25 నుంచి 26 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారతదేశం ప్రస్తుతం తన ఇంధన వనరులను దాదాపు 40 దేశాలకు విస్తరించిందని చెప్పారు. భారత్ తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుందని, ప్రపంచంలోనే 4వ అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా అవతరించిందని కూడా ప్రధానమంత్రి గుర్తు చేశారు.
2: आज इस रिफाइनरी को देश को समर्पित किया गया है. ये रिफाइनरी यहां हजारों लोगों के रोजगार का माध्यम बनेगी. मैं राजस्थान के युवाओं को इस रिफाइनरी की विशेष तौर पर बधाई देता हूं. आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते हैं.
1: పచ్చిపాద్రా రిఫైనరీ భారత్ అభివృద్ది చెందిన స్వయం సమృద్ద దేశంగా మారే ప్రయాణంలో ఒక మైలురాయి లాంటి ప్రాజెక్టు అని ప్రధానమంత్రి అన్నారు. ఈ రిఫైనరీ వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తుందని, పశ్చిమ రాజస్థాన్లో పారిశ్రామిక అభివృద్దికి పెద్ద ఊపునిస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలను నెలకొన్నప్పటికీ దేశీయంగా వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగకుండా ప్రభుత్వం నిరోధించిందని కూడా ప్రధానమంత్రి చెప్పారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు భారీ ఊపునిస్తూ గుజరాత్లోని సనంద్లో సీజీ సెమీ అవుట్ సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి కూడా సహాయపడుతుంది.
2: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
1: ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి దేశంలో 3వ సెమీకండక్టర్ చిప్ తయారీ కేంద్రం ప్రారంభమైందని, వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి ప్రారంభించడం ఒక పెద్ద మైలురాయని పేర్కొన్నారు. ఆధునికీకరించిన ఉడాన్ పథకం ప్రారంభం కావడం భారత ప్రాంతీయ అనుసంధాన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని సూచిస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో రామ్మోహన్ నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం టియర్2 టియర్3 నగరాల్లో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ పథకం 100 కంటే ఎక్కువ కొత్త విమానాశ్రయాలు, 200 హెలిప్యాడ్ల అభివృద్దిని సులభతరం చేస్తుందని, దీని వల్ల లక్షలాది మంది ప్రజలకు అందుబాటు ధరలో విమాన ప్రయాణం కల సాకారమవుతుందని, ఎదుగుతున్న భారత ఆకాంక్షలను అనుసంధానిస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలో కాలేయ వ్యాధుల వ్యాప్తిని, టైప్2 డయాబెటీస్ తీవ్రతను అరికట్టేందుకు ముందస్తు ఆరోగ్య సంరక్షణ, విస్తృత ప్రజా చైతన్యంతో కూడిన ఒక జాతీయ స్థాయి మిషన్ మోడ్ స్పందన అవసరమని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో లివర్ అండ్ మెటబాలిక్ డిసీజెస్ నెట్వర్క్ 3వ వార్షికోత్సవ సభను ఉద్దేశించి డాక్టర్ సింగ్ మాట్లాడుతూ, ఈ వ్యాధులు ఇప్పుడు మునుపటి కంటే చాలా చిన్న వయసులోనే కనిపిస్తున్నాయని, దీనివల్ల ఈ సవాలు కేవలం ఒక వైద్యపరమైన సమస్యగానే కాకుండా అంతకు మించి మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ మెటబాలిక్ ప్రొఫైల్ గురించి ప్రస్తావిస్తూ, దేశంలో ప్రజలు జన్యుపరమైన లక్షణాల వల్ల పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడం, ప్రత్యేకమైన భారతీయ ఫెనోటైప్ లక్షణాల కారణంగా మన దేశం జనాభా మధుమేహం, ఫ్యాటీ లివర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని మంత్రి చెప్పారు. శాస్త్రీయ సంస్థల మధ్య మరింత సమన్వయం ఉండాలంటూ దేశంలో విస్తరిస్తున్న బయోటెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ, జీనోమ్ మిషన్, పెద్ద ఎత్తున జరుగుతున్న జీన్ సీక్వెన్సింగ్ కార్యక్రమాలు భారత్లో ప్రత్యేకమైన వ్యాధుల సరళిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి, ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు చెప్పారు. ఈ సమావేశాలు జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలపై దృష్టి సారిస్తాయని కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని రాత్రికి రాత్రే ప్రవేశపెట్టలేదని, ఒక క్రమబద్దమైన దశల వారీ శాస్త్రీయమైన ప్రక్రియ ద్వారా దీన్ని అమలు చేశామని పారిశ్రామిక నిపుణులు తెలియజేశారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంజనీయర్స్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ వర్తికా శుక్లా, ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని నిర్మాణాత్మక చర్చలు, స్టేక్ హోల్డర్ సంప్రదింపుల కోసం 2018లోనే బహిరంగంగా అందుబాటులో ఉంచామని తెలియజేశారు.
3: The ethanol blending program, particularly in 2018, it was in a structured manner put out for discussion and deliberation by all stakeholders. It is supported by scientific evidence, extensive testing by the automotive manufacturers and the agencies who support them, namely the Automotive Research Association of India, and also it is in line with the global best practices which is followed to green the fossil fuels to lower the
1: అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణ మిషన్లో భారత్ అందిస్తున్న సుదీర్ఘ సహకారానికి ఒక ముఖ్యమైన గుర్తింపు లభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని పర్మనెంట్ ఆపరేటింగ్ బేస్ సఖేలో జరిగిన అధికారిక మెడల్ పెరేడ్ కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ కింద సేవలందిస్తున్న 651 మంది భారతీయ సైనిక సిబ్బందికి ప్రతిష్టాత్మకమైన యునైటెడ్ నేషన్స్ మెడల్ బహుకరించారు. యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల మిషన్ కింద భారత బలగాలు ప్రదర్శించిన వృత్తిపరమైన నిబద్ధత, ఆపరేషనల్ ఎక్సలెన్స్ మొదలైన వాటి గుర్తింపుగా ఈ పథకాలు ఇచ్చారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ నుంచి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ రాత్రి టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగే తొలి మ్యాచ్లో కెనడా మొరాకోతో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు తలపడుతుంది. రౌండ్ ఆఫ్ 16లో మరొక మ్యాచ్లో ఫిలడెల్ఫియాలో పారాగ్వే ఫ్రాన్స్ జట్లు తెల్లవారుసమున 2:30 గంటలకు తలపడతాయి. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాలు భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దోహదం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన దేశంలో పెరుగుతున్న కాలేయ సంబంధ వ్యాధులు, డయాబెటీస్ కేసులు ఎదుర్కొనేందుకు ఉద్యమ స్థాయిలో అవగాహన పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వెల్ మడియా ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే మన మనసును మనసే సమయం ఆసన్నమైనది. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇవాళ మన ఈ మనసును మనసే ప్రోగ్రామ్ని. మరి ఈ కార్యక్రమంలో నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్లయితే మీ వాట్సాప్ నంబర్ నుంచి 0866-24-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి. మరి నా నుంచి వస్తున్న మొదటి ప్రశ్న, ఈయన గారు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం అనేది ఆయన స్పెషాలిటీ, ఇంతకీ ఈయనెవరో మీరు గుర్తుపెట్టారా? తెలుస్తా మనకి ఎందుకు ఆలస్యం, వెంటనే వాట్సాప్ చేసేయండి 0866-24-14. ప్రశ్న మరొకసారి, ఈయన గారు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం అనేది ఈయన స్పెషాలిటీ, ఇంతకీ ఈయనెవరు మీకు గుర్తొచ్చేసారా? తెలిస్తే వాట్సాప్ చేసేయండి. ఈ లోపైతే మీకోసం వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఫ్రమ్ ది మూవీ ఆ నుంచి స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మనసున మనసైదవు. ఇందాక ఒక ప్రశ్న అడిగాం కదా, గుర్తుందా? ఈయన గారు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం ఆయన స్పెషాలిటీ. ఇంతకీ ఈయన ఎవరు గుర్తుపట్టారా అని, దానికి గాను మన మిత్రులు పంపించేశారు. ఎవరెవరు ఎక్కడి నుంచి పంపించారు అంటే, రాజోల నుండి జయనగర్ పంపించేశారు. రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఈవినింగ్ సార్ అంటూ పంపించేశారు కీర్తి ఫ్రమ్ కూర్చినప్పుడు నుంచి. రైట్ ఆన్సర్తో అండ్ నెక్స్ట్ హాయ్ అన్నా అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. బట్ పేరు లేదు, పంపించడం ఇంకా బాగుంటుంది భయ్యా. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు బట్ పేరు అయితే లేదు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ సార్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ని ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. నెక్స్ట్ కర్నూలు జిల్లా కొడుమూరు నుండి శ్రీనివాసు కృష్ణమణి పంపించేశారు. రాంగ్ ఆన్సర్. గంజి శ్రీను టీ కమ్మపల్లి నుంచి పంపించేశారు పుల్లంపేట నుంచి. రైట్ ఆన్సర్. హాయ్ గుడ్ ఈవినింగ్ సార్, ఖమ్మం డిస్టిక్ రబ్బవరం విలేజ్ నుంచి నాగుల్ మీరా అమితా బేగం అంటుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్తో. శుభ సాయంత్రం అండి అంటున్నారు హైదరాబాద్ నుంచి వంశీ అపర్ణ శ్రీవల్లి అంటుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్తో. కానూరు నుంచి తాతారావు గారు పంపించేశారు గుడ్ ఈవినింగ్ సార్ అంటూ. రైట్ ఆన్సర్ కాకుండా కొద్దిగా ఆపోజిట్లోకి వెళ్ళి రాంగ్ ఆన్సర్తో. హాయ్ నేమ్ పి జానకి రామ్ అండ్ ఉమా అంటూ పంపించేశారు డిస్ట్రిక్ట్ నందిగామ నుంచి. సినిమా పేరు పంపించారు, నేను అడిగిన క్యారెక్టర్ పేరు కాకుండా. ఓకే నెక్స్ట్ దస్తగిరి సంధ్యా పొద్దుటూరు నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్తో. నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాందని అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం ముర్హరి యశోద జానకి గారు పంపించేశారు. రైట్ ఆన్సర్. అన్వర్జీ అస్సలం వలైకుం అంటున్నారు. వలైకుం అసలాం సార్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి పంపించేశారు మొహమ్మద్ జనీదీన్ స్నేహభాను జనీదీన్ గారు. రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి. రైట్ ఆన్సర్తో. తదుపరి జగ్గపేట నుంచి నాగా పంపించేశారు. రైట్ ఆన్సర్ కానీ ఏ ఆన్సర్ కానీ ఇక్కడ లేదు భయ్యా. ఓకే అదన్నమాట సంగతి. ఇంతకీ మన ప్రశ్నకి సమాధానం తెలిసింది కదా. ఆ రైట్ ఆన్సర్ ఏమిటి అంటే, జులై మూవీలో మన బ్రహ్మానందం గారు, అదన్నమాట సంగతి. ఆయనకే కదా ఆ సినిమాలో మంచి దొంగ క్యారెక్టర్ ఇచ్చి మనల్ని హిలేరియస్గా నవ్వించేశారు డైరెక్టర్ గారు, అదన్నమాట సంగతి. మరిక నెక్స్ట్ తదుపరి ప్రశ్న. వాచ్న ప్రతి ఓడు టైం వస్తుంది అనుకుంటాడు. అబ్బా తెలుస్తుంది అంతే అంటూ ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు? ప్రశ్న మరొకసారి. వాచ్న ప్రతి ఓడు టైం వస్తుంది అనుకుంటాడు. బ్యా తెలుస్తుంది అంతే ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం మీకు తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. అయితే ఇప్పుడు మీకోసం వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున మనసున మనసైలో ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? వాచ్న ప్రతి ఓడు టైం వస్తుంది అనుకుంటాడు. బే, తెలుస్తుంది అంతే. ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు అని అడిగారు. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానం చూద్దాం. ఎవరు ఎక్కడి నుంచి అనేది రాజోల నుంచి చైనా గారు పంపించేశారు. కాదు గురువు గారు, ఆన్సర్ వేరే ఉంది, బట్ స్టైల్ అలా ఉందేమో మేబీ. ఓకేనా? నెక్స్ట్, లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి. రాంగ్ ఆన్సర్, వన్స్ అగైన్ రాంగ్ ఆన్సర్, బట్ పేరు అయితే లేదు ఇక్కడ ఎవరు. కనకారావు గారు పంపించారు పెట్టడం నుంచి, సినిమా పేరు అయితే పంపించేశారు. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫణి సత్యశ్రీ గారు పంపించేశారు తెనాల నుంచి. ఓకే, నెక్స్ట్, రాజు ఏలూరు నుంచి పంపించేశారు. రాంగ్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమాంట్కో ఫ్యామిలీ పంపించేశారు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, గంజి శ్రీను కమ్మపల్లి నుంచి పంపించేశారు. రాంగ్ ఆన్సర్. కానూరు నుంచి తాతారు గారు పంపించేశారు. రాంగ్ ఆన్సర్. ఎస్ఎం భాష పంపించేశారు మైదుకూరు నుంచి. రాంగ్ ఆన్సర్. గణేష్ రాజు శ్రీవాత్స కోనపూర్ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అన్నా దగ్గర పంపించేశారు. రైట్ ఆన్సర్. గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, సుకుమార్ రామప్రసాద్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. అన్వర్జీ అస్సాం లేకుండా ఉంటుంది, మీ ప్రశ్నకు అసమాధానం అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మొహమ్మద్ జైతూన్, స్నేహభాను జైతూన్ గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, కీర్తి ఫ్రమ్ కుచ్చినపూడి నుంచి. రాంగ్ ఆన్సర్. ఐ థింక్ అంటున్నారు జగ్గపేట నుంచి నాగా. మీరు పంపించిన దాంట్లో రైట్ ఆన్సర్ అయితే ఉంది భయ్యా మీరు ఆప్షన్స్లో. ఓకే, నెక్స్ట్, గుడ్ ఈవినింగ్ సార్ అంటూ పంపించేశారు ఆత్మకూరు నుంచి ఆదిశేషు. రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ఫ్రమ్ బుద్ధటూరు నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. సెకండ్ది ఫస్ట్ది కాదు భయ్యో. నెక్స్ట్, నన్ను నుండి శోభారెడ్డి, రంగారావు, సాగర్, చాందని అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి కీర్తి ఫ్రమ్ కూచినపూడి నుంచి, వన్స్ అగైన్ రాంగ్ ఆన్సర్. అదనమాట సంగతి. ఇంతకీ ఏమిటా ప్రశ్నకి సమాధానం అంటే, ఆ మూవీలో నితిన్ గారు చెప్పే డైలాగ్ అండి రావు రమేష్ గారితో. అదన్నమాట సంగతి. మరిక నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళితే, ఈయన పేరు ఫైవ్ స్టార్ సల్మాన్ రాజ్. ఈయన పెద్ద హీరో, తెర ముందే కాదండి ఈ తెర వెనుక కూడా అన్నీ తానే అన్నట్టుగా నటించేస్తూ ఉంటారు ఈ హీరో గారు. ఇంతకీ ఈ ఫైవ్ స్టార్ సల్మాన్ రాజ్ గారు ఎవరు గుర్తుపట్టారా? మరి అయితే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే 0866243814

ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడైతే మీకోసం జనతా గ్యారేజ్ నుంచి ఒక మంచి సెపరేట్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చెక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే ఛాయ్ మెరభాయ్. ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరూరేలా వినుకోవోయ్.
1: ఆహా.

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే ఛాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్ను
0: ఉంటానండి. నమస్కారం.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్ ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మెగాస్టార్ చిరంజీవి గారు అంత గొప్పగా చెప్పారు, బయట కూడా వెదర్ చూస్తే కాస్త అనుకూలంగా ఉంది కదా చాయ్ కాఫీలు తాగడానికి. మరి తాగుతూ వింటూ ఎంజాయ్ చేసేద్దాం. ఇందాక మనం అడిగిన ప్రశ్న గుర్తున్నది కదా, ఫైవ్ స్టార్ సల్మాన్ రాజ్ అనే ఈయన ఒక పెద్ద హీరో, తెర ముందే కాదండో తెర వెనుక కూడా అన్నీ తానే అన్నట్టు నటిస్తూ ఉంటారు ఈ హీరో గారు. ఇంతకీ ఈ ఫైవ్ స్టార్ సల్మాన్ రాజ్ గారు ఎవరో గుర్తుపట్టారా అని అడిగాను. మరి మన మిత్రులు పంపి చేశారు, మాకు తెలుసండో ఏంటో, ఎవరో ఎక్కడి నుంచో చూద్దాం. లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు నుంచి పంపి చేశారు, రాంగ్ ఆన్సర్. రాజోరు నుంచి జయనగర్ పంపి చేశారు రైట్ ఆన్సర్ని. హాయ్ అన్న, ఐఎమ్ పి కరీముల్లా, ఎన్టీఆర్ డిస్టిక్ భీమవరం నుంచి అంటున్నారు. రైట్ ఆన్సర్ బయో. గుడ్ ఈవినింగ్ సార్ అంటూ పంపి చేశారు ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు రైట్ ఆన్సర్తో. దస్తగిరి సంధ్య ఫ్రమ్ కడప డిస్టిక్ పొద్దుటూరు నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు పంపించేశారు రైట్ ఆన్సర్. కవిత ఆంజనేయులు పంపించేశారు మేడుకొండ గ్రామం ఐజ మండలం జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ తో. నెక్స్ట్ కనకరా ఫ్రమ్ బెటర్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్, బట్ మీరు చెప్పిన మూవీ నేమ్ అయితే రాంగ్ ఆన్సర్. మన ఆన్సర్ అయితే కనుక కావాల్సింది వచ్చేసింది భయ్యా. నెక్స్ట్ గంజి శ్రీని పంపించేశారు టీ కమ్మపల్లి నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద జానకి రాజు అని పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ భయ్యా, ఎందుకంటే కొంచెం అర్థం కాడం కష్టంగా ఉంది, మీరు రెండు పంపించారు కాబట్టి. నెక్స్ట్ మంగళగిరి నుంచి దామర చిన్నమస్థానంలో పెద్దమస్థానంలో గారు పంపించేశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ సేర్ల వెంకటేష్ సుగుణారామప్రసాద్ పంపించేశారు గజ్వేల్ నుంచి రైట్ ఆన్సర్ని. ఎన్ హిమవంత్ కుమార్ గారు పంపించేశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పాలం పోలే గారు పంపించేశారు ఆలగడ్డ జిల్లా నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ తనోజ్ ఫ్రమ్ బెంగళూరు నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు సాగర్ చాంద్రీ అనుకో ఫ్యామిలీ పంపించేశారు రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్ తో. కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతాడు శ్రీనివాస్ గంగాభవాని రైట్ ఆన్సర్. రాజు నుంచి జయన పంపించేశారు ఈరోజు క్వశ్చన్ పేపర్ ఎదిరిపోయింది సార్ అంటూ ఊరేంజ్లో ఉంది అంటూ. నెక్స్ట్ థ్యాంక్ యూ భయ్యా. రాజు ఫ్రమ్ ఏలూరు నుంచి రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపించారు బట్ పేరు పంపించలేదు, ఎలా తెలుస్తుంది భయ్యా మీరెవరో? నెక్స్ట్ భయ్యా గుడ్ ఈవినింగ్ ఆన్సర్ అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ని సివి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు నుంచి. నెక్స్ట్ వేటపాలెం నుంచి రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించేశారు రైట్ ఆన్సర్ని. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, మన ఫైవ్ స్టార్ సల్మాన్ రాజు గారు అంటూ దుబాయ్ సినీలో మనందరినీ పడి పడి నవ్వేళ నవ్వించేశారు మన ఎంఎస్ నారాయణ గారు. అదనమాట సంగతి. ఆ సినిమాలో ఆయన వేసే హూక్ స్టెప్లు ఉంటుంది భయ్యా, గోడ మీద పిటకలేసేది. ఆహో, ఇప్పటికీ ఆ స్టెప్ని మన వాళ్ళు చాలామంది కాపీ చేస్తూ డ్యాన్స్ ప్రోగ్రాంలు వేస్తూ మనం అంతా ఎంటర్టైన్ అవుతున్నాం. అదనమాట సంగతి. ఆ రేంజ్లో ఉంటుంది మరి ఆయన యాక్టింగ్ కామెడీ అంటే. అదండి ఇది ఈనాటి మన ఈ మనసు మనసే ప్రోగ్రాం భయ్యా. మీరంతా వింటూ ఆడుతూ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ మరికి నేనైతే మీకు బాయ్ బాయ్ చెప్పాల్సిన సమయం ఆసనం అయిపోయింది. ఇక తర్వాత మనం అంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమం జ్యూవెట్ జ్యూవెట్లో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు పర్యటించారు. కడపల్లిలో వివిధ సమస్యలపై స్థానికులు ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి గుడిపల్లి మండలం నల్లగంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నెట్ జీరో మోడల్ గృహాలను పరిశీలించారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. గిరిజనుల హక్కులు ఆత్మగౌరవ పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు కృషి చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో రొయ్యల సాగులో వైట్ గట్ వ్యాధి లక్షణాలపై మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో విస్తృత పర్యవేక్షణ చేపట్టాలని, అవసరమైన నివారణ చర్యలను వెంటనే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు పశ్చిమ గోదావరి పార్వతీపురం మన్యం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టు విషయంలో అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి వ్యవసాయ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7-8 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు రిజిస్టార్ ఏమని ఒక ప్రకటనలో తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారత 2026 జాతీయ అవార్డులకు నామినేషన్లను కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. న్యూస్ హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై నాలో నీకు నచ్చింది ఏంటి?
5: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
6: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యం చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3. స్టూడియోలో సమయం చూస్తే 8:04. మరి ఈ టైంలో మనమంతా డ్యూయిట్ డ్యూయిట్ అంటూ బ్యూటిఫుల్ డ్యూయిట్స్ అండ్ మెలోడీస్ని వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ డ్యూయిట్ డ్యూయిట్ని. గుండె అనేది గుప్పుడంతే ఉన్నా, పిడికిలలో పట్టేంతే ఉన్నా, ఎలా ఉన్నా కానీ ఆ గుండె లోతుల్లో ఏదైతే దాగి ఉంటుందో దాన్ని బయటికి కూడా రావాలని ఆశపడుతూ ఉంటారు ప్రేమికులు. కానీ గుండె లోతుల్లో ఉండేది ఒకటి, పైకి తెలిపేది ఇంకొకటి. బదులు తెలియని ప్రశ్నల్లాగా ఎన్ని ఉన్నా కానీ అన్నిటికీ ఒకటే సమాధానం.

సమాధానం అంటుంది, ప్రేమ. అది ఒకరిని నడిపిస్తుంది, ఇంకొకరిని ఏ పని చెయ్యనివ్వకుండా అలానే కూర్చోబెట్టేస్తుంది. అదేంటో ఏమీ అర్థం కాదు. ఇదిగో ఈ ప్రేమికుల మాదిరిలానే బహుశా ప్రతి ప్రేమికులకు ఇలాగే అనిపిస్తుందేమో. ఒకసారి ఈ పాట విని తెలుసుకుందాం అది ఎలా ఉంటుందో. ఇష్క్ చిత్రం నుంచి అను ప్రూబెన్స్ గారి సంగీతంలో వచ్చినటువంటి మెలోడియస్ డ్యూయెట్ మీకోసం

విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్లో. ప్రేమలో పడ్డవారికి సమస్తం వింతగా కనిపిస్తుంది అనిపిస్తుంది అంటారు. ఈ ప్రేమికుడు మాటలు వింటే మాత్రం అది కాస్త నిజమేనేమో అనిపించేలాగే ఉన్నాయి. ఈయనకి సూర్యుడు కూడా చల్లగా అనిపిస్తున్నాడట, చంద్రుని స్పర్శ కూడా ఏమాత్రం గాలి ఆడలేనంతగా చేస్తుందట. అబ్బో అబ్బబ్బో, ఇలాంటి చాలానే ఉన్నాయి చెప్పుకుంటూ పోతూ ఉంటే. అయినా నా మాటల కన్నా ఈ పాటగా వింటే మీకే తెలుస్తుంది ఆడవారి మాటలకే అర్థాలే వేర్ల చిత్రం నుంచి. మీకోసం ఈ మెలోడియస్ సాంగ్.

0: వెల్ మరియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

0: బడ్జెట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా రెండవ టీ20 క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. రానున్న 4 రోజుల్లో గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొదట జోధ్పూర్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బాలోత్రా జిల్లా పంచుపద్రాలో దేశంలోనే అత్యంత ఆధునికమైన గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను జాతికి అంకితం చేశారు. ఇదే వేదిక నుంచి జైపూర్ మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి ప్రధాని దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణలు 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంకోభాన్ని తెచ్చాయని, కానీ భారత వ్యూహాత్మక నిర్ణయాలు, సమర్థవంతమైన దౌత్యం, జాతీయ వనరుల సక్రమ వినియోగంతో సంకోభాన్ని అధిగమించిందని తెలిపారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా దేశీయంగా వంట గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగకుండా ప్రభుత్వం కట్టడి చేసిందని ప్రధాని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ధరల ప్రభావం ప్రజలపై పడకుండా ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలపై ఎదుర్కొన్న దాదాపు 75,000 కోట్ల రూపాయల భారీ నష్టాన్ని ప్రభుత్వమే భరించిందని వివరిస్తూ,
1: जो हालात थे उनमें घरेलू गैस सिलेंडर की कीमत 2,000 रुपये तक जा सकती, लेकिन हमारे यहाँ अभी भी घरेलू LPG सिलेंडर 950 रुपये से भी कम में दिया जा रहा है. गरीबों को तो उज्ज्वला सिलेंडर 650 के भी भीतर पड़ रहा है. अप्रैल से जून के बीच ही डीजल पेट्रोल में 75,000 करोड़ रुपये से ज्यादा का घाटा कंपनियों को उठाना पड़ा, और इस घाटे को पूरा करने की जिम्मेदारी सरकारी खजाने से उठाई गई.
0: గుజరాత్లోని సానంద్లో ఏర్పాటు చేసిన సీజీ సెమీ అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓసాట్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. దేశీయ సాంకేతిక తయారీ రంగంలో అత్యంత కీలకమైన ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించారు. ఈ ప్లాంట్ ఏటా దాదాపు 500 కోట్ల సెమీ కండక్టర్ చిప్లను ఉత్పత్తి చేయనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ దేశంగా నిలిచిన భారత్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ విప్లవంలో తదుపరి దశకు చేరుకుందని స్పష్టం చేశారు. సానంద్లోని సీజీ సెమీ ఓసాట్ ప్లాంటు దేశీయ చిప్ తయారీ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా సాంకేతిక స్వయం సమృద్దిని పెంచుతూ అంతర్జాతీయ సెమీ కండక్టర్ సరఫరా వ్యవస్థలో భారత్ను అగ్రస్థానానికి చేరుస్తుందని పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు వెల్లడించారు. జూలై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలను నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటన విడుదల చేసిన కేంద్రమంత్రి, దేశానికి సంబంధించిన పలు కీలక ప్రాధాన్యత కలిగిన అంశాలపై ఈ సమావేశాల్లో అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు జరుగుతాయని తెలిపారు. రాబోయే సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని కిరణ్ రిజిజు కోరారు. ధరల స్థిరీకరణ కోసం సేకరించే ఉల్లి మద్దతు ధరను ప్రభుత్వం 13% మేర పెంచింది. ఇప్పటి వరకు క్వింటాల్కు 1,875 రూపాయలుగా ఉన్న కొనుగోలు ధరను 2,125 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. పెంచిన కొనుగోలు ధర వల్ల ఉల్లి సాగు చేసే రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని, అలాగే బఫర్ స్టాక్ సేకరణ వేగవంతమవుతుందని ఆ శాఖ పేర్కొంది. భారత్ ఇజ్రాయెల్ దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం ఈ రోజు నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. గత ఏడాది సెప్టెంబరులో ఢిల్లీ వేదికగా ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పటిష్టం చేయడానికి, పెట్టుబడులకు సురక్షితమైన, పారదర్శకమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈ ఒప్పందం

0: ఒక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, 2029 చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్లో పలు రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై అహ్మదాబాద్లో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి గుజరాత్ పరిధిలోని పనులు ఇప్పటికే 80% పూర్తయ్యాయని వెల్లడించారు. హైస్పీడ్ రైలు నెట్వర్క్ను విడతల వారీగా అందుబాటులోకి తెస్తామని రైల్వే మంత్రి పేర్కొంటూ,
1: आप सब जानते हैं बुलेट ट्रेन का काम बहुत तेजी से चल रहा है. अगले साल 2027 में बुलेट ट्रेन का पहला सेक्शन इनॉग्रेशन करेंगे सूरत से बिलिमोरा का, और उसके बाद में वापी से सूरत, और उसके बाद में वापी से अहमदाबाद, और फिर अहमदाबाद से ठाणे, और फिर अहमदाबाद से मुंबई. बहुत तेजी से काम चल रहा है और अब ये प्रोजेक्ट करीब करीब 80% कम्प्लीट हो गया है. तो देश के लिए बहुत एक जो कई वर्षों से एक उम्मीद थी वो पूरी होगी.
0: తయారీ సాంకేతిక రంగాల్లో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని, దేశ రక్షణ రంగ ఎగుమతులు రికార్డు స్థాయిలో 38,000 కోట్ల రూపాయలకు చేరాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, 2013-14 ఆర్థిక సంవత్సరంలో కేవలం 686 కోట్లగా ఉన్న రక్షణ ఎగుమతులు నేడు 57 రెట్లు పెరిగాయని అన్నారు. మేక్ ఇన్ ఇండియా రక్షణ ఉత్పత్తులపై అంతర్జాతీయంగా ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. గడిచిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ వార్షిక రక్షణ రంగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 178,000 కోట్ల రూపాయలకు పైగా చేరిందని తెలిపారు. స్వామీ వివేకానంద వర్ధంతి సందర్భంగా ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు వారు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక సందేశాలను పంచుకున్నారు. భారతదేశ సాంస్కృతిక చైతన్యాన్ని స్వామి వివేకానంద పునరుజ్జీవింపజేశారని, కాలాతీతమైన భారతీయ జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని ఉపరాష్టపతి పేర్కొన్నారు. దేశీయ బొమ్మల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, విదేశాల నుంచి బొమ్మల దిగుమతులు భారీగా తగ్గాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో 17వ టాయ్ బిజ్ ఇంటర్నేషనల్ B2B ఎక్స్పోను కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అత్యధిక శాతం మేడ్ ఇన్ ఇండియా బొమ్మలే విక్రయమవుతున్నాయని స్పష్టం చేశారు. ఉగ్రవాద నిరోధక చట్టం UAPA కింద పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 23 మంది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీరంతా జైషే మహ్మద్, లష్కరే తోయిబా వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్టు ఆ శాఖ స్పష్టం చేసింది. వీరు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ల నుంచి భారత్కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దేశంలో విమానయాన రంగాన్ని సామాన్యుడికి మరింత చేరువ చేస్తూ ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు సవరించిన ఉడాన్ పథకం దోహదపడుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28,840 కోట్ల రూపాయలకు పైగా భారీ వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈరోజు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక సందేశాన్ని పోస్టు చేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 T20ల సిరీస్లో భాగంగా 2వ క్రికెట్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో భారత్ 17 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రాబోయే 4 రోజుల్లో గుజరాత్, హర్యానా, పంజాబ్, పాకిస్తాన్ అంతటా నైరుతి ఋతుపవనాలు పూర్తిగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా అధిగమించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూయెట్ డ్యూయెట్లో. ఈ మధ్య మా స్నేహితుడు ఒకడిలో బెల మార్పు వచ్చిందండి. అదేంటంటే మాతో పాటు ఉన్నట్టే ఉంటాడు కానీ ఈ లోకంలోనే ఉండడు. ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాదు, నవ్వుతూనే ఉంటాడు. మనోడొకప్పుడు స్నానం చేయడం అనేదే గగనం. అటువంటిది ఇప్పుడేమో ప్రతి అరగంటకి ఒకసారి మొహం కడుగుతూనే ఉన్నాడు. డబ్బాల మీద డబ్బాల పౌడర్లు వాడేస్తూ ఉన్నాడు. అరే అసలు ఇదంతా ఏంటా అని అనుకునేలోపు ఆయనెవరో లవ్ డాక్టర్ గారంట. మంచి పాటలతో కూడిన మాత్రలు మా వాడికి బలి పనిచేశాయండి. కావాలంటే ఒకసారి మీరు వినండి, ఆ ప్రేమ పాటల మాత్రలు మీకు పనిచేస్తుందేమో.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం డ్యూవెట్ డ్యూవెట్లో. కొట్టుకు వెళ్ళి ఒక రూపాయి ఇస్తే పీచ్ మిఠాయి పెడతారు, కానీ ఇతగాడికి మాత్రం 100,000 రూపాయలు విలువైన ఆమె కొరికినదే కావాలట. అరే, 10 రూపాయల మల్లెపూలు మాల కావాలంటే దొరుకుతుంది. అబ్బే, ఆహా, 1 కోటి రూపాయలైనా పర్లేదు, కానీ ఆమె కొప్పు నుండి జారిన ఒక్క పువ్వైనా చాలు అంటున్నాడు. బహుశా ఇవన్నీ ప్రేమలోని పైచపు ప్రభావమని ఎవరో ఒక కవిగారు అన్నట్టు గుర్తు. అవి ఇవేనేమో. కావాలంటే ఒకసారి మీరు వినండి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో కోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
5: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
4: ఆహా బాగుంది నీ వర్ణన. ఇంకా
5: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
4: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
5: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
6: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. స్టూడియోలో సమయం చూస్తే 9:05 వస్తుంది. మరి ఈ సమయంలో మనమంతా మధుర స్వరాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మధుర స్వరాలని. ముందుగా మీకోసం రాబోతున్న సాంగ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రమ్ ది మూవీస్ ఘరానా మొగుడు మరియు చంటి. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
3: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
2: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
3: ఐ లైక్ ఇట్. చెప్పు.
2: నా ప్రియా, ప్రేమతో నీకు
3: నీకు
2: నీ
3: రాసే
2: నేను రాసే
3: ఉత్తరం.
2: ఉత్తరం లెటర్ చె లెక్క కాదు, ఉత్తరమే రా. చదువు.
3: తమ్ముని ఏ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
2: పాటలు మార్చి రాసావా? అప్పుడు నేను కూడా మార్చుతా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమా అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
2: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
2: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
2: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటి నాకు తెలియదు, ఏం మానో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మధుర స్వరాలలో ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు ఆఖరి పోరాటం మరియు పసివాడి ప్రయాణం ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధార్థి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం 10 గంటలు. మరి ఈ సమయంలో మనమంతా అలనాటి ఆపాత మధుర గీతాలని వినిపించిన రాగాలే అంటూ ఈ సమయంలో వింటూ ఆనందిస్తూ ఉంటాం కదూ. మరింకెందుకు ఆలస్యం, ప్రారంభించేద్దాం ఈనాటి మన ఈ వినిపించిన రాగాలే కార్యక్రమాన్ని. ముందుగా మీకోసం రాబోతున్న గీతాలు ఆత్మగౌరవం మరియు అడుగుజాడలు. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ఆర్ట్ ట్యూన్ చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం. వినిపించిన రాగాలే కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు చదరంగం మరియు డాక్టర్ ఆనంద్ ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు ఎంత ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలి కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు నవరాత్రి మరియు పాడుక పట్టాభిషేకం. ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: రంగు పట్టి లాగాడు.
1: హాయ్ బాబోయ్, ఏటి
0: నోరు పారవేసుకొని దారి కట్టు తగిలాడు.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా అర్జున్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం వినిపించిన రాగాలే కార్యక్రమంలో. ఇప్పుడు మీకోసం రాబోతున్న గీతాలు శ్రీమతి మరియు జమీందార్ ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.